0: A person who has mastered all the Vedas and who has learned the art of speaking very palatably and in a nice way may be compared to barren land which cannot be used to raise any crop at all unless that particular person has good qualities and virtues.
1: భారతీయ విజ్ఞానమునకు మూలాధారం వేదం.
0: వేద ఇస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ ది లర్నింగ్స్ ఇన్ భారత్.
1: ఇది అనంత విజ్ఞానము.
0: దిస్ ఈజ్ ఇన్ఫైనైట్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
1: ఇది ఇతిహాస పురాణములు ఎందు కూడాను ఇదియే తిరిగి ప్రకటమవుతున్నది.
0: ద సేమ్ థింగ్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది హిస్టరీ అండ్ ఇన్ ఆల్ ది ఎపిక్స్.
1: సంస్కారమునకు సమత్వమునకు ఇది పునాది వంటిది.
0: దిస్ ఇస్ ది వెరీ బేసిస్ అండ్ ది ఫౌండేషన్ ఫార్ ఆల్ ది కల్చర్ అండ్ సివిలైజేషన్.
1: ధర్మ జిజ్ఞాసకు తరగని ఖని.
0: దిస్ ఈస్ ది వెరీ మైన్ ఆఫ్ ఆల్ ది లర్నింగ్ రిలేటింగ్ టు ధర్మ.
1: జీవిత ఆదర్శములను అందించుటకు ఇది గొప్ప నిధి.
0: This is again an endless treasure which can offer all the ideals for human life.
1: ప్రపంచములో ప్రప్రహంగా వెలువడినటువంటి కావ్యము వేదమే.
0: It is the Veda which is the first scripture which has taken its birth in the world.
1: ఇది భారత జాతి చరిత్రకు ప్రప్రహమైనటువంటి పాఠగ్రంథము.
0: This is the oldest document which gives the history of Bharat.
1: Bharatiyula pramanamulanni kudanu vedamu paine aadharapadi unnavi.
0: All the pramanas of Bharatiyas are based upon Veda alone.
1: Bharatiyulaku pradhanamu pramanamu ainatunte vedamu.
0: Veda is the most important document which gives the code and the standards for Bharat.
1: Veda chetushtayamulandu rigvedamu modatadi.
0: Of the four Vedas, Rigveda is the first one.
1: Rigvedamu sakshat bhagavat swarupame.
0: Rigveda may be described as the very embodiment of divinity.
1: Bhagavantuni varnanu gavinchetuvanti vipulamainatuvanti oka samuhamainatuvanti okka mantramu.
0: It is a collection of innumerable mantras describing God.
1: Ee Rigvedamunandu అనేక దేవతలు కలగనివన్నీ కూడాను ఋగ్వేదము చాటుతూ వచ్చినది.
0: ఋగ్వేద హాస్ డిక్లర్డ్ దట్ దేర్ ఆర్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ గాడ్స్.
1: నూర్లు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల దేవతలకు కూడినటువంటిదే ఈ ప్రపంచమని కూడాను తెలుపుతూ వచ్చింది.
0: ఇట్ ఈస్ ఆల్సో లెట్ అస్ నో దట్ ది నంబర్ ఆఫ్ గాడ్స్ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హండ్రెడ్ థౌజండ్స్ లాక్స్, ఇట్ రన్స్ టు క్రోర్స్.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
1: ప్రతి జీవుడు దేవుడే అనేటువంటి యొక్క సత్యాన్ని ప్రకటన చేస్తూ వస్తుంది.
0: దిస్ హాస్ డిక్లర్డ్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ గాడ్ ఆన్ ఎర్త్.
1: కనుకనే ప్రతి మానవుడి యందు కూడాను దివ్యత్వమైనటువంటి ఆత్మ దైవ స్వరూపంగా ఉండటం చేతనే ప్రతి జీవుడు దేవుడనేటువంటి సత్యాన్ని ప్రకటితం చేసింది.
0: దిస్ హాస్ డిక్లర్డ్ ద ట్రూత్ దట్ యాజ్ ఆత్మ ఎగ్జిస్ట్ in every human being, he should be considered as God himself.
1: ee daivatvamulaneetvanti kevalam vedamulandu undineetvanti daivatvalu kudanu manava aakaramto undavani kudanu nirupana chestu vachindi.
0: Veda also has proved that gods exist in the form of human beings.
1: Loka samrakshana nimittamai suryudu pradhanudu.
0: For the protection of the world, sun occupies a place of prime importance.
1: ఇలాంటి సూర్యునికి కూడాను కొన్ని రూపములు కలవని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ దట్ సచ్ ఎ సన్ హ్యాస్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: సూర్యుని యొక్క కిరణములే హస్తములనియు జ్వాలలే నాలుకలని కూడాను ప్రకటితం చేసింది.
0: ఇట్ ఇస్ ఆల్సో డిక్లర్డ్ దట్ ద రేస్ ఆఫ్ సన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ హిస్ హ్యాండ్స్ అండ్ ఆల్సో దే ఆర్ ద టంగ్స్ ఆఫ్ సన్ గాడ్.
1: అగ్ని యజ్ఞయాగాది క్రతువులకు అతి ప్రధానమైనటువంటిది.
0: For performing all sacrifices, fire is very important.
1: యజ్ఞకాలమునందు అరణి అనేటువంటి దీని ద్వారా మదనం చేసటం చేత అగ్ని ఆవిర్భవిస్తుండాలి.
0: వైల్ పర్ఫార్మింగ్ ఎ సాక్రిఫైస్ ఫైర్ ఎమినేట్స్ వెన్ టూ స్టిక్స్ కాల్ అరుణి ఆర్ రబ్డ్ అగెన్స్ట్ ఈచ్ అదర్.
1: ఈ అగ్నికి తల్లిదండ్రుల కలవని కూడా నిరూపించింది ఋగ్వేదము.
0: ఋగ్వేద హాజ్ ఆల్సో ప్రూవ్డ్ దట్ దిస్ ఫైర్ గాడ్ హ్యాస్ పేరెంట్స్.
1: దీనిని మరణం చేసేటువంటి దానికి రెండు కర్రలు ఉంటుంటాయి, క్రింద ఒక కర్ర, పైన ఒక కర్ర. ఈ రెండింటి చేత మదనం చేయటం చేతనే అగ్ని ఆవిర్భవిస్తుంది.
0: ఫర్ ప్రొడ్యూసింగ్ ఫైర్ అవుట్ ఆఫ్ దీస్ టూ పీసెస్ ఆఫ్ వుడ్ దేర్ విల్ బి వన్ విచ్ ఇస్ విల్ బి డౌన్ బిలో అండ్ వన్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ విచ్ ఆర్ రబ్డ్.
1: కనుక ఈ రెండు కర్రలే తల్లి తండ్రులు అగ్నికి అని నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ హెస్ ఆల్సో ప్రూవ్డ్ దట్ దీస్ టూ స్మాల్ పీసెస్ ఆఫ్ వుడ్ మే బి డిస్క్రైబ్డ్ ఎస్ ది పేరెంట్స్ ఆఫ్ గాడ్ ఫైర్.
1: ఈ పుట్టిన తక్షణమే అగ్ని తల్లిదండ్రులను లింగినది అని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ హెస్ ఆల్సో డిక్లర్డ్ దట్ వన్స్ దిస్ చైల్డ్ ఆఫ్ ఫైర్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద పేరెంట్స్ ఇట్ స్వాలోడ్ అండ్ గల్ప్ డౌన్ ది పేరెంట్స్ ఇట్సెల్ఫ్.
1: ఈ అరణి ద్వారా మదనం చేత ఉద్భవించడం చేత దీనికి ఒక విధమైనటువంటి జన్మములు అనేకంగా ఉంటున్నవని దీనిని ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఇట్ హెస్ ఆల్సో టాట్ దట్ దిస్ ఫైర్ హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్ యాజ్ ఇట్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ టూ స్టిక్స్ కాల్డ్ అరుణి.
1: ఈ అగ్నికి ధూమమే శబ్దము.
0: ఇట్ ఈస్ దిస్ స్మోక్ విచ్ ఈస్ ది సౌండ్ ఫర్ దిస్ ఫైర్ గాడ్.
1: తన యొక్క శబ్దమును ధూమము ఆవిర్భవించటం చేత ఇతనికి ధూమపాదుడు అని కూడా పేరు వచ్చింది.
0: ఇట్ హెస్ ఆల్సో గాట్ ద నేమ్ ఆఫ్ ధూమపాద యాజ్ ఇట్ హెస్ టేకన్ ఇట్స్ బర్త్ అవుట్ ఆఫ్ ద సౌండ్ ప్రొడ్యూస్డ్ విచ్ ఈస్ కాల్డ్ ధూమ.
1: ఈ అగ్ని యజ్ఞయాగాదులకు సారథిత్వాన్ని వహిస్తుండాలి.
0: ది ఫైర్ ఈస్ యాక్సెప్టింగ్ ది చారియటర్షిప్ ఆఫ్ ది సాక్రిఫైసెస్.
1: దేవతలను కూడాను అగ్నియే తన యొక్క రథం పైన తీసుకుని వచ్చుతున్నదని కూడాను ఋగ్వేదం యొక్క ప్రమాణము.
0: ఋగ్వేద ఆల్సో ప్రూవ్స్ అండ్ డిక్లర్స్ దాట్ హిస్ ఫైర్ గాడ్ బ్రింగ్స్ ఆల్ ద గాడ్స్ ఇన్ హిస్ చారియట్.
1: మానవులు యజ్ఞమునందు ఆర్తకం చేసేటువంటి యొక్క ఆహుతులన్నీ కూడాను ఈ అగ్ని ద్వారానే దేవతలకు అందింపచేస్తున్నది.
0: ఆల్ ద ఆఫరింగ్స్ మేడ్ ఇన్ ది సాక్రిఫైస్ ఆర్ కన్వేడ్ టు డిఫరెంట్ గాడ్స్ ఓన్లీ బై దిస్ గాడ్ ఆఫ్ ఫైర్.
1: అనగా ఇక్కడ దేవతలు అనేటువంటి దానికి అగ్ని అందించేటువంటి యొక్క ఆహుతులకును ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దోస్ డిఫరెంట్ గాడ్స్ అండ్ ది ఆఫరింగ్స్ మేడ్ అండ్ టు ద ఫైర్?
1: ఈ అన్నింటినీ తాను అగ్ని స్వతహాగా ఒక విధమైనటువంటి అధికార స్థానమును వహించి యజ్ఞయాగాది కృతవులకు తాను మూలాధారమై నిలచటం చేతనే ఈ అగ్నికే బ్రహ్మ అని పేరు పెట్టారు.
0: దిస్ గాడ్ ఆఫ్ ఫైర్ విచ్ యాక్సెప్ట్స్ ది అథారిటీ టు ప్రిసైడ్ ఓవర్ దట్ పర్టికులర్ థింగ్
1: ఋత్వికుడు అని పిలుస్తూ వచ్చాడు.
0: ఇట్ హెస్ ఆల్సో బీన్ కాల్డ్ ఋత్విక్ అండ్ బ్రహ్మ.
1: ఇంతే కాదు, ఈ యొక్క ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని తాను వహించటం చేత హోత అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: యాజ్ దిస్ హెస్ యాక్సెప్టెడ్ ఎ రోల్ ఆఫ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇట్ హెస్ బీన్ ఆల్సో కాల్డ్ పోత.
1: కనుక అగ్నికి అనేక పేర్లతో ఈ యజ్ఞములందు ఆహ్వానం చేస్తూ వచ్చారు ఈ యొక్క ఋత్వికులు.
0: దిస్ గాడ్ ఆఫ్ ఫైర్ హెస్ బీన్ ఇన్వైటెడ్ బై ది రిత్విక్స్ ఇన్ ది సాక్రిఫైస్ బై నంబర్ ఆఫ్ నేమ్స్.
1: ఈ అగ్ని చేత మానవులకు అనేక విధమైనటువంటి సంబంధం కలిగి ఉంటున్నది.
0: దేర్ ఈస్ ఏ నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ ఫైర్ అండ్ హ్యూమన్ బీయింగ్స్.
1: అగ్ని లేక మానవుడు ఒక క్షణమైనా కూడా తన జీవితాన్ని గడపలేడు.
0: మ్యాన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు లివ్ హిస్ లైఫ్ ఈవెన్ ఫర్ ఎ మొమెంట్ వితౌట్ గాడ్ ఫైర్.
1: తెల్లవారం లేచిన మొదలు ఇంటిలో అగ్నితో ప్రారంభమవుతుంది.
0: రైట్ ఫ్రమ్ ది మొమెంట్ మ్యాన్
1: తాను భుజించేటువంటి ప్రతి ఆహారం కూడా అగ్ని చేతనే పరిపక్వం గావించుకోగలుగుతున్నాడు.
0: ఫ్రమ్ ది డాన్ ఆఫ్ ద డే అండ్ త్రూఅవుట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫైర్ గాడ్.
1: ఇంటి ఎందు వంటి ఎందు కూడాను అగ్నియే ప్రధానము ఆధారము.
0: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద హౌస్ ఆర్ ఇన్ ద బాడీ ఫైర్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్.
1: అనగా దీని యొక్క ఆధారం ఏమిటి?
0: వాట్ ఇస్ ది
1: అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్?
1: అగ్నిలో ఆహుతి చేస్తున్నారు పదార్థాన్ని.
0: ఆల్ ది థింగ్స్ ఆర్ ఆఫర్డ్ ఇన్ ఫైర్.
1: ఈ అగ్ని దేవతలకు అందించుతున్నది అని ఒక ప్రమాణము.
0: దే సే దట్ ఫైర్ క్యారీస్ ఆల్ దీస్ థింగ్స్ టు డిఫరెంట్ గాడ్.
1: ఇక్కడ మానవుని యొక్క జీవితంలో దీని యొక్క ప్రధానమైన ఆధారం విచారించినప్పుడు,
0: if one inquires into the role played by fire in the life of man,
1: mana yokka jataragniye indulo homagundam.
0: This jataragni in us may be described as the homagundam.
1: Indulo vesinatundi samasta padarthamulu kodanu జఠరాగ్ని భస్మం గావించి రసస్వరూపమైనటువంటి యొక్క రూపాన్ని ధరింపజేసి సర్వాంగములకు కూడాను సరఫరా చేస్తూ వచ్చింది.
0: ఆల్ ది ఫుడ్ స్టఫ్స్ విచ్ ఆర్ టేకన్ ఇన్ సైడ్ ది బాడీ గో టు జఠరాగ్ని అండ్ త్రూ దట్ ఫైర్ దిట్ ఇస్ కన్వర్టెడ్ ఇన్ టు ది ఎసెన్స్.
1: ఉపనిషత్తు వాక్య ప్రమాణం అనుసరించి రసోవై సహా భగవంతుడు రసస్వరూపుడు.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఉపనిషత్ ఇట్ హస్ బీన్ డిక్లేర్డ్ దట్ గాడ్ ఈజ్ రసస్వరూప ది ఫారమ్ ఆఫ్ రస ఎసెన్స్.
1: ఈ రసము మానవుని యొక్క ప్రతి అంగమునందు కూడాను ఈ యొక్క రసము కూడి ఉంటున్నది, చేరి ఉంటున్నది.
0: దిస్ ఎసెన్స్ ఆఫ్ రస ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ లింబ్ అండ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: అందువలనే దీనికి అంగీరసుడు అని పేరు పెట్టారు.
0: దట్ ఈస్ వై హీ హస్ బీన్ గివెన్ ద నేమ్ అంగీరస.
1: ప్రతి అంగమునందు కూడాను రసస్వరూపుడై పరమాత్మ ఉండటం చేతనే ఇతనికి అంగీరసుడు అని పేరు.
0: యాజ్ గాడ్ డ్వెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అంగీరస ఇన్ ఎవ్రీ లింబ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్,
1: ఈ రసం ఎక్కడ వచ్చింది?
0: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్
1: అగ్ని, జఠరాగ్ని, ఈ అగ్ని ద్వారానే ఈ రసమయమైనటువంటి యొక్క స్వరూపాన్ని ఈ అంగములకంతా కూడాను సరఫరా చేస్తూ వచ్చింది.
0: ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ రస దిస్ జఠరాగ్ని ఈజ్ కన్వేయింగ్ ద ఎసెన్స్ ఆఫ్ ఫుడ్ టు ఆల్ ద లింబ్స్ ఆఫ్ ద బాడీ.
1: అదే విధంగానే హోమం నందు అర్పితం గావించినటువంటి యొక్క పదార్థములను రసమయంగా మార్చి ఈ అగ్ని అనేటువంటి ధూమ ద్వారా యావత్ ప్రపంచమున కూడాను ప్రసరింప చేస్తూ వస్తుంటాడు.
0: ఇన్ ద సేమ్ వే ఆల్ ది ఆఫరింగ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ధూమ అండ్ కన్వే టు ద ఎంటైర్ వరల్డ్ బై ది ఫైర్.
1: కనుకనే ఇట్టి అంతరార్థమును ప్రబోధించేటువంటి యొక్క నాయకులు లేకపోవడం చేతనే యజ్ఞయాగాది క్రతములు హాస్యాస్పదంగా పరిణమిస్తూ వచ్చాయి.
0: అండ్ దేర్ ఆర్ నో నాలెడ్జబుల్ పీపుల్ హూ కెన్ గివ్ ది ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. పీపుల్ ఆర్ రిడిక్యూలింగ్ ద సాక్రిఫైసెస్.
1: ఇంతియే కాదు, నాటి వేద కాలంలో ఉండినటువంటి యొక్క సహనము, సానుభూతి, సమత్వం అనేటువంటి దానిలో వెయ్యింట ఒక్క భాగమైనా నేడు కనిపించడం లేదు.
0: నాట్ మెయిన్లీ దిస్, టుడే యు ఆర్ నాట్ గెటింగ్ 1000th ఆఫ్ ఎయిదర్ ది పేషెన్స్, పర్సివరెన్స్, కంపాషన్.
1: విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించింది.
0: వేద హ్యాస్ టాట్ గ్రేట్ థింగ్స్,
1: అభిన్నత్వాన్ని ప్రకటితం గావిస్తూ వచ్చింది.
0: ఇట్ హ్యాస్ ఆల్సో థాట్ ఇండివిజిబిలిటీ అండ్ యూనిటీ,
1: ఏకత్వమే దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యమని తెలుపుతూ వచ్చింది.
0: ఇట్ హెస్ ఆల్సో డిక్లేర్డ్ దట్ యూనిటీ ఈజ్ ది వెరీ గోల్ ఆఫ్ ఆల్ ది
1: శాంతి మంత్రం నందు సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై వేదస్విన అని తేజస్విన. ఈ తేజస్సు అనేటువంటి దాంతో సమస్తము కూడాను ఏకత్వాన్ని పొందేటువంటి యొక్క రసమయమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: శాంతి మంత్రం ఆల్సో హెస్ టాట్ దట్ ఆల్ ది రసాస్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎఫల్జన్స్.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
1: కలసి మెలసి తిరుగుదాం.
0: లెట్ అస్ జస్ట్ లివ్ అండ్ స్పెండ్ అవర్ లైఫ్ టుగెదర్.
1: కలసి మెలసి పెరుగుదాం.
0: లెట్ అస్ టుగెదర్ గ్రో.
1: కలసి మెలసి కలిమి చెలిమి బలము గుణము పెంచుదాం.
0: లెట్ అస్ డెవలప్ ఇన్ అస్ ఆల్ ద గుడ్ క్వాలిటీస్ అండ్ స్ట్రెంగ్త్ అండ్
1: కలసి మెలసి తెలుసుకున్న తెలివిని అభివృద్ధిగా అంచుదాం.
0: లెట్ అస్ మ్యూచువలీ హెల్ప్ అండ్ డిస్ట్రిబ్యూట్ వాట్ ఎవర్ యూ హావ్ లెర్న్డ్.
1: కలసి మెలసి భేదము లేక కలత లేక చెలిమితో జీవించుదాం అనింది.
0: లెట్ అస్ లివ్ విత్ ఫ్రెండ్షిప్ వితౌట్ హ్యావింగ్ ఎనీ డిఫరెన్సెస్.
1: ఇంతియే కాక కట్టకడప్పటికి శాంతి శాంతి శాంతి అని శాంతిని లోకానికి పంచుదాం అనింది.
0: And at the end of it all, it says, let us distribute peace, peace, peace to all people in the world.
1: కనుక మానవత్వం అనేటువంటి ఏకత్వాన్ని ఋగ్వేదము స్పష్టంగా నిరూపిస్తూ వచ్చింది.
0: ఋగ్వేద హాస్ ప్రూవ్డ్ కన్క్లూజివ్లీ యూనిటీ ఆఫ్ హ్యూమన్ కైండ్.
1: సంకుచితమైనటువంటి యొక్క బుద్ధులు కలిగినటువంటి వారు,
0: నారో మైండెడ్ పీపుల్,
1: స్వార్థ సప్రయోజనాల నిమిత్తమై దీన్ని ఉపయోగించుకునేటువంటి వారు,
0: పీపుల్ ఆర్ ఫిల్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్,
1: అనేక భేదములు కల్పించి
0: దే హావ్ బ్రాట్ అబౌట్ డిఫరెన్సెస్,
1: భిన్నత్వాన్ని నిరూపిస్తూ వచ్చినది వేదమని ప్రకటితం గావిస్తూ వచ్చారు.
0: దే హావ్ స్టార్టెడ్ డిక్లరింగ్ దట్ వేద ఈజ్ ఓన్లీ ప్రూవింగ్ డిఫరెన్సెస్ అమంగ్ పీపుల్.
1: వేదంలో ఎట్టి భేదము లేదు.
0: ఇన్ వేద దెర్ ఈస్ నథింగ్ లైక్ డిఫరెన్స్ అట్ ఆల్.
1: వేదము కేవలం సమత్వాన్ని,
0: వేద ఈజ్ టీచింగ్ ఓన్లీ ఈక్వాలిటీ,
1: సమరసాన్ని
0: అండ్ ఈక్వానిమిటీ,
1: సానుభూతిని,
0: కంపాషన్,
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సుగుణాన్ని ప్రకటితం చేస్తూ వచ్చాయి.
0: ఇట్ హాస్ ఓన్లీ డిక్లర్డ్ సచ్ సీక్రెట్ క్వాలిటీస్.
1: వేదములలో ప్రధానమైనటువంటిది ఋగ్వేదము.
0: అమంగ్ ద వేదాస్ ఋగ్వేద ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: ఈ ఋగ్వేదం అనేటువంటిది సర్వ వేదములందు కూడాను తమ స్వరూపాన్ని ప్రకటితం గావిస్తూ వచ్చింది. ఋగ్వేద హాస్ డిక్లేర్ వచ్చినది వేదమని ప్రకటితం గావిస్తూ వచ్చారు.
0: దే హావ్ స్టార్టెడ్ డిక్లరింగ్ దట్ వేద ఈజ్ ఓన్లీ ప్రూవింగ్ డిఫరెన్సెస్ అమంగ్ పీపుల్.
1: ఎట్టి భేదము లేదు.
0: ఇన్ వేద

0: దేవకుడును తమ స్వరూపాన్ని ప్రకటితం గావిస్తూ వచ్చింది. ఋగ్వేద హ్యాస్ డిక్లర్డ్ అండ్ మేనిఫెస్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ వేదాస్ ఆల్సో. అధర్మణ వేదము లోపల ఈ యొక్క ఋగ్వేదము యొక్క తత్వములు సూక్తులు 1200 సూక్తులు ఇందులో చేరి ఉంటున్నాయి.
1: ఇన్ అధర్వణ వేద దేర్ ఆర్ 1220 శ్లోకాస్ అండ్ సూత్రాస్ విచ్.
0: నాలుగు వేదములు ఎందుకు ఋగ్వేదము ఒక సమత్వాన్ని వహిస్తూ వచ్చింది.
1: ఋగ్వేద ఈజ్ కామన్ టు ఆల్ ద 4 వేదాస్.
0: సామవేదమును ఉండేటువంటి సూత్రులన్నీ కూడాను ముక్కాలు భాగము ఋగ్వేదములోటివిగానే కనిపిస్తున్నాయి.
1: 75% ఆఫ్ ది శ్లోకాస్ ఇన్ సామవేద ఆర్ ఫ్రమ్ ఋగ్వేద.
0: యజుర్వేదంలో ఉండేటువంటి మంత్రములన్నీ కూడాను ఈ ఋగ్వేదము యొక్క మంత్రములుగానే నిరూపిస్తూ వచ్చింది.
1: ఆల్ ది మంత్రాస్ ఇన్ యజుర్వేద ఆర్ ఆల్సో ఆర్ లుకింగ్ లైక్ మంత్రాస్ ఫ్రమ్ ఋగ్వేద.
0: యజుర్వేద, సామవేద, అథర్వణ వేదంలో కూడాను ఋగ్వేదము సమత్వాన్ని వహిస్తూ వచ్చింది.
1: యజుర్వేద, సామవేద అండ్ అథర్వణ వేద, ఆల్ ద 3 వేదస్
0: ఋగ్వేద ప్రధానమైనటువంటి యొక్క అంగంగా భావిస్తూ వచ్చారు ఆనాటి ఋషులు.
1: దట్ ఈస్ వై దోస్ రిషీస్ ఆఫ్ ది ఏన్షియంట్ డేస్ కన్సిడర్ ఋగ్వేద యాజ్ అన్ ఇంపార్టెంట్ వన్.
0: ఋగ్వేదం అనేటువంటిది కేవలము భగవంతుని యొక్క స్తుతి గావించేటువంటి మంత్రస్వరూపము.
1: ఋగ్వేద ఈజ్ ఎన్ ఆఫరింగ్ ఆఫ్ ప్రైజ్ టు ద లార్డ్ ఆల్ మైటీ.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అనగా ఈ యొక్క వేలాది శిరస్సులు, వేలాది నేత్రములు, వేలాది పాదములు అన్నీ కూడా తనవే అనేటువంటి స్పష్టం చేస్తూ వచ్చింది.
1: ఇట్ హాస్ క్లారిఫైడ్ దట్ దీస్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఐస్, దీస్ థౌజండ్స్ ఆఫ్ ఫీట్ ఆర్ హిజ్.
0: అనగా ప్రతి మానవుడు కూడాను మాధవాకారుడే.
1: దట్ మీన్స్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ మాధవ.
0: కానీ దేహేంద్రియముల యొక్క సంపర్కం చేత తాను తన స్వరూపాన్ని మరచి దేహమే తానని విశ్వసించి ఈ అజ్ఞానములకు గురి అవుతున్నాడు.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది అసోసియేషన్ అండ్ కాంటాక్ట్ విత్ ద ఫిజికల్ బాడీ, ది సెన్సెస్ అండ్ మైండ్, ఈ అన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ హీఈస్ కన్సిడరింగ్ దట్ ఈస్ ద బాడీ.
0: ఈ దేహేంద్రియ భావము క్రమక్రమేణా తాను తొలగించుకున్నప్పుడు తాను ప్రత్యేకమైనటువంటి అనుభవం అనుభవించనక్కర్లేదు, తాను తానుగానే నిలిచి ఉంటాడు.
1: ఇఫ్ యూ క్యాన్ రిమూవ్ ద ఫీలింగ్ అండ్ ది అసోసియేషన్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ, ది మైండ్ అండ్ ది సెన్సెస్, హీ విల్ రిమైన్ ట్రూలీ హూ హీ ఈజ్.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిదే వేదము.
1: ఇట్ ఈస్ వేద విచ్ కెన్ ప్రూవ్ దిస్ కైండ్ ఆఫ్ యూనిటీ ఇన్ ద డైవర్సిటీ.
0: వీరు చెప్పకూడదు, వీరు వర్ణించాలి, వీరు వీరికి అర్హులు, వీరికి అర్హులు కాదు అని నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి లేదు.
1: నో వన్ హ్యాస్ ది అథారిటీ టు సే దట్ దీస్ పీపుల్ షుడ్ నాట్ రిసైట్ ఇట్, దీస్ పీపుల్ షుడ్ నాట్ టచ్ ఇట్, దీస్ పీపుల్ షుడ్ నాట్ కామెంట్ ఆన్ ఇట్.
0: ఆనాటి మానవులు ఎందుకు ఇలాంటి కుల మత వర్ణ వర్ధములు అనేటువంటివి ఏమాత్రం కూడా లేవు.
1: ఇన్ దోస్ డేస్ దేర్ ఆర్ నో సచ్ డిఫరెన్సెస్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: నేడు కూడాను ఇవి లేనటువంటివే. కానీ కొంతమంది సంకుచితమైనటువంటి భావం కలిగినటువంటి వారు దీనిని అనేక విధములుగా ప్రోత్సహించి పోషించి దీనిని అనేక విధములుగా విభజిస్తూ వస్తున్నారు.
1: ఈవెన్ టుడే సచ్ నారో డిఫరెన్సెస్ డూ నాట్ ఎగ్జిస్ట్, బట్ నారో మైండెడ్ పీపుల్ ఆర్ ట్రైన్ టు ఎగ్జాగరేట్ అండ్ బ్రింగ్ అబౌట్ సచ్ డిఫరెన్స్.
0: పంచభూతముల పరమాత్మ స్వరూపములు,
1: ది 5 ఎలిమెంట్స్ ఆర్ ది వెరీ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: పరమాత్మకే భేదము లేనప్పుడు ఈ జీవాత్మకి ఎందుకు భేదము?
1: వెన్ పరమాత్మ హింసెల్ఫ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ డిఫరెన్స్, వై షుడ్ జీవాత్మ హ్యావ్ డిఫరెన్స్?
0: పరమాత్మకు ఎట్టి కులములు మతములు లేవు.
1: ఫర్ పరమాత్మ దర్ ఇస్ నథింగ్ లైక్ ఎ క్యాస్ట్.
0: పరమాత్మలైనటువంటి యొక్క ఈ పంచభూతములు కూడా ఏ విధమైనటువంటి యొక్క తెగలు లేవు.
1: దీస్ 5 ఎలిమెంట్స్ విచ్ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్ డు నాట్ హ్యావ్ ఎనీ సచ్ డివిజన్.
0: నీటిది ఏ కులము?
1: వాట్ ఈస్ ది క్యాస్ట్ ఆఫ్?
0: నిప్పుది ఏ కులము?
1: వాటర్, ఫైర్.
0: గాలిది ఏ కులము?
1: విండ్.
0: గగనాది ఏ కులము?
1: స్కై ఆర్ ఈథర్.
0: కానీ ఇది ఏ కులరహితంగా కూడా మనం అనుభవిస్తున్నామా లేదా?
1: ఆర్ వి నాట్ ఎంజాయింగ్ ఇట్ వితౌట్ ఎనీ సచ్ డిఫరెన్స్?
0: నీరు తాగే ముందుగా ఈ నీరుకు ఏ కులము అని ఎవరైనా విచారించి తాగుతున్నారా?
1: వెన్ వన్ టేక్స్ ఎ కప్ ఆఫ్ వాటర్ డస్ వన్
0: కేవలం ఈ దేహేంద్రియముల యొక్క భేదభావములే ఈ విధమైన సంకుచితమైనటువంటి భావములు అభివృద్ధి పరుస్తూ వస్తున్నాయి.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ నారో మైండెడ్నెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ విచ్ ఈస్ బ్రింగింగ్ అబౌట్ సచ్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ అమంగ్ పీపుల్.
0: ఈ కర్మనిష్ట యందు గావించేటువంటి యొక్క పనులన్నీ కూడా భేదత్వాన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నాయి.
1: ది యాక్షన్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ ఆర్ బ్రింగింగ్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్.
0: కనుక మనము ఈనాడు ఎట్టి భేదములకు అవకాశం అందించరాదు.
1: వీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫార్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్స్.
0: దైవము ఒక్కడే,
1: గాడ్ ఈజ్ వన్.
0: దేహములు అనేకము,
1: ది బాడీస్ ఆర్ డిఫరెంట్ అండ్
0: మెనీ. అనేకములందు కూడా ఏకత్వమైన దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది మెనీ నంబర్ ఆఫ్ బాడీస్ వీ షుడ్ బిలీవ్ ఇన్ ద యూనిటీ ఆఫ్ గాడ్ అండ్ వన్నెస్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి ఐకమత్యాన్ని మనం సంపాదించినప్పుడే దివ్యత్వమనేటువంటి ఆత్మతత్వాన్ని

0: చేసుకోగలుగుతాం.
1: ఓన్లీ వెన్ వీ అక్వైర్ అండ్ అకాంప్లిష్ దిస్ కైండ్ ఆఫ్ యూనిటీ ఇన్ అస్, వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ యూనిటీ.
0: ఐకమత్యము చెదిరిపోవటం చేతనే ఆత్మతత్వం దూరం అవుతుంది.
1: యాజ్ యూనిటీ ఇస్ డిస్టర్బ్డ్ వీఆర్ బికమింగ్ డిస్టెండ్ టు డివినిటీ.
0: త్యాగభావం దూరం కావటం చేతనే రోగభావాలు పెరిగిపోతున్నాయి.
1: వెన్ వీఆర్ బికమింగ్ డిస్టెండ్ టు సాక్రిఫైస్ వీఆర్ ఆల్సో డెవలపింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిసీజ్.
0: అందుకనే త్యాగభావాన్ని మనం ప్రత్యేకమైనటువంటి ఒక రీతిగా మనం అనుసరించాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ అండ్ ఎంజాయ్ ది సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ అ స్పెషల్ వే.
0: ప్రపంచమునందు కొన్ని రకములుగా మనం విచారణ చేసినప్పుడు ఇవి గుణముల చేత ఏర్పడినటువంటివిగా మనకు అర్థమవుతూ వస్తున్నాయి.
1: వెన్ వీ లుక్ ఇన్ టు అండ్ ఎన్క్వైర్ ప్రాపర్లీ ఆల్ దీస్ డిఫరెన్సెస్ హావ్ కమ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద క్వాలిటీ.
0: ప్రపంచము త్రిగుణాత్మకమైనటువంటిది.
1: వరల్డ్ ఈజ్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ గుణ.
0: ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి మానవునికి కూడా త్రిగుణములు ప్రధానము.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ ఈస్ బోర్న్ ఇన్ నేచర్
0: గుణములకు ఏ కాలంలో ఏ ఏ స్థానంలో ఏ ఏ అవకాశమునందు ఏ విధమైన అర్హతను అందించాలో అది మనం విచారణ చేయాలి.
1: బట్ వీ ఆల్సో లుక్ ఇన్ టు ఇన్ వాట్ సర్కమ్స్టాన్సెస్ అట్ వాట్ టైమ్ వాట్
0: గుణములు స్వేచ్ఛగా విశేషించేయకరాదు.
1: వీ షుడ్ నాట్ అలౌ లైసెన్షియస్ బిహేవియర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దీస్ గుణస్.
0: నలుపు తమో గుణం అన్నారు.
1: బ్లాక్ కలర్ ఇస్ కాల్డ్ తమో గుణ.
0: ఎరుపు రజోగుణం అన్నారు.
1: రెడ్ కలర్ ఇస్ కాల్డ్ రజోగుణ.
0: తెలుపు సాత్వికం అన్నారు.
1: ఈ వైట్ కలర్ ఇస్ సపోజ్.
0: ఇవన్నీ కూడాను ప్రతి నిత్యం కూడాను సూర్యోదయంతోనే మనం అనుభవిస్తూ వస్తున్నాము.
1: ఆల్ దీస్ త్రీ కలర్స్ వీఆర్ ఎంజాయింగ్ రైట్ ఫ్రమ్ సన్ రైజ్.
0: సూర్యోదయం యొక్క పూర్వము నలుపు.
1: బిఫోర్ సన్ రైజ్ దెర్ ఈస్ బ్లాక్ కలర్.
0: ప్రపంచమంతా ఇప్పుడు అంధకారంతో క్రమి ఉంటుంటారు.
1: వరల్డ్ ఈజ్ full of darkness.
0: అది క్రమక్రమేణ పైకి వచ్చే కొన్ని ఎరుపుగా మారుతుంది.
1: As the sun starts coming up, there is red color.
0: ఆ ఎరుపు తీష్ణమైనటువంటి యొక్క స్థితిని ధరించే సమయంలో తెలుపుగా మారిపోతుండాలి.
1: బట్ యాజ్ ఇట్ బికమ్స్ వెరీ అక్యూట్ ది రెడ్ కలర్ బికమ్స్.
0: దీనిని ఆధారం చేసుకుని పుట్టుకకు పూర్వము ప్రతి ఒక్కడు శూద్రుడే. నలుపే తమో గుణమే.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇట్ వెన్ వీ లుక్ ఇన్ టు బిఫోర్ బర్త్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ శూద్ర.
0: పుట్టగానే వీడు రజోగుణము అనగా ఆకలి దప్పులకు ఆనంద విహారాలకు అభిలషిస్తుంటాడు.
1: ఆఫ్టర్ బర్త్ మ్యాన్ ట్రైస్ టు క్వెంచ్ హిస్ థర్స్ట్ అండ్ హంగర్.
0: కోరికలతో కట్టబడుతుంటాడు.
1: హీ ఆల్సో డెవలప్స్ ఎ నంబర్ ఆఫ్ డిజైర్స్.
0: వీడికి మతి స్థితి ఏ విధమైనటువంటి గతి కూడా వానికి తెలియదు.
1: హీ డస్ నాట్ నో వాట్ ఈస్ కరెక్ట్ అండ్ వాట్ ఈస్ ఇంటెలిజెన్స్.
0: తన యొక్క స్థితిని మాత్రమే తాను చూస్తుంటాడు.
1: హీ విల్ బి లుకింగ్ టు ఓన్లీ
0: స్వార్థము సప్రయోజనములకే పాటుపడుతుంటాడు.
1: హీఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కోరికల చేత కట్టబడి ఉంటాడు.
1: హీఈస్ బౌండ్ బై డిజైర్స్.
0: ఈ ఆశలు వాంఛలు అభివృద్ధి కావటం చేతనే రజోగుణంలో ప్రవేశిస్తున్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ద గ్రీడ్ అండ్ ద డిజైర్స్ హీ ఎంటర్స్ ఇన్ టు రజోగుణం.
0: క్రమేణ ఈ వాంఛలను మనము కొంతవరకు అణగదొక్కుతూ రావటం చేత
1: గ్రాడ్యువలీ వెన్ యూ స్టార్ట్ కంట్రోలింగ్ దీస్ డిజైర్స్
0: దైవభావమును మన ఎందుకు అభివృద్ధి గావింపజేయటం చేత
1: వెన్ వీ డెవలప్ ది క్వాలిటీస్ ఆఫ్ డివైన్
0: లోకవాంఛలు సన్నగిల్లి
1: ది ఓన్లీ డిజైర్స్ గోన్ డిక్లైనింగ్
0: దైవభావమును రతింపజేస్తుంటాడు.
1: అండ్ హీ స్టార్ట్స్ డెవలపింగ్ ది క్వాలిటీ అండ్ అర్జ్ ఫర్ డివినిటీ.
0: అప్పుడే వీడు సాత్విక రూపాన్ని ధరిస్తాడు.
1: దెన్ హీ టేక్స్ ద ఫారం ఆఫ్ సాత్విక్.
0: కనుక తమోగుణ రజోగుణములు సాత్వికమైనటువంటి భావంతో కూడి మన దేహము నందే ఉంటున్నవి.
1: దేర్ఫోర్ ది తమో గుణ రజోగుణ అలాంగ్ ది సత్వగుణ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ ఓన్ బాడీ.
0: దైవం ఎక్కడున్నాడు? మన కనుచూపులోనే ఉంటున్నాడు.
1: వేర్ డస్ గాడ్ ఎగ్జిస్ట్? హీఈస్ విత్ ఇన్ అవర్ ఓన్ విజన్.
0: ఆ దైవం ఆవిర్భవించడానికి కనుచూపులో కూడా సత్వరజో తమోగుణములు ప్రకటితమవుతున్నాయి.
1: దిస్ త్రిగుణ త్రీ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్స్ ఈవెన్.
0: మన కన్నులో ముక్కాల భాగం అంతా కూడా నలుపుగానే కనిపిస్తుండాలి.
1: త్రీ ఫోర్స్ ఆఫ్ అవర్ ఐ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లాక్.
0: నలుపుకు ఆధారమైనటువంటి తెలిపే సాత్వికమైనటువంటి ఒక తెల్ల గ్రుడ్డుగా ఉంటుండాలి.
1: దిస్ వైట్ పార్ట్ ఆఫ్ అవర్ ఐ ఈజ్ రిప్రజెంటింగ్ సాత్వగుణ.
0: అయితే ఈ నలుపుకు తెలుపుకు కొషభాగం నందు ఎరుపు అనేది రజోగుణం అప్పుడప్పుడు ప్రకటితమవుతుండాలి.
1: ఇన్ బిట్వీన్ దిస్ వైట్ కలర్ అండ్ దిస్ బ్లాక్ కలర్ నవ్ అండ్ దెన్ దిస్ రెడ్ కలర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రజోగుణ డిక్లర్స్ అండ్
0: సృష్టికి అంతా ఇప్పుడు మూలాధారమైనటువంటిది నేత్రము. నేత్రం నందే త్రిగుణములతో కూడి ఉంటుంది.
1: ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ ఇట్ ఇస్ ది ఐ విచ్ ఇస్ ద బేసిస్ ఇన్ ది ఐ.
0: ఈ విధముగా కూడా ఒక్కొక్క పదమునకు ఒక్కొక్క సూత్రమునకు ఒక్కొక్క మంత్రమునకు ఉండినటువంటి పవిత్రమైనటువంటి అంతరాలు మంత్రాలు చక్కగా విచారణ చేస్తే ఇవన్నీ కూడా మానవ ఆకారం నందే ఉంటున్నవి.
1: ఇఫ్ వీ కేర్ఫుల్లీ లుక్ ఇన్ టు ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ మంత్ర దట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఋగ్వేద వీ ఫైండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: కనుకనే మన దేహమే ఒక యంత్రము.
1: దేర్ ఫార్ అవర్ బాడీ మే బి కన్ఫేర్డ్ టు
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములే మంత్రము.
1: అవర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ మే బి కంపేర్డ్
0: టు భగవంతుని యొక్క గమనం ఆగమనం. ఇవి ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదములని చెప్తూ వచ్చాయి.
1: దిస్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఆర్ కన్సిడర్ కంపేర్డ్ టు మంత్రాస్.
0: కనుక ఈ గమన ఆగమనములంతా కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసము, అదే మంత్రస్వరూపము.
1: దిస్ గమన అండ్ ఆగమన, ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఆర్ ది వెరీ ఫార్మ్స్ ఆఫ్ మంత్ర.
0: హృదయమేది అన్నింటికి తంత్రము.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు తంత్ర.
0: దేహం అనే యంత్రమునందు, హృదయం అనే తంత్రం నుంచి శ్వాస అనే మంత్రమును ప్రకటితమవుతున్నాయి.
1: ఇన్ ద బాడీ విచ్ మే బి కంపేర్డ్ టు యంత్ర అండ్ ఇన్ ద హార్ట్ విచ్ మే బి కంపేర్డ్ టు తంత్ర, దిస్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మంత్ర ఆర్ ఫంక్షన్.
0: నిరంతరము మనం భగవంతుని ప్రార్థించేటువంటి యొక్క రాగ తాళంతో కూడినటువంటి యొక్క భావములే సామవేదము.
1: దోస్ సాంగ్స్ విచ్ యు సింగ్ కంటిన్యూస్లీ అకార్డింగ్ టు ది రాగ అండ్ తాళ, దే మే బి డిస్క్రైబ్డ్
0: మనం నిత్య పూజన లోపల అష్టోత్తరము, సహస్రనామార్చన ఇలాంటి అర్చనలంతా జరుపుకుంటున్నాం. ఈ మంత్రముతో కూడినటువంటి అర్చనలే ఋగ్వేదము.
1: ఆల్ ద టైప్స్ ఆఫ్ వర్షిప్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ మంత్ర మే బి డిస్క్రైబ్డ్ అస్ ఋగ్వేద.
0: కానీ మన ఎందున్నటువంటి దుర్గుణములను, దురాచారములను, దుర్ప్రవర్తనలను కూడా త్యాగం చేయడానికి పూనుకుంటుంటాము. ఇదే సరైనటువంటి యజోగుణానికి తగినటువంటి యొక్క మంత్రస్వరూపము.
1: సిమిలర్లీ వీ ఆల్సో మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రిమూవ్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ థింగ్స్, బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ అస్. దిస్ మే బి కంపేర్డ్ టు యజో.
0: మనకు ఆవరించేటువంటి యొక్క ఆపదలకు, దుఃఖములకు ఎదుర్కొని వాటితో పోరాడి వారిని జయించడానికి తగినటువంటి కృషి చెల్పుతుంటాము. ఇదే అధర్మణ వేదము.
1: All the effort made to fight out against all the problems which you are likely to face and win over them, this may be compared to adharmana veda.
0: Yajurveda adharmana vedamulu anni kudanu manavuni ende imidi untunnavi.
1: Therefore rugveda, yajurveda, samveda and adharmana veda are all found in man himself.
0: Devudani ekkado neevu devulaadanakkaraledu tana inde untunnadu devudu anetundi satyanni rugvedamu prakatam chestu vachindi.
1: Rugveda has declared that you need not go in search of God outside of you. God exists in you itself.
0: Aithe manavudu bahirdrushti kaligi undatam chetane bahirmukhamainatundi karmalu aacharinchi tadwara antarmukhaniki dani praveshinchadaniki ee vidhamainatundi yokka cheryalanni kudanu yajna yagaadi kritamulanni kudanu కొంతవరకు స్థాపితం అవుతూ వచ్చాయి.
1: యాజ్ మ్యాన్ హ్యాస్ ఎ టెండెన్సీ టు హ్యావ్ ఎన్ ఎక్స్టర్నలిజం కంటిన్యూస్లీ, హీ అండర్టేక్స్ ఎక్స్టర్నల్ వర్క్ అండ్ పర్ఫార్మ్స్ ది సాక్రిఫైస్ యాజ్ ఇట్ ఈస్ డన్ ఎక్స్టర్నలీ.
0: ఏదో ఒక విధమైనటువంటి కర్మాచరణ ద్వారా జగత్తులకు ఈ వేదములను ప్రకటితం చేయాలి.
1: బై సమ్ యాక్షన్ ఆర్ యాక్టివిటీ ఆర్ ది అదర్ వీ హావ్ టు డిక్లేర్.
0: సామాన్యమైనటువంటి పామరులైన మానవులు, వేదమంటే ఏమో తెలియనిటువంటి మానవులకు ఈ విధమైనటువంటి యొక్క యజ్ఞయాగాది ధర్మాది క్రతముల ద్వారా ప్రకటన చేయించాలి.
1: టు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ ది మీనింగ్ ఆఫ్ వేదాస్ అండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేదాస్ కెన్ బి కన్వేడ్ త్రూ ది ఫార్మ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ సాక్రిఫైసెస్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్.
0: ఏ విధమైనటువంటి జ్ఞానములు, ఏ విధమైన విజ్ఞానములు, శాస్త్రములు ఎరుగునటువంటి యొక్క గోపికలు కూడాను ఏదో తమ భావము లోపల వేదములుగా భావించుకున్నటువంటి ఈ చీరములు కూడాను గానం గావించడమని ప్రార్థిస్తూ వచ్చారు.
1: గోపికాస్ హూ డిడ్ నాట్ పర్ఫార్మ్ ఎనీ యాగాస్ ఆర్ ఎనీ యజ్ఞాస్ అండ్ హూ డిడ్ నాట్ నో ఎనీ వేద, దే కన్సిడర్ దేర్ ఓన్ ఫీలింగ్స్ యాజ్ ఫుల్ ఆఫ్ దట్ వేదిక్ మీనింగ్ అండ్ డిడ్ అచీవ్ థింగ్స్.
0: గోవులన్నీ ఉపనిషత్తులుగా భావించినారు.
1: దే కన్సిడర్ ఆల్ ది కౌస్ యాజ్ ఉపనిషత్స్.
0: తన యొక్క జీవతత్వమునే ఒక దూడగా భావించారు.
1: దే కన్సిడర్ దేర్ ఓన్ లైఫ్ ప్రిన్సిపల్ యాజ్
0: గోవు నుంచి వచ్చేటువంటి నాలుగు భావములే కూడాను వేద సారములైన క్షీరములుగా విశ్వసించారు.
1: They considered the milk which comes from the four aspects of this cow, they described that as
0: నాలుగు వేదముల సారమే ఈ క్షీరమని వారు విశ్వసించారు.
1: They described the milk as the very essence of all the four Vedas.
0: ఆ క్షీరముల యొక్క చేరికనే గానం అనుకున్నారు.
1: They said that the essence of all this milk
0: ఇదే వేద సారమని విశ్వసించారు.
1: The singing itself, and then they consider that as the very essence
0: Krishnuni of all the Vedas. సమయంలో కూడా ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని పురస్కరించుకుని కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు.
1: While praying to Krishna, keeping in view the inner meaning and significance of all the things, they continued to pray.
0: Krishna, ఒక్కతూరి నీ వేణుగానమును వినిపించవా అని ప్రార్థించారు.
1: Oh Krishna, don't you allow us to enjoy the music from your Vedas even once?

0: they pray to Krishna, "O Krishna, why don't you sing this song melodiously? Why don't you talk to us to our heart's content? Why don't you transform the very essence of Veda and pour it into your flute and allow the flute to play and satisfy our hearts to
1: Ade Raso Vaisaha."
0: That is Raso Vaisaha.
1: Veda Rasamunu Gana Rasamuga Machi Mano Rasamuno Linam Gavinchi Yadatamanti Divya Rasamanti Daivatanga Rupandipatiyali.
0: Transform the essence of Veda into the essence of music and the essence of song and fill your hearts with the essence of Veda.
1: Sarva Ganamulaknu Samaganame Pradhanamanti.
0: Samagana is the very basis of all the types of music.
1: Kani Yinadu Aganam Nantuna 20 Rasulu.
0: But today, those people who have
1: understood,
0: you don't find at all today.
1: Today
0: you don't find, even for example, a few of the things which truly represent this
1: Samagana.
0: Where are 1,000 branches and where are 2 branches? Today only we are having 2 branches. How many of them are lost?
1: Karuka kramakramina kudane veetini manam poshinchukonakundina ee unnatvanti konni kudanu manamu enado daravosukuntam.
0: If we do not protect and safeguard whatever remains today, we
1: manavattam danattanga pachittanga maaripothu vastundali.
0: Today humanity is becoming animality and demonic.
1: Dharma shastramulu, prema shastramulu, Jnana Shastramulu, Inadu Karavai Poyinai.
0: All the scriptures which expound dharma and prema and love and
1: Prati Manavuniki Kudanu Janminchina Modalu Maraninchenta Varaku Kudanu Veda Pramananni Anusaristu Vastunnam.
0: Right from the birth of man till death, it is the Vedas which
1: Telisina Teliyakapoyinappudu Edo Oka Acharam Kinda Manam Bhavinchi Danini Anusaristu Vastunnam.
0: Knowingly or unknowingly, we have been observing things laid down in the Vedas.
1: Ee Namakaranam ఇది వేద శాస్త్రం యొక్క ప్రమాణమే.
0: గివింగ్ నేమ్ ఫర్ ద చిల్డ్రన్, దిస్ ఇస్ బేస్డ్ అపాన్ వేద.
1: కేశగండనము, ఇది కూడా వేదం యొక్క ప్రమాణమే.
0: ఆఫరింగ్ ద హెయిర్, దట్ ఆల్సో ఈస్ బేస్డ్ అపాన్ వేద.
1: చెవులు కుట్టడం, ఇది కూడా వేదం యొక్క ప్రమాణమే.
0: పియర్సింగ్ ద ఇయర్, దట్ ఈస్ ఆల్సో
1: ఇది కూడా వేదం యొక్క ప్రమాణమే.
0: గ్రేట్ సెరిమనీ ఇస్ ఆల్సో బేస్డ్ అపాన్ వేద.
1: కళ్యాణము, అది కూడా వేద ప్రమాణమే.
0: మ్యారేజ్ ఇస్ ఆల్సో బేస్డ్ అపాన్ వేద.
1: అక్కడ కూడా ఈ ఋగ్వేదం నందు ఉన్నటువంటి ధర్మేచ అత్తేచ కామేచ నాటి చర్తవ్యం అనగా ఏమిటి, ఈ ధర్మార్థ కామములకు మాత్రమే ఈ యొక్క వేదములు బోధిస్తున్నాయి, మోక్షమును బోధించడానికి దీనికి అధికారము లేదు అనేటువంటిది వేదమే చెప్తూ వస్తుంది.
0: ఈవెన్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్ ఇట్ హస్ బీన్ డిక్లర్డ్ దట్ ఫర్ టీచింగ్ ధర్మ,
1: మోక్షము కేవలము దైవానుగ్రహం చేత లభించేటువంటిది.
0: లిబరేషన్ అండ్ మోక్ష కెన్ బి ఒబ్టెయిన్డ్ ఓన్లీ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్.
1: అద్వైత భావం అనుభవించినప్పుడే మోక్షం మనకు లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ వన్ ఎంజాయ్స్ ద ఫీలింగ్ ఆఫ్ నాన్ డ్యుయాలిటీ.
1: అద్వైత జ్ఞానమే ఒక విధమైనటువంటి సరైన జ్ఞానము.
0: నాలెడ్జ్ బేస్డ్ అపాన్ నాన్ డ్యుయాలిటీ అలోన్ ఈజ్ ట్రూ నాలెడ్జ్ అండ్ ట్రూ విజ్డమ్.
1: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
0: ఇట్ హస్ బీన్ సెడ్ ట్రూ నాలెడ్జ్ కన్సిస్ట్ ఆఫ్
1: అనేకత్వం నందు ఏకత్వాన్ని మనం దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop a vision which can see unity in the diverse forms.
1: Andaru daiva swarupule.
0: Everyone is the very embodiment of God.
1: Vishnu swarupam.
0: World is the very embodiment of God. Everything is full of Brahma only.
1: Alanti tattvani manu kramakramina manu penchukuntu ravali.
0: Gradually we should develop this kind of feeling in us.
1: కానీ చాలా మంది ప్రయత్నిస్తామంటాం. ట్రై ట్రై ట్రై అంటే డ్రై అయిపోతుంది. మస్ట్ డూ, చేసే తీరాలి మనం.
0: మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సే విల్ ట్రై ట్రై ట్రై. ఇఫ్ యూ గో ఆన్ ట్రైయింగ్ లైక్ దాట్ యు గో డ్రై.
1: ఏ ఒక్క విషయానికి కూడా మనం ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తాం అనేటువంటి ఏమాత్రమో మనం చెప్పకూడదు. అది ఒక బలహీనం.
0: We should never say that we will try for anything at all. It is a weakness.
1: చాలా మంది కనిపెట్టారు లేదు.
0: Some of you might have
1: స్వామి ఏది చెప్పినా ఇది చేస్తా చెయ్యను అని గట్టిగా చెప్తారు, కానీ చూస్తా అనేటువంటిది నా నుంచి రానే రాదు.
0: You might have watched. స్వామి నెవర్ జస్ట్ టెల్స్ దట్ ఐ విల్ సీ, ఐ విల్ డూ ఇట్ ఆర్ ఐ డోంట్ డూ ఇట్.
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నన్ను అనుసరించండి.
0: దట్ ఈస్ వై మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: మేము చేస్తాం అనేటువంటి ఒక దృఢమైనటువంటి ఒక వాగ్దానం చేయాలి.
0: యూ షుడ్ డిక్లేర్ దట్ యూ విల్ డూ ఇట్.
1: ఎవరి కోసం?
0: ఫర్ హూ ఆర్ యూ డూయింగ్ ఇట్?
1: మీ కోసమే.
0: ఫర్ యువర్ సెల్ఫ్.
1: కనుకనే ప్రతి ఒక్క విషయం నందు కూడా ఈ విధమైనటువంటి దీక్షను మనం పట్టినప్పుడే కార్యాన్ని ఫలింప చేసుకున్నాం.
2: విశ్వాసం లేకపోతే శ్వాసం లేనటువంటి శవం.
0: వితౌట్ దట్ ఫెయిత్ యు ఆర్ ఎ పర్సన్ వితౌట్ లైఫ్ బ్రీథర్.
2: దాన్ని విశ్వసించాలి.
0: యు షుడ్ హావ్ ఫౌండ్ ఫెయిత్ ఇన్ గుడ్ థింగ్.
2: చెడ్డ దానిని తీసి పారవేయాలి.
0: యు షుడ్ త్రో అవే ఆల్ ద థింగ్స్ ఆర్ వికెడ్.
2: ఈ విధమైన నిత్యానిత్య విషయ పరిశీలన సల్పాలి.
0: యు షుడ్ డిస్క్రిమినేట్ ఇన్ దిస్ వే వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
2: ఈ పరిశీలనా శక్తిని ప్రబోధించేటువంటిది, ప్రసరింపజేసేటువంటిది ఈ యొక్క ఋగ్వేదం.
0: ఇట్ ఇస్ ఋగ్వేద విచ్ ప్రీచెస్ అండ్ ఎనేబుల్స్ యూ టు సీ దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
2: ఫలసిద్ధి అయిష్టాన్ని దూరం గావించడం ఇది వేదం యొక్క పని.
0: వేద అలౌస్ యూ టు అచీవ్ థింగ్స్ విచ్ ఆర్ గుడ్ ఫర్ యూ అండ్ మేక్ థింగ్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ ఫర్ యూ ఇఫ్ దే ఆర్ నాట్ గుడ్.
2: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి వేదముల లోపల ఇంత పవిత్రమైనటువంటి యొక్క సారం కలిగి ఉన్నదనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు రియలైజ్ దట్ వేదాస్ కంటెయిన్ సచ్ సీక్రెట్ థింగ్స్ అండ్
2: గాలి మొదలు, నీరు మొదలు, శబ్దం మొదలు, ప్రతి విషయాన్ని కూడా ఈ యొక్క వేదము అన్ని విధాలు కూడా అనుగ్రహిస్తూ వచ్చింది.
0: వేదా కంటెయిన్స్ అండ్ షవర్స్ ఇస్ గ్రీస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ రైట్ ఫ్రమ్.
2: దానిని మానవుడు క్షమే క్షమే క్షమే క్షమే అని కోరుతూ వస్తున్నాడు.
0: దట్ ఈస్ వాట్ హీ గోస్ ఆన్ ప్రేయింగ్ క్షమే క్షమే.
2: ఈ వేదమునందు కూడా రెండు విధములైనటువంటివిగా ఉంటున్నాయి.
0: దేర్ ఆర్
2: నమకము చమకము.
0: ఇన్ వేద దేర్ ఆర్ టూ టైప్స్.
2: చమకమంతా కావాలి కావాలి కావాలి కావాలి, నాకు అన్నీ కావాలి, నాకు దాహమైపోతోంది, కొంచెం నీరు కావాలి. ఆ నీరు ఇస్తే అంతటితో తృప్తి పడ్డే నాకు కూల్ డ్రింక్ కావాలి. ఆ కూల్ డ్రింక్ ఇస్తే తృప్తి పడ్డే నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఈ విధంగా ఆశలు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంటుంటాది.
0: దేర్ ఇస్ వన్ చమక అండ్ నమక. దిస్ చమక గోస్ ఆన్ డిస్క్రైబింగ్ ది గ్రోయింగ్ డిజైర్స్. First he says, I want water. When water is made available.
2: Kanukane ee vedam nandu chamakam lopala bhagavantuda naaku challani gaali andinchu.
0: In vedas in chamaka he prays
2: aa gaali kudanu naaku enta kavallo ante andinchala ukkiri bikkiri ayye reetiga naaku andinchakoodudu.
0: Give me very comfortable breeze. It should not be with breeze which suffocates me.
2: నాకు చక్కని రుచికరమైనటువంటి యొక్క ఆహారం అందించాలి.
0: యు గివ్ మీ డెలీషియస్ ఫుడ్.
2: ఈ ఆహారం అజీర్ణానికి తీర్చకూడదు.
0: యు షుడ్ నాట్ లీడ్ టు ఇండైజెషన్.
2: నాకు అనాయాసముగా ఉంటుండాలి.
0: యు షుడ్ నాట్ ఐ షుడ్ నాట్
2: ఆయాసం కలిగించకూడదు.
0: ఐ షుడ్ నాట్ గ్రో.
2: ఈ విధమైనటువంటి రీతిగా నిజంగా వేదం తెలిసిన వారిని అడగండి. ఇందులో చెమకలు అన్ని ఇలాంటివే ఉంటున్నాయి.
0: యు ఆస్క్ పీపుల్
2: కోరికలు కోరికలు కోరికలు కోరికలు.
0: దిస్ చెమక కన్సిస్ట్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైర్.
2: నమకము ఇది కేవలము భగవత్ ప్రాప్తి. నామ నాకు వద్దు.
0: నమకము కన్సిస్ట్ ఆఫ్ నామ. నాట్ ఫర్ మీ, ఐ డోంట్ వాంట్ ఇట్.
2: నీవే కావాలి.
0: ఐ వాంట్ యూ అలోన్.
2: కనుక నీవు, నీ యొక్క సంకల్పము, నీ యొక్క ప్రేమ, నీ యొక్క జ్ఞానము, నీ యొక్క దర్శనము, నీ యొక్క స్పర్శనము ఇవి మాత్రమే నాకు కావాలి.
0: ఐ వాంట్ యువర్ లవ్. ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్. ఐ వాంట్ యువర్ గ్రేస్.
2: వీటి నిమిత్తమే ఆచరించేటువంటి మంత్రములే ఈ యొక్క నమ్మకం.
0: దిస్ నమక ఆర్ దీస్ థింగ్స్ విచ్ డిజైర్ ఓన్లీ గాడ్.
2: కనుక ఇలాంటి నమ్మక చమకంలో ఉండేటువంటి యొక్క తారతమ్యాన్ని కూడా ప్రజలకు బోధించలేకపోతున్నారు.
0: దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద రియల్ మీనింగ్ బిట్వీన్.
2: మొదలు కోరవలసినదే, తర్వాత విసర్జించవలసినదే.
0: ఫస్ట్ యూ కెన్ ఆస్క్.
2: ఈ కోరిన తర్వాత, అనుభవించిన తర్వాతనే విరక్తి మనలో ఆవిర్భవిస్తుంది.
0: ఓన్లీ ఆఫ్టర్ వి హావ్ ఆస్క్డ్, ఆఫ్టర్ వి హావ్ ఎంజాయ్డ్, వి మే డెవలప్ ఎ సార్ట్ ఆఫ్ డిస్గస్ట్ ఫర్ ది ఎంజాయ్మెంట్.
2: కోరవలసినవి కోరండి.
0: వాట్ ఎవర్ యు షుడ్ ఆస్క్.
2: ఈ కోరికలు కూడా ఒక అదుపును పెట్టుకోండి.
0: బట్ దేర్ షుడ్ బి ఎ లిమిట్ ఫర్ యువర్ డిజైర్స్.
2: అశ్రేయో నియమం వినా. ఈ నియమమే లేకపోతే మన యొక్క జీవితం చాలా బాధలకు గురి అవుతుంది.
0: దేర్ ఇస్ నో వెల్ఫేర్ వితౌట్ అబ్జర్వింగ్ సమ్ డిసిప్లిన్ అండ్ లిమిట్స్.
2: కోరికలు ఉండకూడదని చెప్పడం లేదు.
0: ఐ డోంట్ సే దట్ యు షుడ్ నాట్
2: కోరండి.
0: ఎసెన్షియల్ డిజైర్స్.
2: కానీ సాధ్యమైనంత వరకు కూడాను ఈ కోరికలు తగ్గించుకుని దైవాన్ని అధికంగా మీరు భ్రమించండి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ యు రెడ్యూస్ యువర్ ఓన్లీ
2: దైవమే మీకు ఎంత ఉంటుంటే సర్వము మనకు లభ్యమవుతుంది.
0: ఇఫ్ యు హావ్ గాడ్ విత్ యూ, యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్ యూ యాడెడ్ అండ్ టు ఇట్.
2: దైవమే దూరమైతే మనం సర్వము దూరం చేసుకున్న వారం అయిపోతాం.
0: ఇఫ్ గాడ్ బికమ్స్ డిస్టెంట్ యూ లూజ్ ఎవ్రీథింగ్.
2: నీకే గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకమవుతూ లోకమాత అన్నాడు. లోకమాతకే మనకు లోకమైపోతే ఇంక లోకంలో మనం ఏదాన్ని అనుభవించగలదు, ఏదాన్ని ఆనందించగలము.
0: ఇఫ్ యు లూజ్ డివైన్ మదర్, వాట్ కెన్ యూ గెట్ ఫ్రమ్ ద వరల్డ్.
2: తల్లికి దూరమైనటువంటి పుత్రుడు ఏ సుఖాన్ని అనుభవించలేడు.
0: సన్ హూ బికమ్స్ డిస్టెంట్ టు ద మదర్, వాట్ కమ్.
2: అందులో సామాన్యమైన తల్లి కాదు దైవము.
0: గాడ్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మదర్ ఐదర్.
2: ఈ దివ్యమైనటువంటి తల్లి,
0: షీఈస్ డివైన్.
2: నవ్యమైనటువంటి తల్లి, నవ్యమైనటువంటి తల్లి, నవీనం అందించేటువంటి తల్లి.
0: షీఈస్ మదర్ హూ గివ్స్ ఎవ్రీథింగ్.
2: నిత్య నవీనంతో నిలిచినటువంటి తల్లి. ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుంటారు.
0: హీ ఈజ్ ఎవర్ ఫ్రెష్ అండ్ ఎవర్ న్యూ.
2: ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించుకోండి.
0: వన్ స్మాల్ థింగ్ యూ అబ్జర్వ్ అండ్ నోట్.
2: అనేక మంది సంవత్సరం తరబడి ప్రశాంతంలో నిలుస్తూ ఉంటారు.
0: దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ లివింగ్ ఇన్ ప్రశాంతలయం ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్.
2: 10 దినములు 15 దినములు నెల దినములు కూడా నివసించే వారు ఉంటారు.
0: దేర్ ఆర్ పీపుల్ హు లివ్ ఫర్ 10 డేస్ 15 డేస్.
2: తెల్లవారి వస్తానే స్వామిని దర్శనం చేసుకుంటారు.
0: ఎవ్రీ డే మార్నింగ్ దే టేక్ దర్శనం.
2: ఈ విధంగా 1 దినము 2 దినములు చూస్తే చాలదా?
0: ఈజ్ ఇట్ నాట్ సఫిషియంట్ టు సీ స్వామి?
2: వాణి చూచిన స్వామిని నిత్యము తెల్లవారు చూసినా తిరిగి సాయంకాలం చూడాలని, సాయంకాలం చూస్తే తిరిగి తెల్లవారు చూడాలని, ఈ విధంగా సంవత్సరం తరబడి చూడాలనుకుంటే ఇది ఎంత నిత్య యవ్వనము, నిత్య నైవేద్యము, నిత్య సుందరము, ఈ విధమైన దైవత్వం. ఒక్కతూరి చూచి తృప్తి పడిపోయినటువంటి వారు లేరు.
0: ఇఫ్ పీపుల్ ఆర్ డిజైరింగ్ టు హ్యావ్ దర్శన్ మార్నింగ్ ఈవినింగ్ డేస్ మంత్స్ అండ్ ఇయర్స్, దేర్ మస్ట్ బి సమ్
2: న్యూ.
0: దేర్ ఈస్ ఎవర్ ఫ్రెష్నెస్.
2: తెల్లవారి లేచేటప్పటికీ అందరు నిశ్శబ్దంగా అటువైపున ఇటువైపున కూర్చొని కన్నులన్నీ కూడాను ఆ ద్వారం వైపున చూస్తూ ఉంటాయి. చూసిన స్వామే కదా, ఇంకెందుకు మీరు చూడాలి? మరి కాదు కాదు, తిరిగి చూడాలి, తిరిగి చూడాలి, తిరిగి చూడాలి.
0: ఎవ్రీడే మార్నింగ్ థౌసండ్స్ ఆఫ్ డివోటీస్ గ్యాదర్ నియర్ మందిర్.
2: ఇది కేవలం ఆ ప్రేమ ఎందే ఇమిడి ఉంటున్నారు.
0: And they want to have a look at Swami and darshan of Swami. Very carefully.
2: Nityanutananga untuntadi.
0: There is ever freshness in Swami.
2: Kanuka ee vidhamainatundi bhavamulu oka daivaniki bhaktulaku maatrame sannivistha sambandham.
0: These qualities and these characteristics can be possible only
2: from the bandhavyani abhivruddhi gavinchukotame mana pradhanamainatundi lakshyamu.
0: Develop correct relationship with the Lord.
2: Bhumananda chepparu ide mana aanandamu.
0: భూమానంద
2: ఇదే మన సాయుధ్యము, ఇదే మన సాలోక్యము, ఇదే మన సామీప్యము. ఇలాంటి ఆనందాన్ని మనం అనుభవించటమే మన జీవితం యొక్క గమ్యము అన్నాడు.
0: ఈ భూమానంద డిక్లర్ జస్ట్ నౌ టోల్డ్ దాట్ క్లోజ్నెస్ టు స్వామి ఇస్ ద సాయుధ్య సామీప్య సారూప్య.
2: అట్టి దైవ ప్రేమను పెంచుకోవటమే ప్రధానమైనటువంటి యొక్క సాధన.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ హావ్ టు డెవలప్ ఈజ్ లవ్ ఫర్ గాడ్.
2: అన్ని వేదములు కూడా నువ్వు బోధించినది అదే.
0: All the Vedas have taught only that much.
2: Kanaka premamai lai prema tattvanni prakatanam gavinchukuntu premanandanni anubhavinchadaniki prayatnam cheyandani aashistu aashirvadistu naa prasangaanni viravistunnanu.
0: Fill your hearts with love, saturate yourself with love, develop love and enjoy love and reach God, who is the very embodiment of love.
2: Govinda Krishna.

Thank you.

మధుర మధుర

بُدَّ دِي بُلُوْرَ

Well,

0: A mind which is not filled with love is a burial ground. If only one looks in carefully, that is what one finds. Any human being who breathes in and breathes out, inhales and exhales, is only comparable to bellows and not a human being if he does not have love in him.
1: Prema Swarupular.
0: Embodiments of divine love.
1: Premane Bhagavantudu.
0: Love is God.
1: Sarvatra nindinadi premane.
0: You find love filled every part of the world.
1: Ee premanu prema chetane pondavadagutundi.
0: It is possible to acquire love and reach love only through love.
1: ఈ ప్రేమ తప్ప ప్రేమస్వరూపుణ్ణి పొందుటకు మరొక మార్గము లేదు.
0: టు అటైన్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఎక్సెప్ట్ ఇన్ ది పాత్ ఆఫ్ లవ్.
1: పిట్టి ప్రేమ క్షణములో పెరిగి క్షణములో తరుగునటువంటిది కాదు.
0: సచ్ లవ్ ఈజ్ నాట్ ద వన్ విచ్ గ్రోస్ ఇన్ అ మోమెంట్ అండ్ డిక్లైన్స్ ఇన్ అనదర్ మోమెంట్.
1: ఈ ప్రేమనే మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉన్నది.
0: దిస్ లవ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఆత్మ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: దేహో దేవాలయ ప్రోక్తో. దేహమే ఒక దేవాలయము.
0: ద ఫిజికల్ బాడీ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఇందులో ప్రేమనే ఆత్మస్వరూపుడు.
0: లవ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఆత్మ.
1: కిట్టి పవిత్రమైన ప్రేమ నిర్మలమైన హృదయమునందు ప్రతిష్ట అయి ఉంటున్నది.
0: సచ్ సేక్రెడ్ లవ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎ ప్యూర్ హార్ట్.
1: కనుక ప్రేమమయము కానటువంటి హృదయమునందే భయము భ్రాంతులు నిండి ఉంటుంటాయి.
0: ఫియర్ అండ్ డెల్యూజన్స్ ఎగ్జిస్ట్ ఇన్ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ లవ్ ఇన్ ఇట్.
1: భగవత్ ప్రేమ గల హృదయము నిరంతరము నిర్భయంగాను నిశ్చింతగాను ఆనందాన్ని పొందుతుంటాది.
0: ఎ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ.
1: క్షణములోననే తరుగుచు క్షణములోనే పెరుగునట్టిది నిజమైన ప్రేమ కాదు.
0: లవ్ విచ్ గ్రోస్ ఇన్ అ మోమెంట్ అండ్ డిక్లైన్స్ ఇన్ అనదర్ కెనాట్ బి కాల్డ్ లవ్ అట్ ఆల్.
1: చావు పుట్టుక లేనట్టి జీవు నెలలో నిత్య నిర్మల జ్యోతి అయి నెగటివ్ ప్రేమ.
0: ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ లవ్ ఎగ్జిస్ట్ యాజ్ బర్త్లెస్ అండ్ డెత్లెస్ షైనింగ్ లైక్ ఎ ఫ్లేమ్ ఇన్ హిస్ హార్ట్.
1: కనుక భగవంతుణ్ణి ప్రేమస్వరూపుడు అని చెప్పుట కంటే ప్రేమనే తన యొక్క స్వరూపము అని చెప్పుట చాలా మంచిది.
0: ఇట్ ఈస్ మోర్ అప్రోప్రియేట్ టు డిస్క్రైబ్ God as love itself instead of describing him as the embodiment of love.
1: Atti premane aatma swarupamga bhavistu aneka mandi aaradhana salputu vacharu.
0: A number of people worship love in the form of aatma.
1: Prema bhagavat swarupam aguta chetane deho devalayam ee deham devalayamga polchukogaligaru.
0: As love is essentially divine and godly, the human body has been described as a temple.
1: Antiye kaadu idu oka bhavanamuga kudanu visheshistu vacharu.
0: Not merely that, this has been compared to a palace.
1: Nirdosho nirmamo nathaha sadosho chanchalo vaduhu. Nirdoshiyai nirmalamainatunti oka bharta doshiyai చంచలమైనటువంటి ఒక భార్య ఈ గృహములో జీవిస్తూ ఉంటున్నారు.
0: ఇన్ దిస్ హౌస్ దేర్ ఇస్ ఎ కపుల్ ద హస్బెండ్ హూ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఫాల్ట్ అండ్ హూ ఇస్ పర్ఫెక్ట్ ద వైఫ్ హూ ఇస్ హ్యావింగ్ డిఫెక్ట్స్ అండ్ హూ ఇస్ వేవరింగ్ ఇన్ హర్ మైండ్.
1: దోషి అయిన భార్య నిర్దోషి అయిన భర్త నిశ్చలమైన భర్త చంచలమైన భార్య ఈ ఇరువురు గృహమునందు ఉండినప్పుడు శాంతి అనేటువంటిది ఏ రీతిగా మనకు లభిస్తుంది?
0: When you have A husband who is free from fault and who is steady in his approach, a wife who is full of faults and who is wavering all the while, how can you get
1: peace from this body? భర్తైనా భార్యను అనుసరించాలి, భార్య అయినా భర్తను అనుసరించాలి.
0: ఇఫ్ దేర్ షుడ్ బి పీస్ ఇన్ దిస్ హోమ్, ఎయిదర్ ది హస్బెండ్ షుడ్ ఫాలో ది వైఫ్ ఫెయిత్ఫుల్లీ ఆర్ ది వైఫ్ షుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో ది హస్బెండ్.
1: ఇందులో విచారించి చూచిన నిర్దోషి నిర్మలమైనటువంటి భార్య, దోషి చంచలమైనటువంటి భర్తను భార్యను అనుసరించటము, ఇది ధర్మ విరుద్ధము.
0: ఇఫ్ యు ఓన్లీ ఎన్క్వైర్, ఇట్ వుడ్ నాట్ బి అప్రోప్రియేట్ for a fault-free, pure husband to follow a wife who is full of faults and wavering.
1: Doshi chanchalamainatunti yokka bharya, nirdoshi nirmalamainatunti bhartanu anusarinchadame sahajam.
0: It would be more appropriate and natural for this wife who is full of faults and wavering to follow the husband who is free from all faults and who is pure and steady.
1: Ikkada bharta evaru, bharya evaru?
0: Here, who is husband and who is wife?
1: Nirdoshiyai, nirmalamai, nischalamai, nisvarthamainatunti yokka aatmane bharta.
0: Atma, who is free from fault, pure, steady and selfless, that is husband.
1: Doshiyai, chanchalamai, swarthamai, kevalamu, paritapamuto undinatunti yokka ee bharyane manasu.
0: The wife is the mind which is full of faults and impure, unsteady and full of selfishness.
1: ఈ మనసు ఆత్మను అనుసరించే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియనే భక్తి.
0: Devotion is that particular procedure and process by which the wife, this mind is made to follow the Atma.
1: కనుకనే ఈ భక్తికి అనేక విధములైనటువంటి యొక్క పేర్లు కలవు.
0: దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివన్ ఫర్ డివోషన్.
1: భక్తి అనగా కేవలము సేవనే భక్తి అని కూడాను భాగవతం బోధించింది.
0: భాగవత హ్యాస్ టాట్ సర్వింగ్ ద లార్డ్
1: భజ సేవాయాం అనేది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ భజ సేవాయాం
1: ఋషికేశ సేవనం భక్తి రుచ్యతి అనింది. భగవంతుని సేవించటమే భక్తి అనింది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ డివోషన్ యాజ్ సర్వింగ్ ద లార్డ్,
1: అనగా మన దృష్టిని ఆత్మపైన ఉంచటమే భక్తి.
0: దట్ మీన్స్ టు సే కీపింగ్ అవర్ విజన్ ఫిక్స్డ్ ఆన్ లార్డ్ ఈజ్ డివోషన్.
1: ఆత్మ దృష్టితో జీవితం గడపటమే భక్తి.
0: స్పెండింగ్ లైఫ్ విత్ ది విజన్ ఆఫ్ ఆత్మ ఈజ్ డివోషన్.
1: దేహ దృష్టితో జీవితం గడపటమే మోహము అని.
0: It is infatuation if we spend our life with the body consciousness and fixing our vision on body.
1: Vishnu bhaktulu, Vishnu priyulu bhaktulu, Vishya priyulu, Vishaya priyulu manavulu.
0: Those people who love the Lord and who follow the Lord Vishnu is devotee. Those people who follow the world and who are slaves of the world, they are not devotee.
1: Kanukane Krishna trushta kaliginatunti vaale gopikalu.
0: Gopikas are those who have thirst for the Lord.
1: Vishya trushna kaliginatunti vare jeevulu.
0: The jeevi individual soul is one which thirsts for the world.
1: Kanukane ee jeevudu devudiga anubhavinchadaniki taginatunti krushi aatma drushtini penchukovali.
0: It is therefore necessary to develop the vision of atma and spend our life towards God.
1: Nirantaramu krishna trushtato kalamulu సార్థకం గావించుకొని తమ జన్మలు కూడాను పవిత్రము గావించుకున్నటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ ఆర్ దోస్ హూ హావ్ శాంక్టిఫైడ్ దర్ లైఫ్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్, ఫిక్సింగ్ దర్ మైండ్ ఆన్ ద లార్డ్.
1: అయితే భగవంతుడంటే ఎలాంటి రూపం కలిగి ఉంటాడు? ఏ విధంగా మానవులకు అనుగ్రహించడానికి తగిన ఆదర్శంగా ఉంటాడు?
0: ఇఫ్ దట్ బి సో, ఇన్ వాట్ ఫారం డూ యూ ఫైండ్ గాడ్? In what way does he grace the devotee?
1: Bhagavantudanaga aishwaryamu dharmamu yasassu sampada gnana vairagyamu ini ee shadgunamulu yokka swarupamto untuntadu bhagavantudu.
0: God is one who is full of the splendor, the righteousness and the fame, are all these six qualities which are attributed to the Lord.
1: Vishakkarudu ani kodanu itaniki oka peru.
0: He has also another name as Vishakka.
1: Shadaishwarya sampannam kaliginatunti vaadu kanukane itaniki vibhudu ani kodanu oka peru.
0: He has been called Vibhudu because he commands all the six types of splendor and wealth.
1: Itane ee jagattunandu unna daniki raaboye daniki jarigina daniki kodanu తాను అధిపతిగా ఉంటున్నాడు.
0: హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది త్రీ థింగ్స్, వాట్ హాస్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.
1: కనుకనే భూత భవిష్యత్ వర్తమానములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇదానికి భావహ అని పేరు వచ్చింది.
0: హీ హాస్ బీన్ కాల్డ్ భావహ బికాస్ హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: మూడు కాలములు ఎందుకూడాను తాను కాలములతో లీనమై ఉండేటువంటి వాడు.
0: He is a part and parcel of the time itself in all the three aspects.
1: Bhavaha anante jagattunanta srushtinchetunti vaadu ani kodanu maroka artham.
0: Another meaning of the word bhavaha is that he is the creator of the entire cosmos.
1: Samasta surya chandradulaku nakshatradulukudanu prakasham nandinchetunti vaadu kanukane itaniki bhavaha ani peru.
0: He has lent splendor for the sun, stars and every planet, and therefore he has been called bhavaha.
1: Samasta srushti sthiti layamulakanta kunnu moolakarakuda kavatam chetane itaniki bhavakudu annaru.
0: He is the primordial cause of creation, sustenance and destruction, and therefore he has been called bhavaha.
1: Itti bhagavantudu sarvatra undutaku sakshyam emiti?
0: What is the proof of such God being all pervasive, being present everywhere?
1: Diniki chakkani చిన్న ఉపాయం కూడాను మనం గుర్తించుకోవాలి.
0: దెర్ ఈస్ ఎ వెరీ స్మాల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: దైవం ఎక్కడ ఉన్నాడు?
0: వేర్ ఈస్ గాడ్
1: అని విచారణ చేసినప్పుడు నీరు, గాలి ఎక్కడ ఉన్నదో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
0: వెన్ యూ పుట్ దట్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, యూ కెన్ సే దట్ వేర్ ఎవర్ యూ ఫైండ్ వాటర్ అండ్ విండ్, యూ
1: నీరు గాలి ఆత్మ నుండియే ఆవిర్భవించినాయి.
0: వాటర్ అండ్ విండ్ have taken their birth from Atma.
1: కనుకనే భగవంతుని కొడును నారములు అని కొడును మరొక పేరు.
0: దట్ ఈస్ వై గాడ్ హాస్ ఆల్సో బీన్ కాల్డ్ నారములు.
1: జీవితానికి ఆధారభూతమైనటువంటి యొక్క ఈ గాలి, నీరు అత్యవసరము.
0: దిస్ వాటర్ అండ్ విండ్ ఆర్ ఎసెన్షియల్ ఫార్
1: ఇవియే మన ప్రధానమైనటువంటి యొక్క ఆత్మస్వరూపము.
0: దిస్ ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
1: ఇట్టి భగవత్ తత్వమును సర్వత్రా ఉండినప్పటికీ మానవులు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దిస్ డివైన్ ఆస్పెక్ట్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ బట్ హ్యూమన్ బీయింగ్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్.
1: అనోరణీయాన్ మహతో మహీయ.
0: హీ ఈస్ ది స్మాలెస్ట్ ఇన్ ది స్మాలెస్ట్ ఆటమ్ అండ్ బిగ్గెస్ట్ ఇన్ ద బిగ్గెస్ట్ మౌంటైన్.
1: కనుక భగవంతుడు దేహమునందు ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు.
0: ఇన్ ది ఫిజికల్ బాడీ హీఈస్ ఫౌండ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మయన్నే స్వరూపం అనేటువంటిది దేహమునందు మాత్రమే కాదు, సర్వత్రా కూడా ఉంటున్నది.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్, నాట్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ది ఫిజికల్ బాడీ.
1: అంతర్బహిష్ట తత్సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఈ భగవత్ తత్వము.
0: దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఈజ్ ఫౌండ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అండ్ ఎవ్రీవేర్.
1: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మానవుడు గుర్తించడమే ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఈజ్ దట్ మ్యాన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: మానవులకు రెండు ప్రధానమైనటువంటి అంగములు.
0: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ లింబ్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
1: ఒకటి తల, రెండవది హృదయం.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ హెడ్, ద సెకండ్ వన్ ఈజ్ హార్ట్.
1: ఈ తల అనేటువంటిది కేవలము నిరంతరము బాహ్యమైనటువంటి యొక్క దీనిని ఆశిస్తూ ఉంటాడు.
0: ద హెడ్ గోస్ ఆన్ ఆస్పైరింగ్ ఫార్ ఎక్స్టర్నల్ థింగ్స్.
1: కేవలము తాత్కాలికమై, భౌతికమై, లౌకికమై ఉండినటువంటి వస్తువులను, వ్యక్తులను, విషయములు మాత్రమే ఆశిస్తూ ఉంటాది.
0: ది హెడ్ గోస్ ఆన్ ఆస్పైరింగ్ ఫార్ ద మొమెంటరీ థింగ్స్ అండ్ వర్ల్డ్లీ థింగ్స్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్.
1: కనుక ఏతావాత దీనికి ప్రవృత్తి లక్షణం ఉన్నది ఈ శిరస్సుకు అని చెప్పవచ్చింది.
0: The sum and substance of this is the head follows the path of action, pravritti.
1: ప్రవృత్తి నుండియే ఈ సమస్త సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తూ ఉన్నాయి.
0: ఆల్ దీస్ థాట్స్ టేక్ దేర్ బర్త్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్, ప్రవృత్తి.
1: ఇంకా హృదయము నుండి సత్యము, ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది నివృత్తి లక్షణాలు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఫ్రమ్ ద హార్ట్ కమ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్, లవ్, కైండ్నెస్, పేషెన్స్ అండ్ కంపాషన్.
1: కనుక మానవుడు హృదయం పైన దృష్టి పెట్టడం వల్లనే తాను పవిత్రుడిగా మారిపోతున్నాడు.
0: మ్యాన్ బికమ్ సేక్రెడ్ అండ్ శాంక్టిఫైడ్ ఇఫ్ హీ ఫిక్సెస్ హిస్ విజన్ ఆన్ సచ్ ఎ సేక్రెడ్.
1: కనుకనే వేదాంతమునందు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని బోధిస్తూ ఉంటారు.
0: దట్ ఈస్ వై ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ టీచ్ టు ఇంట్రవర్ట్ ద మైండ్.
1: అది నివృత్తి, ఇది ప్రవృత్తి.
0: ద వన్ ఈస్ ద పాత్ ఆఫ్ యాక్షన్, ది అదర్ ఇస్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ నివృత్తి దర్శనము ప్రవృత్తికి ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: The path of action is not in the position to understand the path of knowledge.
1: Bhaksha sambandhamaina, chanakyamaina, ee yokka laukikamaina, ee dehamuto anubhavincheetundi aanandamule pradhanamulani bhavistu manavudu deeni nimittamai aneka vidhamulga paata padutuntadu.
0: Man tries incessantly to acquire things which give him external joy, physical happiness, bodily pleasures.
1: Atti variki hrudaya tattvam emaatram kodunu artham kaadu. దానిని సరైనటువంటి రీతిలో అనుభవించరు.
0: సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్, నార్ కెన్ హీ ఎక్స్పీరియన్స్.
1: దేహమునందే హృదయం ఉండినప్పటికీ హృదయ తత్వం దేహం అనేటువంటిది గుర్తించుకోలేకపోతుండాలి.
0: ఆల్దో హార్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇట్ సెల్ఫ్, ద బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్ ఆఫ్ హార్ట్.
1: అనగా
0: యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్.
1: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున.
0: డస్ ది ట్రీ నో ద స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్ ఆఫ్ ఎ ఫ్రూట్.
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున.
0: డస్ ది క్రీపర్ నో ది ఫ్రాగ్రెన్స్ అవైలబుల్ ఇన్ ఎ ఫ్లవర్.
1: కావ్యాల్లోని మధుర రసము గ్రంథం అనుభవించున.
0: డస్ ది బుక్ నో ద గ్రేట్నెస్ అండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది బుక్.
1: నివృత్తి సార సాహిత్యము ప్రవృత్త పండితుండెట్లడుగును.
0: ఎ స్కాలర్ హూ ఈజ్ given to the external joys, how can he understand the power of knowledge?
1: చెట్టులోనే ఉన్నది పండు, ఈ పండులోనే ఉన్నది మధుర రసము, కానీ ఆ రసాన్ని చెట్టు ఏమాత్రం కూడా అనుభవించలేదు.
0: ఇన్ ది ట్రీ దెర్ ఇస్ ఫ్రూట్ అండ్ ఇన్ సైడ్ ద ఫ్రూట్ దెర్ ఇస్ స్వీట్ జ్యూస్, బట్ ది ట్రీ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది స్వీట్ జ్యూస్ అవైలబుల్ ఇన్ ద ఫ్రూట్.
1: మన దేహమే ఒక వృక్షము.
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ ట్రీ.
1: ఇందులోని హృదయమే ఒక ఫలము.
0: The heart may be compared to a fruit.
1: ఈ హృదయంలోని యొక్క మాధుర్యమైనటువంటి ప్రేమనే ఇందులో రసము.
0: The sweet love inside the heart is the juice.
1: ఈ రసాన్ని దేహం అనే వృక్షం ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోవటం లేదు.
0: The physical body is not able to enjoy.
1: అనుభవించటం లేదు.
0: Nor does it enjoy.
1: ఆనందించటం లేదు.
0: It does not.
1: అర్థం చేసుకోవటం లేదు.
0: It has not been able to understand either.
1: కనుకనే మానవుడు ఇన్ని దుఃఖములకు, నిరాశలకు, నిస్పృహలకు కేవలం గురి అవుతున్నాడు.
0: That is why man is facing all these sorrows, disappointments, frustrations and problems.
1: Itti mana endundinatundi oka prema tattvanni manam artham chesukokunda undinanta kalamu manaku bhayam aneetundi tappinadi kaadu.
0: As long as we are in a position not to understand this love, we are full of fear.
1: Aa premanu manamu undinappude manaki bhayam dooram avutundi.
0: The fear will be removed from us if we can acquire that love.
1: Chinna udaharanam,
0: a small example.
1: రైళ్లందు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి టికెట్ కొని తన జోబియందు ఉంచుకొని ఏ థర్డ్ క్లాస్ లో సీట్ పైన కూర్చున్నప్పటికీ ఎట్టి భయము ఉండదు అతనికి.
0: ఏ ట్రావెలర్ ఇన్ రైల్వే కంపార్ట్మెంట్ ఇఫ్ హీ హాస్ ఎ టికెట్ విత్ హిమ్ హీ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫియర్.
1: కానీ టికెట్ లేకుండా ఏ ఫస్ట్ క్లాస్ సీట్ లో పోయి తాను కూర్చున్నప్పటికీ తనకు భయము వెంటాడుతూనే ఉంటుంది. ఎక్కడ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎక్కడ నన్ను చెక్ చేస్తాడో అనేటువంటి భయం అతని వెంటాడుతుంటాది.
0: Without a ticket, if the railway passenger is going even in the first class, he is full of fear. He is afraid that the ticket collector may catch him.
1: Karanam emiti? Thanu first class lo kucchunnappatikini bhayam enduku antaniki ventaadutundadi?
0: In spite of his being seated in the first class, he is haunted by fear. What is the reason?
1: Ticket lekapovatam chetane.
0: The reason is he does not have the ticket.
1: అదే విధంగానే మన హృదయం లోపల ప్రేమ అనేటువంటి యొక్క భగవత్ టికెట్ మనలో ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన భయం లేదు.
0: సిమిలర్లీ ఇఫ్ యూ హ్యావ్ ది టికెట్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ హార్ట్, వేర్ ఎవర్ యూ గో యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: జీవితం ఒక ప్రయాణం.
0: లైఫ్ ఈజ్ ఎ జర్నీ.
1: ఇలాంటి సమయం లోపల ప్రేమ అనేటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క దీనిని మనం హస్తంలో ఉంచుకున్నప్పుడే ఎక్కడికి వెళ్ళినా కూడాను నిర్భయంగా నిస్సందేహముగా నిర్మలంగా నిస్వార్థంగా ఆనందమును ధైర్యమును అందిస్తుంది.
0: ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ లవ్ విత్ యూ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ట్రూత్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫిడెన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ యూఆర్ ఫుల్ ఆఫ్ కరేజ్ అండ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి భయాన్ని అనుభవిస్తున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ హాంటెడ్ బై సమ్ టైప్ ఆఫ్ ఫియర్ ఆర్ ది అదర్.
1: ఏ కార్యము ప్రారంభించినప్పటికి మొదలు భయం అతనికి వెంటాడుతుంది.
0: వాట్ ఎవర్ వర్క్ హీ వాంట్స్ టు అండర్టేక్ హీఈస్ చేజ్డ్ బై ది ఫియర్.
1: కారణం భగవత్ ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈజ్ హీ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ భగవత్ ప్రేమ ఒక్కటి మాత్రమే మనం సాధించేస్తే సర్వమును సాధించిన వారం అవుతాం.
0: ఇఫ్ వీ కెన్ అటైన్ లవ్ ఆఫ్ గాడ్ వీ వుడ్ హావ్ అటైన్డ్ అండ్ అకాంప్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా
0: వాట్ ఎవర్ బీ వన్స్ స్కాలర్షిప్
1: ఎంతటి భోగభాగ్యములు అనుభవించేటువంటి వాడైనా
0: వాట్ ఎవర్ బీ ది వెల్త్
1: ఎంతటి పండితుడైనప్పటికి
0: వాట్ ఎవర్ బి ది స్కాలర్షిప్
1: ఎంతటి ధనకనక వస్తు వాహనాలతో తులతూకుచుండినప్పటికి
0: వాట్ ఎవర్ వెల్త్ అండ్ పొసెషన్స్ ఇన్ ఎ కమాండ్
1: ఆత్మవిశ్వాసమే లేకుండినా వానికి నిరంతరము అశాంతి.
0: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హీఈస్ హాంటెడ్ బై రెస్ట్లెస్నెస్.
1: ఈనాడు ఆత్మవిశ్వాసం అత్యవసరం.
0: టుడే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది లేకపోతే దేనిని మనం సాధించలేము.
0: వితౌట్
1: దేని ఎందు మనం ఆనందాన్ని అనుభవించలేము.
0: వితౌట్ దాట్ వీ కెనాట్ అటైన్ ఎనీథింగ్ వీ కెనాట్ ఎంజాయ్ ఎనీథింగ్.
1: అనేక విధములైనటువంటి మనస్సును పెంచుకోవటం చేతనే మనం చింతలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ ఫుల్ ఆఫ్ వరీస్ బికాస్ అవర్ మైండ్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ స్త్రీ భక్తులు అధికమవుతున్నారు కానీ హరిభక్తులు కనిపించటం లేదు.
0: టుడే ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ వెల్త్ నాట్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా తన స్వార్థము స్వప్రయోజనాన్ని ముందు ఉంచుకుని పోతున్నారు.
0: వాట్ ఎవర్ హీ సీస్ వాట్ ఎవర్ హీ డస్ ఆర్ వాట్ ఎవర్ హీ టాక్స్ హీఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఎంతకాలం మనము ఆనందింపజేస్తుంది?
0: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ గో ఆన్ లైక్ దిస్? ఇట్ కెన్ నెవర్ గివ్ యూ జాయ్ ఆర్ పీస్.
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటివి.
0: దిస్ ఈజ్ మొమెంటరీ.
1: కనుక మానవత్వంలో మనము మొట్టమొదట మనం గుర్తించవలసినది సాధించవలసినటువంటిది దైవ ప్రేమ.
0: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ అచీవ్ లవ్ ఫర్ గాడ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: ఏక మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ సింగిల్ మైండ్.
1: దృఢ మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ఫర్మ్ మైండ్.
1: నిశ్చల మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్.
1: నిర్మల హృదయం కలగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్.
1: నిస్వార్థమైనటువంటి భావములో మనము జీవితాన్ని గడపాలి.
0: వీ షుడ్ స్పెండ్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఒకనొక సమయంలో ఉద్ధవుడు కృష్ణుని సందేశాన్ని తీసుకుని గోకులం వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ.
1: ఇక్కడ ఉద్ధవుడు గోపికలకు చెప్తున్నాడు, భగవంతుణ్ణి ఏ విధంగా మీరు వదిలిపెట్టి బాధపడుతున్నారో ఈ బాధకు నివారణమైనటువంటి ఒక మందును నేను తెచ్చాను, దీనిని మీరు ఆరగించాలి అన్నారు.
0: యు షుడ్ హావ్ ఎ ఫర్మ్ మైండ్.
1: నిశ్చల మనస్కులు కావాలి.
0: యు షుడ్ హావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్.
1: నిర్మల హృదయం కలగాలి.
0: యు షుడ్ హావ్ ఎ ప్యూర్ హార్ట్.
1: నిస్వార్థమైనటువంటి భావములో మనము జీవి

0: మందును నేను తెచ్చాను, దీనిని మీరు ఆరగించాలి అన్నాడు.
1: హీ అడ్రస్ ది గోపికాస్ అండ్ టోల్డ్ దెమ్, ఐ హావ్ బ్రాట్ ఎ మెడిసిన్ విచ్ కెన్ గివ్ యూ ది ఫ్రీడమ్ ఫ్రమ్ ది టైప్ ఆఫ్ సఫరింగ్ దట్ యు ఆర్ గోయింగ్ అండర్ గోయింగ్
0: ఈ యోగం చేత మీ యొక్క బాధలు అనేటువంటి రోగం నివారణ కలుగుతుంది అన్నాడు.
1: బై దిస్ పర్టికులర్ యోగా యువర్ డిసీజ్ ఆఫ్ సెపరేషన్ అండ్ ది సఫరింగ్ విల్ బి క్యూర్డ్.
0: గోపికలు చెప్తున్నారు, ఓ ఉద్ధవ మహాశయ, మాకు ఎట్టి రోగములు లేవు.
1: ఓ గ్రేట్ ఉద్ధవ, వీ డు నాట్ హ్యావ్ ఎనీ డిసీజ్
0: మాకు ఎట్టి యోగములు మాకు అక్కర్లేదు.
1: వీ డు నాట్ వాంట్ ఎనీ యోగా ఐదర్.
0: ఒక కృష్ణుణ్ణి పొందేటువంటి యోగం మాకు తెలిస్తే చాలు అన్నారు.
1: ఇఫ్ వీ కెన్ హ్యావ్ ది యోగా టు అటైన్ గాడ్ దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ అస్.
0: ఏమిటి ఈ యోగము అని.
1: వాట్ ఈస్ దిస్ యోగా?
0: ఒక గోపిక చెప్పింది.
1: వన్ గోపిక డిస్క్రైబ్డ్
0: త్యాగభావంతో అనుభవించేటువంటి భోగమైనా కూడా అది ఒక యోగమేను అన్నది.
1: షీ సెడ్ దట్ ఈవెన్ ఇండల్జెన్స్ ఎంజాయిడ్ ఆన్ ద బేస్ ఆఫ్ సాక్రిఫైస్ ఇట్ ఈస్ ఆల్సో యోగా.
0: ఉద్ధవుడు చెప్పాడు, త్యాగమునకు యోగమునకు కేవలము యోగమునకు భోగమునకు పొందు కుదరదు కదా.
1: This sacrifice and indulgence can never go together, said Uddhava.
0: Tyagam unnatundi vaadu bhogam vaipuna chudadu.
1: A person filled with sacrifice will never look for enjoyment.
0: Bhogamunu anubhavinchetundi vaadu tyagamunu chintinchadu.
1: A person who is full of self indulgence will never look for
0: ee bhogamunaku tyagamunaku ottu kudaratam kashtam.
1: It is impossible to reconcile these two things which call
0: the yoga metta avutundi annadu Uddhavudu.
1: Uddhava question, how can then that be yoga?
0: Pichivada krishnudu chanta untundi neevu telusukunnadi idiyena.
1: Oh mad person, in spite of your staying with Krishna, is this all that you have learned from him?
0: Acharanaloni ahankaramu anubhutiloni aasakti rendu vadalite tyagamu భోగము యోగము మూడు ఒక్కటే అవుతాయన్నారు.
1: ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈగో వైల్ డూయింగ్ ద వర్క్ అండ్ ఇఫ్ యూ డు నాట్ క్రేవ్ ఫార్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఇట్ దెన్ దిస్ త్యాగ యోగ భోగ సాక్రిఫైస్
0: నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని దూరం చేయి.
1: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్.
0: ఇది నేను ఆచరించినటువంటి క్రియల వల్ల కలిగినటువంటి ఫలితము, ఇది నేనే అనుభవించాలి అనేటువంటి ఆసక్తిని దూరం చేసుకో.
1: Free yourself from the desire that you should enjoy the fruits of all your actions because you have done them.
0: Asakti endu ragamu acharani endu ahankaramu rendu vadalite ee yokka bhogamunaku tyagamunaku vyathyasam ledannaru gopikalu.
1: If you free yourself from the desire of fruits of action and doership in your action, then there is no difference whatsoever between tyaga and bhoga.
0: Prapanchamu lopala వర్షం కురుస్తుండాలి.
1: ఇట్ ఈస్ రెయినింగ్,
0: నదులు ప్రవహిస్తున్నాయి.
1: ఇన్ ది వరల్డ్ యూ గెట్ రెయిన్స్ అండ్ రివర్స్ ఫ్లో.
0: పంటలు పండుతున్నాయి.
1: ది క్రాప్స్ ఆర్ రేస్డ్.
0: సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారు.
1: సన్ అండ్ మూన్ షైన్.
0: ఇవి ఎవరి కోసం?
1: ఫర్ హూమ్ ఆర్ దే?
0: ఏ ఒక్క వ్యక్తికి నిమిత్తమో కాదు.
1: దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ ఫర్ ద
0: సర్వ మానవులకు వీటిని అనుభవించేటువంటి సమానమైన అధికారం ఉంటుంది. అది
1: ది ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ ఈక్వల్ రైట్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్.
0: కనుకనే ప్రాకృతమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి జీవులకు సర్వాధికారము ఉంటుంది. అది
1: ది వరల్డ్లీ పీపుల్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ఎంజాయ్ ది థింగ్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్.
0: కానీ పరతత్వం మాత్రం అనుభవించడానికి ఏ కొద్ది మందికి మాత్రము ఈ యొక్క శక్తి సామర్థ్యములు చేకూర్చుకుంటారు.
1: ఓన్లీ ఎ ఫ్యూ బ్లెస్డ్ పీపుల్ విల్ హ్యావ్ ది ఆస్పిరేషన్ టు ఎంజాయ్ ది డివినిటీ అండ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
0: దైవత్వం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి ఇది ప్రాప్తిస్తుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక గోపికలందరూ కూడాను కృష్ణుని యొక్క వాక్కును విన్నంత మాత్రమే, మురళిగానమును శ్రవణం చేసినంత మాత్రం చేత వారు భవనమును వదలి వనములలో ప్రవేశిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై గోపికాస్ యూస్ టు గో అవే ఫ్రమ్ దర్ హోమ్స్ ది మొమెంట్ దే హర్డ్ ద స్వీట్ ఫ్లూట్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
0: ఉద్ధవుడు కూడా దీనినే ప్రశ్నించాడు.
1: ఉద్ధవ క్వశ్చన్ ఆన్ ద సేమ్ థింగ్.
0: కృష్ణ సందేశమును వినడానికి మీకు అవకాశం లేదనుకుంటే ఇంక మీలో ఏమి భక్తి ఉంది? ఈ భక్తి యొక్క స్వరూపం ఏమిటి అని ప్రశ్నించాడు.
1: ఇఫ్ యు సే దట్ యు డు నాట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ కృష్ణ, what type of devotion do you have for Krishna?
0: Yogam yokka saranni okka vakyamulo chepparu.
1: They told

0: told the essence of yoga in one sentence.
1: Emitadi. What is
2: Uddhava?
1: That? Maakunnadi okke manasu.
0: Uddhava, we have only one mind.
1: Aa manasu kuda nu ippudu maato ledu.
0: Even that mind doesn't exist with us now.
1: కృష్ణుడితో మధురకు వెళ్ళింది.
0: ఇట్ హాస్ ఆల్రెడీ గాన్ విత్ కృష్ణ టు మధుర.
1: మనసే లేని అమనస్కులం మేము. నీ యొక్క యోగములు, నీ యొక్క సందేశములు వినడానికి మాకు ఎక్కడుంది మనసు?
0: వెన్ వీ డు నాట్ హ్యావ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్, వెన్ వీఆర్ ఎంజాయింగ్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వ, వేర్ ఇస్ మైండ్ టు
1: నీ వలే మాకు పది మనస్సులే ఉంటుండినా మేము కూడా ఒక సందేశం వినటము, ఒకవైపున కృష్ణుని చింతించటము, ఒకవైపున అత్త ఆజ్ఞను పాలించటము, ఒకవైపున భక్త ఆజ్ఞను పాలించటము, ఈ విధంగా జరుపుకుని ఉండవచ్చును.
0: If we also had 10 minds like you have, we would have used one mind to go listen to the message of Krishna, one mind to bother about the husbands, and one mind to bother about the difficulties and problems given by the mothers-in-law, and all such things. We don't have 10 minds.
1: Sakala shastrala granthala saramella okka vakyala cheppudu okka sari.
0: The essence of all the scriptures, I'll tell you in one sentence.
1: Sarvajivulu yendu unna దత్తం ఒక్కటే అని మనం విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దాట్ ది డివినిటీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ద సేమ్.
1: ఈ సమస్త చింతలకు మూల కారణం మనసే.
0: ఫర్ ఆల్ ది వరీస్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: దైవ చింతన కూడా మూల కారణం మనసే.
0: ఈవెన్ టు థింక్ ఆఫ్ ద లార్డ్ ఇట్ ఇస్ మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: పుట్టుట ఒక చింత.
0: To be born is a worry.
1: భూమి నుండుట చింత.
0: To live on earth is one worry.
1: సంసారం ఒక చింత.
0: Family life is another worry.
1: చావు చింత.
0: Death itself is a worry.
1: బాల్యమంతయు చింత.
0: The full childhood is worry.
1: వార్ధక్యం ఒక చింత.
0: Old age is worry.
1: జీవించుట ఒక చింత.
0: Living itself.
1: చెడుపు చింత.
0: That is also worry.
1: కర్మలన్నీయు చింత.
0: All actions
1: are worry. కష్టములు ఒక చింత.
0: Difficulties worry.
1: సంతోషం ఒక చింత.
0: And joy is a worry. And surprise and
1: ఈ వంటెండు చింతలనేటువంటి పగ్గములు కట్టినటువంటి చింత చెట్టు కింద కూర్చొని సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడ లభిస్తుంది?
0: ఇఫ్ యూఆర్ బౌండ్ బై దీస్ 12 రోప్స్ ఆఫ్ బాండేజ్ అండ్ స్టిల్ వాంట్
1: సర్వేశ్వ ప్రేమ కొనుడు ఇక్కడైన ప్రజలార కోర్కె మీరా.
0: ఓ సిటిజన్స్, now at least you give up all these things and fill yourself with the thought of the Lord alone.
1: Samasta chintalaku pariharam chesetundi chinta okkate ade prema.
0: It is a love which can free you from all these worries, and this
1: ee prema yendu etti vyathyasam kudanu manaku kanipinchadu.
0: There cannot be any differentiation in this love.
1: Samastamu bhagava swaroopam gane manamu nirupistam.
0: We will consider everything is the manifestation of the Lord.
1: Sarvatra unnadi daivattam okkate.
0: We recognize divinity as existing everywhere and it is the same.
1: Kanukane bhagavantudu desa kala vastu parichhedamu kalavadu leni vadu ani.
0: Therefore God transcends all the aspects of time, the region, the circumstances.
1: Oka deshamulo unnadu, oka deshamulo ledu ani cheppudaku sadhyam kadu.
0: It is not possible to say God dwells in one country and not in another country.
1: Oka kalamulo unnadu, maroka kalamulo ledu ani cheppadaniki veelu kadu.
0: It is wrong to say that God dwells in one time and not at another time.
1: Oka vastunandu unnadu, maroka vastunandu ledu ani cheppudaku sadhyam kadu.
0: It is not possible to say God dwells in one object and one thing and not in another thing.
1: Kanuka desha kala vastula parichhedam leni vadu.
0: Therefore he is one who transcends the time, ది కంట్రీ అండ్ ది
1: భగవంతుడు అనగా జ్ఞాపక శక్తి కలవాడు అని అర్థం.
0: గాడ్ రెఫర్స్ టు ది పవర్ ఆఫ్ పర్వేజివ్నెస్, ఆల్ పర్వేజివ్ హీస్.
1: వ్యాపక శక్తి కలిగినటువంటి ఒక భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని ఎట్లా చెప్పగలం?
0: గాడ్ హూ ఈజ్ ఆల్ పర్వేజివ్, హౌ కెన్ యూ డిస్క్రైబ్ హీస్ హియర్ అండ్ నాట్ దేర్?
1: వ్యాపించి ఉంటున్నాడు,
0: హీస్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: కనుక దీనికి ఏమాత్రం కూడాను అవకాశం లేదు.
0: Therefore it is wrong to say that
1: sarvatra unnadu anetundi satyanni manam susvastanga cheppavachu.
0: It is possible to clearly declare that God dwells everywhere.
1: Inka kalamu lopala oka kalamulo unnadu marok kalamulo ledu ani cheppadaniki veelu kadu.
0: With reference to time frame it is not possible to say
1: gadi madhya antamulu endu kuda nu undinatundi oka bhagavantudiki ee kalam anetundi ekkada kattubadutundi.
0: When God dwells in the beginning and in the middle and in the end, how can he
1: ఆది మధ్యాంతరహితుడు అన్నాడు.
0: He is the one who is found in beginning and end and beyond that.
1: ఇంకా ఏకాత్మ స్వరూపుడు అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు ఏ వస్తువునందు ఉన్నాడు ఏ వస్తువునందు లేడని చెప్పగలం.
0: వెన్ హీస్ డిస్క్రైబ్డ్ అస్ టు బి ఫౌండ్ ఎవ్రీవేర్, హౌ కెన్ యూ జస్ట్ సే దట్ హీ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ఆబ్జెక్ట్?
1: భగవంతునికి సర్వాత్మకుడు అన్నారు.
0: దట్ ఈస్ వై గాడ్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వాత్మ.
1: ఒక్కొక్క పదమునకు కూడా ఒక్కొక్క విశిష్టమైనటువంటి అర్థములు చేరి ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ మీనింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్
1: పదములను కానీ దాని అర్థములు కానీ మనం ఏమాత్రమో గుర్తించుకుంటకు ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ కేరింగ్ టు రికగ్నైజ్ ద వర్డ్స్ అండ్ దర్ మీనింగ్.
1: సకల శాస్త్రములన్నీ కూడాను సర్వేశ్వరత్వాన్ని సమస్తత్వంగా ప్రకటిస్తూ వచ్చింది.
0: ఆల్ ది స్క్రిప్చర్స్ హావ్ డిక్లేర్డ్ గాడ్ యాజ్ ఫౌండ్
1: ఎవ్రీవేర్. అనగా వ్యక్తి స్వరూపుడు కాదు,
0: హీ కెనాట్ బి ఐడెంటిఫైడ్ విత్ ఎ పర్టికులర్
1: ఇండివిజువల్. సమస్తాత్మకుడు,
0: హీ ఎగ్జిస్ట్ ఇన్ కలెక్టివిటీ.
1: సర్వత్రా ఉండేటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఫౌండ్ ఎవ్రీవేర్ ఈస్ ది సేమ్.
1: అట్టి ఆత్మనే లోకాన్ని ఉద్ధరించే నిమిత్తము, ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తము ఒక్కొక్క ఆకారాన్ని ధరిస్తూ వస్తుంటారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ రైచియస్నెస్ అండ్ ఇన్ ఆర్డర్ టు
1: ఎట్టి ఏకాత్మ భావాన్ని గుర్తించినటువంటి వారే గోపికలు.
0: గోపికాస్ హావ్ అండర్స్టుడ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఇది చెట్టే, ఇది పుష్పమే, ఇది కేవలం తీగే, ఇది ఒక పొదనే అనేటువంటి భేదభావం తమ వారికి లేవు.
0: దే నెవర్ హ్యాడ్ ఎనీ సెన్స్ ఆఫ్ డిఫరెన్సియేషన్. దిస్ ఇస్ ఎ ట్రీ.
1: అన్నింటి యందు భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు.
0: దే ఫెల్ట్ that Krishna, the Lord is found in every
1: Krishna object. లేనటువంటిది ఈ సృష్టిలో ఒక్కటి కూడాను లేదు.
0: There is nothing in the creation which does not have Krishna in it.
1: సృష్టి తృష్ణనే కృష్ణ తృష్ణ అన్నారు వాళ్ళు.
0: They said that the thirst for the creation is thirst for Krishna.
1: విశ్వమును విశ్వరూపంలో మీరు చూడకండి, విష్ణు రూపంలో చూడండి అన్నారు.
0: Do not see the world as world. See the world as the very manifestation of the Lord.
1: అంతటి భగవతాత్మగా మనం భావించినప్పుడు ఎంతటి ఆనందం అనిపిస్తారో అది అప్పుడే తెలుస్తుంది.
0: ఇఫ్ యూ కెన్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది లార్డ్, వాట్ గ్రేట్ డిలైట్ అండ్ జాయ్.
1: కేవలం గోపికలంతా మూర్ఖులని, అజ్ఞానులని, కేవలం భ్రమలో మునిగినటువంటి వారని అనేక మంది అనేక రీతిలుగా కూడా వారిని తూలనాడుతారు.
0: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ క్రిటిసైజ్ గోపికాస్ యాజ్ ఇగ్నోరెంట్ వన్స్, ద ఫూలిష్ వన్స్, ద వన్స్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఇంటెలిజెన్స్.
1: చాలా పొరపాటు.
0: దిస్ ఇస్ ఎ వెరీ గ్రేట్ మిస్టేక్.
1: వారి యొక్క హృదయాలు నిర్మలమైనవి, నిశ్చలమైనవి, నిస్వార్థమైనటువంటివి, ప్రేమపూరితమైనటువంటివి.
0: దేర్ హార్ట్స్ ఆర్ ప్యూర్, సెల్ఫ్లెస్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: లోక ప్రేమ పుచ్చుకునేది కాని ఇచ్చుకునేది కాదు.
0: ది వరల్డ్లీ లవ్ బిలీవ్స్ ఇన్ గెటింగ్ అండ్ నాట్ ఇన్ గివింగ్.
1: పరమాత్మ ప్రేమ ఇచ్చుకునేది కాని పుచ్చుకునేది కాదు.
0: The love of the Lord believes in giving and not getting.
1: ఇది లౌకిక ప్రేమకు పారమార్థిక ప్రేమకు ఉండినటువంటి వ్యత్యాసం.
0: This is the basic difference between the worldly love and divine love.
1: కనుక ఇట్టి ప్రేమ చేతనే ఆ గోపికలు దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
0: The gopikas were able to attain divinity only through this kind of love.
1: ఆ యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సరైనటువంటి ఒక జీవితం సార్థకమవుతుంది.
0: Only when every human being understands the sacredness of this love of Gopikas, his life gets sanctified.
1: Krishna Adamu, anaga Nadamu, Krishna Vani, Krishnudu pratyekam kaadu variki.
0: For them, the sweet music of Krishna, the word of Krishna, and Krishna are
1: different.
0: Deho
1: devalaya prakto jivo deva sanatanaha. Manayuk dehamu ka devalayamu.
0: Our physical body is a temple of God.
1: ఎప్పుడది దేవాలయం అవుతుంది?
0: When do we consider that as temple?
1: దైవ చింతన మన హృదయం నుండి చేసినప్పుడు మాత్రమే దేహం దేవాలయం అవుతుంది.
0: Our body becomes temple only when we contemplate on God.
1: ఆ చింతన లేకపోతే అది దేవాలయం కాదు, భవనం అయిపోతుంది.
0: If we don't contemplate on God, it is only a house.
1: కొన్ని దినములకు ఈ భవనం కూడా వనంగా మారిపోతుంది.
0: After a few days, even this house becomes a forest.
1: కనుక ఏ ఒక్క విషయమునందు కూడాను ఎక్కడో మనం దేవాలయంకు పోనక్కర్లేదు. భగవత్ నామం మన యొక్క నాలుక పైన చరించినంత వరకు కూడాను మన యొక్క దేహం దేవాలయమే.
0: యాజ్ లాంగ్ యాజ్ వి మేక్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ డాన్స్ ఆన్ అవర్ టంగ్, అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ఆల్సో ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: భగవద్గీత మన ఇంటి ఎందు ఉంటున్నదంటే భగవంతుడు మన ఇంటి ఎందే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: ఇఫ్ వీ కెన్ థింక్ ఆఫ్ ది లార్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, వీ షుడ్ ఫీల్ దట్ అవర్ ఓన్ హౌస్ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుకనే మనం దేవాలయం అనేటువంటి దానిని సార్థకం గావించుకోవాలి.
0: who should really sanctify the description of the physical body as the temple of God.
1: దేవుడు ఉన్నటువంటి దేవాలయాన్ని ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలి.
0: A temple where God dwells, how sacred it should be, how nicely we should
1: use. విధముగా పవిత్రము గావించుకున్నటువంటి వారే గోపికలు.
0: Gopikas were those who sanctified their physical bodies.
1: వారికి ధన కనక వస్తు వాహనాదుల పైన ఏమాత్రం కూడా వ్యామోహం లేదు.
0: They never had any love for the
1: world. వారికి సర్వస్వము భగవంతుడే.
0: For them everything consisted only of God.
1: మాతాచ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సకస్త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి ప్రార్థనలో మునిగినటువంటి వారు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ ది ప్రేయర్ దట్ ఓ గాడ్ యు ఆర్ ది మదర్, యు ఆర్ ది ఫాదర్, యు ఆర్ ది ఫ్రెండ్, యు ఆర్ ఎవ్రీథింగ్.
1: వ్యత్యాసమే లేదు.
0: ఫర్ దెమ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్.
1: కేవలము కృష్ణ ప్రేమలో మత్తులై ఉన్మత్తులై కేవలం తన్మయత్తంగా మారిపోయినటువంటి వారు.
0: దే ఆర్ ఎక్స్టటిక్, ఆల్మోస్ట్ మ్యాడ్ ఇన్ ద లవ్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: లేకపోతే కృష్ణుని యొక్క వేణుగానం విన్నంత మాత్రమే అర్ధరాత్రి వేళలో అందరూ బృందావనంలో ప్రవేశించారు.
0: ఇఫ్ ఓన్లీ ఇట్ వాజ్ నాట్ సో, హౌ వుడ్ దే హావ్ ఎంటర్డ్ బృందావన్ ది మోమెంట్ దే హర్డ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ ది ఫ్లూట్ ఆఫ్ కృష్ణ.
1: భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని తెలుసుకున్నప్పటికీ ఏకస్వరూపాన్ని మాత్రమే వారు ఆరాధన చేస్తూ వచ్చారు.
0: ఆల్దో దే న్యూ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, దే ఆల్వేస్ వర్షిప్డ్ వన్.
1: కొంతమంది ఏకం నామమును మాత్రమే ఉచ్చరిస్తూ వచ్చారు.
0: సమ్ పీపుల్ ఓన్లీ యాక్సెప్ట్ ఓన్లీ వన్ నేమ్ యాజ్ సచ్ యాజ్ దేర్.
1: మీరా కూడాను కృష్ణుడు సర్వవ్యాపకుడు అని తెలుసును.
0: Even Meera knew that Krishna was found anywhere and
1: sarva swarupudani kudanu telusunu.
0: He is found in all forms.
1: Kani giridhara gopala antene aanuku chaala trupti.
0: But she got real delight only when she addressed him as giridhara gopala.
1: Sakubai knew Krishna sarva vyapakudani telusu.
0: Sakubai also knew Krishna as
1: sarva swarupudani telusunu.
0: And she also knew that he dwells in
1: kani aanuku ranga panduranga antene aanuku trupti.
0: She would be happy only when she calls Ranga and Panduranga.
1: ఉద్ధవుడు కూడాను వచ్చి యశోదకు అనేక విధములుగా కూడాను కృష్ణుని వర్ణిస్తుంటాడు.
0: ఉద్ధవ ఆల్సో యూస్ టు డిస్క్రైబ్ కృష్ణ ఇన్ డిఫరెంట్ వేస్ టు యశోద.
1: యశోదకుడును ఒక్కటే ఆమెకు నామం చాలా ఇష్టం.
0: బట్ ఫర్ యశోద దేర్ వాజ్ ఓన్లీ వన్ నేమ్.
1: బృందావని విహారి ఎక్కడ పోయినా నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను.
0: ఐఎమ్ నాట్ బాదర్డ్ వేర్ బృందావన విహారీ గోస్.
1: నా గోపాలుడు బాగున్నాడా? గోపాల గోపాల గోపాల్, ఆ గోపాల అనేటువంటి పేరే ఆమెకు చాలా మధురమైనటువంటిది.
0: దిస్ నేమ్ గోపాల వాజ్ వెరీ స్వీట్ ఫర్ యశోద. హౌ ఇస్ మై గోపాల, ఈజీ ఓకే.
1: అదే విధంగానే గోపికలకంతా భగవంతుడు సర్వత్రుడు సర్వంతర్యామి అనేటువంటి యొక్క విశ్వాసం ఉండినప్పటికీ తమ కృష్ణ స్వరూపాన్ని మాత్రమే, ఆ మృదుమధురమైనటువంటి యొక్క వేణుగానమును వినేటువంటి ఆశ మాత్రమే వారికి హృదయం నిండుకు ఉండేటువంటిది.
0: ఆల్దో గోపికాస్ న్యూ దట్ కృష్ణ ఈజ్ ఆల్ పర్వేసివ్, బట్ దే ఆర్ అటాచ్డ్ టు స్వీట్లీ టు దట్ నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ దట్
1: బృందావనంలో ప్రవేశించారు.
0: దే ఎంటర్డ్ బృందావన్.
1: పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు.
0: దే ఆర్ గోయింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ అబ్సల్యూట్లీ నాట్ బాడీ కాన్షియస్.
1: పొదల దగ్గరికి వెళ్ళాడు.
0: దే వెంట్ టు సర్టన్ గ్రోవ్స్.
1: అడుగుతున్నారు పొదలను.
0: దే ఆర్ ఆస్కింగ్ దెమ్.
1: నల్లని వాడు,
0: హీఈస్ ఎ బ్లాక్ వన్,
1: పద్మనయనమ్ముల వాడు,
0: లోటస్ ఐడ్ వన్,
1: కృపారసంబుపై చల్లెడి వాడు,
0: హీఈస్ ద వన్ హూ షవర్స్ ద
1: మౌడి రసిప్పిత పించము వాడు,
0: హీఈస్ ద వన్ హూ వాస్ హావింగ్
1: నవ్వు రాజుల్లెడి మోమువాడు,
0: ఫేస్ ఫుల్ ఆఫ్ స్మైల్ స్వీట్ స్మైల్,
1: మా ఉల్లబు దోచుకుని వచ్చే,
0: హీ హాస్ స్టోలన్ మై హార్ట్.
1: ఓ మల్లియలారా,
0: ఓ క్రీపర్స్,
1: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
0: He is not hiding himself behind you. Please let us know.
1: ఇక్కడ ఏమైనా దాక్కున్నాడా? చెప్పండి చెప్పండి చెప్పండి.
0: Please let us know.
1: మొక్కలు మాట్లాడతాయా? వృక్షములు మాట్లాడతాయా? వారికి ఆ మాత్రం విచార శక్తి లేదు. వారి విశ్వాస శక్తి అధికంగా ఉంటుండాలి.
0: They were filled with faith. They were not at all bothered about the head and thinking.
1: ఎక్కడ విచారణ శక్తి, ఈ డిస్క్రిమినేషన్ పవర్ ఉంటుంటుందో అక్కడ కాలి నుంచి తల వరకు డౌట్స్.
0: Where one goes on thinking and thinking in the name of discrimination power, he is chased by doubts.
1: Purna vishwasame variki.
0: They had full faith.
1: Ade purnamadam purnamidam purnapurnamudachyate. Ee purnatvamlo undinatundi variki ee asampurnamainatundi valiki em artham avutundi?
0: When they are saturated with fullness, how can they understand incomplete things or anything that is worldly?
1: Kadukane krishna tattvam anetundi చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు ఒక్క గోపికలు మాత్రమే.
0: ఇట్ వాజ్ ఓన్లీ ద గోపికాస్ who had understood thoroughly the principle of Krishna.
1: అయితే కృష్ణుడు ఎట్టివాడు?
0: But then, who is Krishna? What is his nature?
1: ఇతను అందరితో ఉండినప్పటికి,
0: he was found with
1: అందరితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండినప్పటికీ,
0: he was full of joy playing with everyone.
1: దేన్ని తనలో చేర్చుకునేవాడు కాదు.
0: He never allowed anything to get into him.
1: దేనికి తాను అంటనటువంటి వాడు.
0: He is not touched by anything.
1: నిత్య తృప్తుడు.
0: He is always contented. He doesn't have any desire whatsoever.
1: నిర్గుణుడు.
0: He doesn't have any quality.
1: అహంకారి.
0: He does not have any ego at all.
1: మకుటముల్ని ధరించినటువంటి యొక్క మాధవుడు అతనే మహారాజు.
0: He is the one who is real emperor.
1: ఎన్ని రాజ్యములు జయించినప్పటికీ ఒక్క రాజ్యమునైనా తాను పాలించలేదు.
0: He conquered a number of kingdoms.
1: But ఇతరులకు రాజ్యమును కట్టే తాను ఆనందంగా జీవిస్తూ ఉండేటువంటి వాడు.
0: He handed over the kingdoms to some other kings.
1: ఎట్టి వాంఛలు కూడాను అతనియందు లేదు.
0: He had no desire in him whatsoever.
1: అన్ని వాంఛలు కూడాను అన్యుల నిమిత్తమే.
0: All the desires in him are meant for others.
1: ఇట్టి నిర్గుణుడైనటువంటి చేతనే భగవత్ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాయి.
0: As Krishna is one who was free from all these qualities, he may be described as Bhagavan.
1: గుణములు యందు కూడాను భగవంతుడు ఉన్నాడు కాని భగవంతుని యందు గుణములు లేవు.
0: God can be found in qualities sattva rajatamo, but they are not found in him.
1: సూర్యుని నుండి ఏ విధంగా కిరణాలు ఆవిర్భవిస్తున్నాయో,
0: just as the rays emerge from sun,
1: ఏ విధంగా కూడా భూమి నుండి వృక్షములు పుడుతున్నాయో,
0: just as the trees spring from earth,
1: ఆ విధంగా కూడా హృదయం నుండి ప్రేమ అనేటువంటిది ఆవిర్భవిస్తుంటాది.
0: ఇన్ ద సేమ్ వే లవ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద హార్ట్.
1: కనుక ఈ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే,
0: ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది లవ్ విచ్ ఎమర్జెస్ దివ్యత్వాన్ని
1: చక్కగా మనం అర్థం చేసుకోగలం,
0: దెన్ ఓన్లీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ వెల్ అండ్ క్లియర్లీ.
1: కనుక మనము నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం ఆధారంగా చేసుకుని,
0: వీ షుడ్ డెవలప్ love free from any selfishness.
1: ఈ యొక్క ఆధేయమైనటువంటి ఒక జగత్తునందు జీవించి,
0: we should live in the world which is the manifestation.
1: ఈ ఆధార ఆధేయములు రెండింటిని కూడా ఏకత్వం గావించేటువంటి యొక్క పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించాలి.
0: We should take the path which reconciles these two things. One is the basis, the other is the manifested world.
1: ఒకటి ఉపాదాన కారణము, రెండవది నిమిత్త కారణము.
0: One is the ఉపాదాన కారణ, the other is నిమిత్త కారణ.
1: నిమిత్త కారణము లోకానికి సంబంధించినటువంటిది.
0: దిస్ నిమిత్త కారణ ఈజ్ ద వన్ విచ్ ఈస్ అసోసియేటెడ్
1: ఉపాదాన కారణము దైవత్వానికి సంబంధించినటువంటిది.
0: ఉపాదాన కారణ ఈజ్ వన్ అసోసియేటెడ్ విత్ గాడ్.
1: ఈ జగత్ అంతా కూడాను నిమిత్త ఉపాదాన కారణము చేత కూడినటువంటిది.
0: దేర్ఫోర్ దిస్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ టూ కాజెస్. వన్ ఈజ్ గాడ్, ది అదర్ ఈజ్ ద వరల్డ్.
1: ఈ టమ్లర్ చూడండి, వెండి టమ్లర్.
0: టేక్ దిస్ టమ్లర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. హియర్ ఈజ్
1: వెండి అనేటువంటిది ఉపాదాన కారణం.
0: Silver may be described as the upadhana.
1: ఈ తమ్లర్గా చేసినటువంటి కంసలి నిమిత్త కారణం.
0: The goldsmith who made this tumbler is the upadhana కారణం.
1: కేవలము ఈ యొక్క సిల్వర్ ను, ఈ యొక్క వెండిని సృష్టించినటువంటి వాడు ఇంకొకడు కాదు, భగవంతుడే.
0: ఇట్ ఈస్ గాడ్ హూ హాస్ క్రియేటెడ్ ది సిల్వర్ ఇట్సెల్ఫ్.
1: దీనిని తమ్లర్ గా సృష్టించినటువంటి వాడు మాత్రం ఈ లోకంలో ఉంటున్నాడు.
0: ది సిల్వర్ స్మిత్ ఈస్ ఫౌండ్ ఇన్ ది వరల్డ్ హూ హాస్ మేడ్ సిల్వర్ ఇంటూ ది టమ్లర్.
1: ఈనాడు టమ్లర్ గా పెట్టుకోవచ్చును, రేపటి నువ్వు కప్పుగా మార్చుకోవచ్చును, మరునాడు ప్లేట్ గా మార్చుకోవచ్చును.
0: టుడే ఇట్ మే బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టమ్లర్, ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎ ప్లేట్.
1: ఈ టమ్లర్ కప్పు ప్లేటు రూపనామములు మారినప్పటికీ వెండి వెండిగానే ఉంటుంది. అది ఊరి అదే ఉపాదాన కారణం.
0: ది ఫార్మ్స్ టమ్లర్ కప్ అండ్ ప్లేట్ దే మే చేంజ్.
1: మార్పు చెందనటువంటి వాడు భగవంతుడు, మార్పు చెందేటువంటిది జగత్తు.
0: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ గాడ్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్, బట్ ది వరల్డ్ చేంజ్.
1: చలించే జగత్తునందు,
0: ఇన్ ది చేంజింగ్ వరల్డ్,
1: స్థిరత్వమైనటువంటి ఒక దైవత్వం ఉంటుందని.
0: ది స్టడీ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఈస్ ఫౌండ్.
1: ఈ రెండింటితోనే కూడినటువంటిదే ఈ లోకం.
0: The world consists of these two entities.
1: నిత్యానుభవములు అనేకంగా మీరు చూస్తున్నారు.
0: ఇన్ యువర్ డైలీ ఎక్స్పీరియన్స్ యు హావ్
1: బస్సులో కూర్చుంటే, కారులో కూర్చుంటే, పరిగెత్తిపోతుంటాం రోడ్డు పైన.
0: వెన్ యూ సిట్ ఇన్ ఎ కార్ ఆర్ ఎ బస్, ఇట్ మూవ్స్ ఆన్ ద రోడ్.
1: ఈ కారు కదులుతోంది కానీ రోడ్డు కదలటం లేదు.
0: ది కార్ ఈజ్ మూవింగ్ బట్ ది రోడ్ ఈజ్ స్టడీ.
1: రోడ్డు కూడా కదిలితే మనము ప్రమాదంకు గురి అయిపోతాం.
0: ఇఫ్ రోడ్ ఇట్ సెల్ఫ్ మూవ్స్ ఇట్ లీడ్స్ టు డేంజర్.
1: కనుక కదిలే యొక్క కార్లు కదలనటువంటి రోడ్డు పైననే ప్రయాణం జరుపుతుండాలి.
0: ద మూవింగ్ కార్స్ విల్ హావ్ టు గో ఆన్ ఎ స్టడీ.
1: అదే విధంగానే కదలనటువంటి యొక్క రోడ్డు ఇది కేవలం శాశ్వతమైనటువంటిది, స్థిరమైనటువంటిది.
0: This road which is studied,
1: ఇది ఉపాదాన కారణం.
0: This may be described as ఉపాదాన కారణం.
1: కదిలేటువంటి కారు నిమిత్త కారణం.
0: The moving cars may be called as నిమిత్త కారణం.
1: కదిలే ఈ జగత్తుకంతా కూడాను కదలనటువంటి యొక్క దివ్యత్వమైనటువంటిది ఉపాదాన కారణంగా ఉంటుండాలి.
0: The principle of God, which is the basis of the entire creation, this does not change. This is
1: ఉపాదాన కారణం. అర్థం చేసుకోవటానికి కాని విచారించడానికి కాని ప్రయత్నించడం లేదు.
0: We are not making any effort to understand, to inquire into these truths.
1: Nijanga idi enta kadileetundi jagat ainappudikini
0: this changing world, no doubt,
1: oka divyattam aneetundi danni chakkaga manam artham chesukoni nerchukunte ee chellanu manu em chestundi.
0: Well, if only we understand the principle of divinity clearly,
1: idi enni kashtanashtamalu dukkhamato koodinappudu ainappudikini deento manam em maatram kudunu bhayapadanakkarledu.
0: Whatever be the difficulties, problems, sorrows we may get, we will never be shaken.
1: అదే చెప్పారు. మరి నీతి లోతును చూసి భయపడక్కర్లేదు. ఈత నేర్చుకున్న వానికి నీతి లోటు ఏమో భయం అవుతుంది.
0: That's what I have just said. A person who knows swimming need not be afraid of the depth of the water.
1: ఈత నేర్చుకుంటే నీటి యొక్క లోతుతో మనం భయపడక్కర్లేదు.
0: Why should we be afraid of the depth of the water if we know?
1: అదే విధంగా దైవ ప్రేమనే మనం సంపాదించుకుంటే
0: if we go only
1: ఈ విషయమునందు కలిగేటువంటి యొక్క వికారములకు మనం భయపడక్కర్లేదే.
0: We need not be afraid of the problems of the world if only we have love for God.
1: కనుకనే గోపికలు అట్టి ప్రేమను సాధించినటువంటి వారు.
0: Gopikas were such who had attained this love for God.
1: దైవత్వము సర్వత్రా కూడాను ప్రేమ స్వరూపుడే.
0: God is exists in the form of love everywhere.
1: సమయ సందర్భానుసారంగా కొంచెం మారినట్టు కనిపిస్తుంటది కానీ
0: you may get the impression that he is changing.
1: అది భగవంతుని యొక్క మార్పులు కాదు.
0: Those are not changes in God.
1: భక్తుల్లో ఉండేటువంటి మార్పులే ప్రతిబింబంగా వారికి ప్రతిబింబిస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ చేంజింగ్ ఫీలింగ్స్ ఇన్ ద డివోటీస్ విచ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్
1: గిల్టీ కాన్షియస్ అంటారు.
0: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాస్ గిల్టీ కాన్షియన్స్.
1: తమ దోషములే భగవంతుని యొక్క దీనిపైన ఇమిడ్చి తాను తిరిగి వారు దర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: He సూపర్ ఇంపోజెస్ ది గిల్ట్స్ అండ్ ది డిఫెక్ట్స్ ఆన్ గాడ్ and things that God is changing.
1: ఎట్టి దోషములు కూడా ఉండడానికి వీల్లేదు.
0: దేర్ కెనాట్ బి ఎనీ డిఫెక్ట్ ఇన్ గాడ్.
1: దోషరహితుడు.
0: గాడ్ ఈస్ అబ్సల్యూట్లీ
1: ఫుల్. అందువల్లే నిర్దోషో నిర్మమో నాథః అన్నారు.
0: దట్ ఈస్ వై హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ హూ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఫాల్ట్.
1: అతనే పురుషుడు.
0: అండ్ హీస్
1: సదోషో చంచలో వధు. అదే ప్రకృతి.
0: దిస్ ప్రకృతి ఆర్ నేచర్ మే బి కంపేర్డ్ టు the one who is
1: ఇది దోషములతో కూడినటువంటిదే.
0: There are defects in it.
1: చంచలమైనటువంటిదే.
0: It is wavering.
1: కానీ దాని యందు కూడాను నిర్దోషమైనటువంటి నిశ్చలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సందర్శించాలి.
0: Even in this kind of defective nature and creation, you should see God who is free from all defects.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of divine.
1: కేవలం కృష్ణ జన్మదినము రామ జన్మదినము అని మాత్రమే మనము ఆనాడు పండుగ పర్వదినంగా మనం భావిస్తున్నాము.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది బర్త్డే ఆఫ్ ఓన్లీ కృష్ణ ఆర్ రామ యాజ్ ఎ ఫెస్టివల్ డే.
1: పర్వదినం చేసుకోవటం చేత వచ్చినటువంటి ఫలితం ఏమాత్రం ఉండదు.
0: వాట్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ సచ్ ఫెస్టివల్స్?
1: ఎవరిని భగవంతులని మనం విశ్వసిస్తున్నామో వారి వాక్యములను ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ to practice the words of those people whom we consider as God.
1: దీనిని మనం అభ్యాసంలో పెట్టకుండా
0: if we don't practice it,
1: ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: ఇట్ ఈస్ నో యూజ్ వర్షిపింగ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: ఇది కేవలం ప్రాకృతమైనటువంటి ఒక సత్కర్మలుగా మనం భావించవచ్చును.
0: ఆల్ సచ్ వర్షిప్ వుడ్ బికమ్ ఓన్లీ గుడ్ యాక్షన్.
1: మనం ఒక్కటి రెండైనా కూడా ఆచరణలో పెట్టడానికి పూనుకోవాలి.
0: వీ షుడ్ ట్రై టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్.
1: అన్ని అవతారముల కంటే
0: ఆఫ్ ఆల్ ది టైప్స్
1: కృష్ణావతారం అనేటువంటిది చాలా ఆకర్షణీయమైనటువంటిది.
0: ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఈజ్ మోస్ట్ అట్రాక్టివ్.
1: అందువల్లనే కృష్ణ అనేటువంటి పేరునికే ఉంటుండాలి దీని అంతరార్థము.
0: ది మీనింగ్ ఈజ్ ఇంబెడెడ్ ఇన్ ద వర్డ్ కృష్ణ ఇట్సెల్ఫ్.
1: కర్షతీతి కృష్ణ అన్నారు.
0: One meaning is karshatiti krishna,
1: akarshinchetundi that krishnatvam.
0: The principle of krishna is highly attractive.
1: Krushatiti krishna annaru.
0: Another version is krushatiti krishna,
1: krushi anaga sedyam cheyatam, bhoomi paina pantanu pandinchatam.
0: Krushi refers to cultivation and raising crops.
1: Ikkada hudayam ane kshetram lopala durgunamulu anetunte mokkalanu teesi vesi sadgunamulu sadaacharam anetunte pantanu pandistuntadata.
0: Krishna is one who raises the crops of good qualities and virtues in the field of heart, removing the weeds of bad qualities. That is why he has been described as Karshatiti Krishna.
1: మరీ కట్ట కనబడికి కుష్టీతి కృష్ణ అన్నారు. అలాగే ఆనందమును అందించేటువంటి వాడు అని, చాలా ఖుషిగా ఉన్నావే అంటే కుష్ కుష్ అనేటువంటిది కృష్ణత్వం నుంచి వచ్చినటువంటిది.
0: ది వర్డ్ కుష్ మీన్స్ బ్లిస్ అండ్ దిస్ బ్లిస్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ కృష్ణ తత్వ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: అనగా హృదయాన్ని సాగు చేసి మనకు దివ్యమైనటువంటి యొక్క ఆనందం అనేటువంటి పంటను అందించేటువంటి వాడు.
0: కృష్ణ ఈజ్ వన్ హూ గివ్స్ ద క్రాప్ ఆఫ్ బ్లిస్, cultivating the field of our heart and removing all the weaknesses.
1: ఈ ఆకర్షించేటువంటి హృదయం కలిగినటువంటి వాడు కనుకనే అతనికి ఆత్మారాముడు అని కూడాను పేరు.
0: He has also been called ఆత్మారామ because he has a heart which can attract everyone.
1: ఆకర్షిస్తుండాది ఈ ఆత్మ.
0: ఆత్మ attracts everything.
1: ఆనందాన్ని అందిస్తుండాలి.
0: ఇట్ గివ్స్ బ్లిస్ ఆనంద.
1: ఈ మూడింటి యొక్క కారణం చేతనే కృష్ణ అనేటువంటి పేరు వచ్చింది.
0: The word, the name Krishna has been given on account of these three reasons.
1: ఇక్కడ మరొకటి కూడాను మనం యోచించాలి.
0: We have to think of one more aspect.
1: భగవద్గీత యందు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః మామక పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ అని ఒక శ్లోకం, ప్రథమ శ్లోకం.
0: The first stanza in Bhagavad Gita is Dharma Kshetre Kurukshetre.
1: Dharma Kshetre Kurukshetre. Dharma Kshetram ante emiti?
0: What do you mean by Dharma Kshetra?
1: Ekkado oka pradeshamlo undinatundi kaadu adi.
0: It is not a field found somewhere.
1: Mana dehame mottamodata Dharma Kshetranga untundali.
0: Our physical body is Dharma Kshetra in the very first
1: stanza. Puttina samayam lopala nisvarthamai nischalamai nirahankaramai etti korikalu lekunda పవిత్రమైనటువంటి హృదయంగా ఉంటుంటాది.
0: When we are born, our heart is absolutely pure, doesn't have any desire whatsoever, does not have any selfishness at all.
1: నిర్గుణుడై ఉంటాడు.
0: He is free from all qualities in fact.
1: అట్టి మానవ జీవితమనే ధర్మక్షేత్రంగా పోల్చుకున్నారు.
0: Such human life can be compared to Dharma Kshetra.
1: ఇది పెరుగుతూ పెరుగుతూ ఆహారం మారిన కొలది, అభిరుచులు అభివృద్ధి అయిన కొలది, సహవాస దోషములు పాశములు అంటగట్టుకున్న కొలది, ఇవి మరింత కొన్ని బంధనలు ఏర్పడుతూ వస్తుంటాయి.
0: As this body goes on increasing, it takes food, associates itself with many things and develop all sorts of desires.
1: కొన్ని రాగద్వేషములు కూడా ఇందులో ప్రవేశిస్తాయి.
0: The likes and dislikes also
1: enter. అభిమాన అమకారములు అభివృద్ధి అవుతూ ఉంటాయి.
0: This I and minus,
1: అప్పుడే ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: Then this body becomes Kurukshetra.
1: నేను నీవు అనేటువంటి భేదం ఏర్పడినప్పుడే ఇంకో ఒకదానికోటి ప్రారంభమవుతాయి.
0: When you get this feeling of duality, I and you, then there will be differences and problems.
1: నా పర అనేటువంటిది లేనంత వరకు కూడా అది ధర్మక్షేత్రం.
0: As long as you are free from mine and thine,
1: నా పర అనేటువంటి ప్రారంభమయ్యేటప్పుడు కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: Once you develop the feeling of mine and thine, it becomes Kurukshetra.
1: కనుక ఈ ధర్మక్షేత్రంగా పుట్టి కురుక్షేత్రంగా మారినటువంటి దీనిలో నా మామక పాండవాశ్చైవ మమత్వం అనేటువంటి యొక్క నావారు పరిశుద్ధమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు ఏం కిమ కురువత సంజయ ఏం చేస్తున్నాయని ధృతరాష్ట్రుడు అడిగాడు.
0: ధృతరాష్ట్రుడు ఆస్క్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ విచ్ ఇస్ బోర్న్ యాజ్ ధర్మక్షేత్ర అండ్ విచ్ హాస్ బికమ్ కురుక్షేత్ర దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ మై
1: ధృతరాష్ట్రుడు అనగా ఏమిటి?
0: హూ ఈజ్ ధృతరాష్ట్ర?
1: కేవలము దైవ ప్రేమ లేక ఆత్మజ్ఞానం లేక లౌకికమైనటువంటి యొక్క విషయ వాసనతో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, హూ డస్ నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ది వరల్డ్లీనెస్.
1: విషయ వాసనలో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ద వన్ హూ హాస్ డ్రౌన్ హింసెల్ఫ్ ఇన్ ది వరల్డ్లీనెస్.
1: మామక పాండవాశ్చైవ నావారు నావారు నేను నావది అనేటువంటి అభిమానం పెంచుకున్నటువంటి వాడు.
0: ద వన్ హూ హాస్ డెవలప్డ్ I and my people, this kind of
1: ఇంతే కాదు, దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క కుమారులు ఏమి చేసినా గాని దానిని సమర్థించుకుని వారిని సై అని అనిపించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ నాట్ మెర్లీ దాట్, హీఈస్ ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ అండ్ అప్రీషియేటింగ్ హిస్ ఓన్ సన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దర్ వీక్నెసెస్.
1: తమ కుమారులు గావించేటువంటి యొక్క అన్యాయ అక్రమ అనాచార అసత్యములంతా కూడా సమర్థించుకుంటూ వచ్చేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ all the types of mistakes and evil things committed by his own
1: alanti tallitandrulu adhikam kavatam chetane ee yokka kauravulu chaala perigipothunnaru bhoomi paina.
0: In today's world the Kaurava clan is growing because of this kind of approach towards their children.
1: కాని అతి అజ్ఞానికి ప్రకలోపల ఉన్నాడు జ్ఞాని.
0: జస్ట్ బై
1: సంజయుడు అనగా సర్వేంద్రియములను కూడా నువ్వు నిగ్రహించుకున్నటువంటి ఒక మహాజ్ఞాని.
0: జస్ట్ బై ది సైడ్ ఆఫ్ ధృతరాష్ట్ర హూ ఈజ్ సో ఇగ్నోరెంట్ ఈజ్ వన్
1: కిమకుర్వత సంజయ సంజయ నీవు నాకు చెప్పమన్నాడు.
0: సంజయ హూ హాస్ కాంకర్డ్ ఆల్ ద సెన్సెస్
1: అనగా జ్ఞాని కనుకనే నీవు నాకు చెప్పడానికి అధికారం ఉన్నది అని అక్కడ అర్థం.
0: As you are the wise one, you have got the authority to tell me.
1: నాకు కావలసినంత సిరి సంపదలు ఉంటున్నాయి.
0: I've got all the
1: నాకు కావలసినంత భోగ భాగ్యములు ఉంటున్నాయి.
0: All the worldly possessions.
1: కానీ ఈ భోగ భాగ్యములు సిరి సంపదలు ఆనందాన్ని అందించటం లేదు.
0: But these worldly things, worldly possessions, wealth and such other things can never give you joy.
1: ఒక్క ఇంద్రియ నిగ్రహమే ఆనందాన్ని అందిస్తుంది.
0: Joy you can get
1: ఒక్క దైవ ప్రేమనే ఆనందాన్ని అందిస్తుంది.
0: Love of God alone can give you
1: joy. ధృతరాష్ట్రుడు టుడే సరైనటువంటి ఒక ఎగ్జాంపుల్.
0: For this ధృతరాష్ట్ర is an outstanding example.
1: హంసతూలిక పాను పైన పవడించినప్పటికీ నిప్పుల పైన పవడించినట్టుగా ఉంటుండాలి అతనికి.
0: ధృతరాష్ట్ర హూ వాస్ ఎంజాయింగ్ ఆల్ ది కంఫర్ట్స్ ఇన్ లైఫ్ వాస్ ఫీలింగ్
1: ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈస్ హీ డిడ్ నాట్
1: హ్యావ్ ప్రీతి లేకపోవటమే.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫియర్
1: దైవ ప్రీతి లేకపోవటమే.
0: నో లవ్ ఫర్ గాడ్ నో
1: దైవ ప్రీతి పాప ప్రీతి ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చింతగా జీవితం జరుగుతుంది.
0: వేర్ దెర్ ఇస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్ Life will be full of joy and peace.
1: కనుకని ధర్మ క్షేత్రం అనేటువంటిది ఎక్కడో ఒక ప్రత్యేకంలో ఉండేటువంటిది కాదు.
0: Therefore, ధర్మ
1: మన దేహమే ధర్మక్షేత్రము.
0: Our body itself is ధర్మ.
1: దోషరహితమైనటువంటి దేహమే ధర్మక్షేత్రము.
0: Body free from defects and evil tendencies, ధర్మ.
1: దోషములతో కూడినటువంటి దేహమే కురుక్షేత్రము.
0: Body full of defects is కురుక్షేత్ర.
1: అనగా ప్రవృత్తి లక్షణాలు నివృత్తి లక్షణాలు రెండూ కూడుకున్నాయి ఈ దేహంలో.
0: In this physical body are found the path of action.
1: ఈ రెండింటికి ఎప్పుడు కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది.
0: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ దీస్ టూ.
1: అందువల్లే ఈ ప్రవృత్తి లక్షణాలకు దూరం గావించుకుని నివృత్తి లక్షణానికి ఆత్మస్వరూపుడైన కృష్ణుడు సహాయం ఉంటున్నాడు.
0: కృష్ణ ఆల్వేస్ హెల్ప్స్ దోస్ పీపుల్ హూ ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి.
1: విజ్ఞానులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈనాడు భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించాలనుకుంటే, కౌరవులకు పాండవులకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే,
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ భగవద్గీత అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ కౌరవాస్ అండ్ పాండవాస్,
1: మనం ఈ మహాభారతం లోపల లోతుగా దిగి విచారించాలి.
0: వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ మహాభారత అండ్ అనలైజ్ డీప్లీ.
1: పాండవులు ఏ చిన్న పని చేసినప్పటికీ కృష్ణుని ముందు పెట్టుకుని ప్రారంభిస్తున్నారు.
0: వాట్ ఎవర్ స్మాల్ వర్క్ పాండవాస్ అండర్ టుక్, they kept Krishna in front and under
1: the Rajasuya yagam cheyalanukunte kudunu Krishna ni aadya kosam ee kaachukonunnaru.
0: Even while conducting Rajasuya yaga they kept Krishna beside them.
1: Ye karyam gaavinchavallanna mundu Krishnudu.
0: Whatever work they wanted to do they gave first place to Krishna.
1: Anduvalane pandavulaku vijayanni saadhinchukogaligaru.
0: That is why Pandavas were victorious always.
1: కేవలం భౌతికమైనటువంటి సిరి సంపదలపైన తులతూగుచు అది ఏ మాకు ప్రధానము అది ఏ మాకు నిత్యము సత్యమని విశ్వసించినటువంటి వారు కౌరవులు.
0: కౌరవాస్ వర్ దోస్ హు ఆల్వేస్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ది ఫిజికల్ వెల్త్ అండ్ పొసెషన్.
1: కృష్ణుని విశ్వసించారు.
0: దే గేవ్ అప్ కృష్ణ.
1: విశ్వమును విశ్వసించారు.
0: దే బిలీవ్డ్ వరల్డ్.
1: సర్వనాశనము గావించుకున్నారు.
0: దే వర్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ బై దట్ కైండ్ ఆఫ్ మిస్టేక్.
1: కనుకనే పాండవులకు కౌరవులకు ఉండినటువంటి వ్యత్యాసము కృష్ణుని యొక్క సహాయతత్వము ఏ విధంగా ఉంటున్నదో ఈ మహాభారతం చక్కగా మనకు బోధిస్తున్నది.
0: మహాభారత టీచర్స్ వెరీ క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ అండ్ ది చారిటీర్షిప్ ఆఫ్ కృష్ణ.
1: కనుకనే పాండవులంతా కూడాను గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ ఐ లాస్ట్ అనుకున్నారు వాళ్ళు.
0: పాండవాస్ బిలీవ్ గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ ఐ హావ్ లాస్ట్.
1: కౌరవులు అట్ల కాదు, ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ లాస్ట్ గాడ్.
0: కౌరవాస్ బిలీవ్డ్ ఇన్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ గాడ్ లాస్ట్.
1: కనుక భగవంతుని ముందు ఉంచుకుని జీవితాన్ని సాగించుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా విజయమే.
0: ఫర్ పీపుల్ హూ కీప్ గాడ్ ఫస్ట్ విల్ ఆల్వేస్ బి విక్టోరియస్.
1: ఇదే చెప్పాడు ధృతరాష్ట్రంతో సంజయుడు.
0: దిస్ ఇస్ వాట్ సంజయ టోల్డ్ ధృతరాష్ట్ర.
1: ధృతరాష్ట్ర, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుగ్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడ భగవంతుడైనటువంటి కృష్ణుడు, ఎక్కడ సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి యొక్క అర్జునుడు ఇరువురు ఉంటారో అక్కడ సంపూర్ణమైనటువంటి విజయం సాధించుకుంటారన్నాడు.
0: హీ సెడ్ వేర్ దేర్ ఇస్ డివైన్ కృష్ణ అకంపనీడ్ బై అర్జున హూ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ దేర్ విల్ బి ఆల్వేస్ విక్టరీ.
1: భగవంతుడికి తగినటువంటి విశ్వాసం రెండు ఉండాలి అక్కడ.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ గాడ్ అండ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: భగవంతుడు ఉండి కూడా నువ్వు భగవంతుడి పైన విశ్వాసం లేకపోతే విజయాన్ని సాధించలేము.
0: దేర్ మే బి గాడ్ ఇఫ్ దేర్ ఇస్ నో పర్సన్ హూ హాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: విజయం భగవంతుని యొక్క ఆధీనంలో ఉండేటువంటిది.
0: విక్టరీ లైస్ విత్ ఇన్ ది పవర్ ఆఫ్ గాడ్.
1: కనుక భగవంతుని మనం స్వాధీనం చేసుకుంటే విజయం మన వెంటనే ఉంటుంటుంది.
0: ఇఫ్ వీ కెన్ హ్యావ్ గాడ్ హింసెల్ఫ్ విత్ అస్ దెన్
1: త్యాగరాజు కూడా చెప్పాడు, రామ నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటుంటే నవగ్రహంలో నా హస్తగతం అయిపోతాయి అన్నాడు.
0: త్యాగరాజు ఆల్సో సెడ్ రామ ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ ఐ హావ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ది 9 ప్లానెట్స్.
1: అంటే ఒక భగవత్ ప్రేమను మనం సాధించడమంటే సర్వం కులను మనం సాధించినటువంటి వారం అవుతాం.
0: ఇఫ్ యు హావ్ సక్సీడెడ్ ఇన్ లవింగ్ గాడ్ వుడ్ హావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
1: సర్వత్రా ఉన్నది ఒక్కటే, అదే ప్రేమ.
0: దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఫౌండ్ ఎవ్రీవేర్ అండ్ దట్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్.
1: అది ఆధారమైనటువంటి యొక్క ప్రేమను మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అచీవ్ సచ్ గ్రేట్ సీక్రెట్ లవ్.
1: కృష్ణ జీవితం లోపల ప్రధానమైనటువంటి యొక్క ఉపదేశము ప్రేమతత్వమే, ప్రేమతత్వమే.
0: ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ కృష్ణ ఈజ్ లవ్, ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అలోన్.
1: ఈ ప్రేమ లేకపోతే కేవలము కృష్ణతత్వం మనకు ఏమాత్రం అర్థం కాదు.
0: డివైడ్ ఆఫ్ లవ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: సర్వమును కూడా జోకానికి అందించినటువంటి వాడు ప్రేమతత్వమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ కెన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు ద వరల్డ్.
1: తానే ప్రేమమయుడు,
0: హీఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి ప్రేమ ద్వారానే ప్రేమను మనం చూడాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ సీ లవ్ ఓన్లీ త్రూ.
1: ఈ ప్రేమ మహా కఠినమైనటువంటిది, అనగా గట్టిది అని.
0: దిస్ లవ్ ఈస్ వెరీ ఫోర్,
1: చాలా విలువైనటువంటిది,
0: ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్,
1: చాలా ప్రకాశవంతమైనటువంటిది,
0: స్ప్లెండరస్, రెస్ప్లెండెంట్.
1: ఇట్టి ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం పొందాలంటే, ఈ ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలంటే ప్రేమ అనే వజ్రంతోనే దీన్ని తీర్చిదిద్దుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ అటైన్ సచ్ స్ప్లెండరస్ డైమండ్ లైక్ లవ్ we can achieve it only through the love of diamond.
1: Diamond cut చేసేటువంటి వాళ్ళ దగ్గర పోయి చూడండి మీరు, ఈ డైమండ్ ను డైమండ్ తోనే కట్ చేస్తారు కానీ ఇంకొక కత్తితో చేయడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు కట్ డైమండ్ ఓన్లీ విత్ అ డైమండ్, విత్ అనదర్ డైమండ్, నాట్ బై ఎనీ అదర్
1: మీన్స్. కనుక మన ప్రేమ అనేటువంటి దాంట్లో మాలిన్యం ఏమైనా ఉంటే ఆ ప్రేమ అనేటువంటి డైమండ్ తోనే మనం దీన్ని మాలిన్యం తీసుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ యువర్ లవ్ ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ రిమూవ్ ఆల్ డిఫెక్ట్స్.
1: ప్రేమ చేతనే ప్రేమను పొందడానికి వీలవుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ లవ్ ఓన్లీ త్రూ
1: ద్వేషం చేత ప్రేమను పొందడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అటైన్ లవ్ త్రూ హేట్.
1: ద్వేషం చేత ద్వేషమే మనకు సంభవిస్తుంది.
0: వీ కెన్ గెట్ హేట్రెడ్ ఓన్లీ బై
1: అసూయ చేత అసూయనే మనకు అభివృద్ధి అవుతుంది.
0: త్రూ జలసీ వీ కెన్ రీచ్ ఓన్లీ
1: క్రోధం చేత క్రోధమే మనం పెంచుకుంటాం.
0: త్రూ యాంగర్ వీ కెన్ డెవలప్ ఓన్లీ యాంగర్.
1: ప్రేమ చేత ప్రేమనే మనం పెంచుకుంటాం.
0: త్రూ లవ్ వీ కెన్ డెవలప్ లవ్.
1: కనుక ఈ ప్రేమను పొందాలనుకుంటే ఏ అసూయనో, ఏ ద్వేషమో, ఏ క్రోధమో మనం ఆధారంగా తీసుకోకూడదు.
0: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు అటైన్ లవ్ యు కెనాట్ బేస్ యువర్ సెల్ఫ్ ఆన్ యాంగర్, హేట్రెడ్ జలసీ అండ్ సచ్ అదర్ ఈవిల్ క్వాలిటీస్.
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలంటే మనం ఏ టార్చ్ లైట్, ఏ అరికెన్ ల్యాంటర్న్, ఏ పెట్రోమాక్స్ లైట్ తీసుకుని పోతున్నాం.
0: ఇఫ్ యు వాంట్ టు సీ ది షైనింగ్ మూన్ ఈజ్ దర్ ఎ నీడ్ ఫర్ ఎ పెట్రోమాక్స్ లైట్ ఆర్ ఎనీ అదర్ లైట్ టు సీ?
1: ఏవి మనకు అక్కర్లేదు.
0: దర్ ఈస్ అబ్సల్యూట్లీ
1: ఆ చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడొచ్చు.
0: యు కెన్ సీ మూన్ ఇన్ ది స్ప్లెండర్లెస్ లైట్ స్ప్రెడ్ బై మూన్ ఇట్సెల్ఫ్.
1: అదే విధంగానే కృష్ణుడు ప్రేమస్వరూపుడు కనుక అట్టి ప్రేమస్వరూపుణ్ణి ప్రేమ ద్వారానే పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: టు అటైన్ కృష్ణ హూ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ లవ్ టు అటైన్ హిమ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: only to have pure feeling, vimala bhava, would amount to having education. To have good qualities would constitute being educated. Having equality and equanimity would amount to being simple. This is the path of truth which Sai tells you.
1: కట్టెలందునని పులు కలిగినట్లు కట్టెలందునని పులు కలిగినట్లు తిలలయందున తైలంబు వెలయునట్లు

0: Because fire is hidden in the firewood, just as oil is found in the tills, so also Sri Atma is all pervasive, found everywhere and in everything. Do not forget this good word.
1: Vidyarthulara.
0: Dear students.
1: Vidyarthinilara.
0: Dear students, men and women.
1: Enni vidyalu chadiviyu? Entati padavulu nerinappatikini? Enni bhoga bhagyamulu anubhavinchinappatikini? Manavata viluva okati lekapoyina ivanni enukudu nirprayojanam.
0: Whatever education you may have, whatever authority and power you may enjoy, whatever luxuries and comforts you may enjoy, if you do not have human values, all this would be a waste.
1: Jeevitamulo vivida parudula madhya samarasyamu samanmayamu undinappude jeevitam arthavantam avutundi.
0: Only when you have harmony and understanding in life, life becomes meaningful.
1: జీవితములో నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయములను సంస్కృతిని నేటి కాలాని ఉద్యముగా సమన్వయం చేసుకుని సంరక్షించుటే ఇది ప్రధానమైన విద్య.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ టు ఎంజాయ్ ఇన్ డైలీ లైఫ్ దోస్ ఇన్ఫినిట్ వాల్యూస్ అండ్ ట్రెడిషన్స్ విచ్ హావ్ కమ్ అబౌట్ అండ్ ద గ్రేట్ కల్చర్ విచ్ హావ్ ఎంజాయ్డ్.
1: ఇలాంటి పవిత్రమైన నిత్య సత్యమైనటువంటి భావములు ఈనాడు విద్యార్థులు ఎందు లోపించటం చేతనే విద్యార్థుల హృదయము మలినమై అశాంతి అయి అసంతృప్తికి గురి అయి కేవలము అస్తవ్యస్తమైన జీవితంగా గడుపుతున్నారు.
0: యాజ్ సచ్ గ్రేట్ సీక్రెట్ క్వాలిటీస్ ఆర్ ల్యాకింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్, టుడే స్టూడెంట్స్ ఆర్ ఫిల్డ్ విత్ హార్ట్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఐడియాస్ డర్ట్ and therefore they are suffering confusion, conflicts and very many difficulties in life.
1: Nirantaramo vidyarthulu yokka bhavamulu durbhavamla chetanu duralochana chetanu duskarmala chetanu nindi nimidukritamai untunnadi.
0: Today students feelings are full of the thoughts, the feelings and their deeds, all of them are bad and evil.
1: Deeniki karanam emiti?
0: What is the reason for this?
1: దీని విమోచనకు సరైనటువంటి కృషి సల్పకపోవటమే.
0: ది ఓన్లీ రీజన్ ఈజ్ దట్ దే ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ఫ్రీ ఫ్రమ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దిస్ స్టేట్.
1: మానవతా విలువలు సరైన రీతిగా అర్థం చేసుకోలేకపోవటమే.
0: నాట్ అండర్స్టాండింగ్ హ్యూమన్ వాల్యూస్ ప్రాపర్లీ ఈజ్ ది మెయిన్ రీజన్ ఫర్ దిస్ స్టేట్.
1: ఏమిటి ఈ మానవతా విలువలు?
0: వాట్ ఆర్ రియల్ హ్యూమన్ వాల్యూస్?
1: యమము నియమము ఈ రెండింటి యొక్క అంతరాత్మను గుర్తించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
0: Man's life becomes sanctified when he understands the correct meaning of yama and niyama.
1: Yama anaga ahimsa satyamu asteyamu brahmacharyamu aparigraham.
0: When you see yama, it consists of five things: ahimsa, non violence satyamu, truth asteyamu, నాన్ పొసెషన్ బ్రహ్మచర్యము సెలిబసీ అండ్ అపరిగ్రహము.
1: అహింస త్రికరణ శుద్ధితో మనోవాక్కాయములచే ఎట్టి ప్రాణిని కూడాను బాధించకుండా ఉండటం.
0: అహింస ఆర్ నాన్ వైలెన్స్ రెఫర్స్ టు నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ బీయింగ్ ఎయిదర్ బై వర్డ్ థాట్ ఆర్ డీడ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క క్రియకు మానవుడు నోచుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ వైలెంట్ అప్రోచ్.
1: తన స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై అనేక మందిని బాధిస్తున్నాడు.
0: ఫార్ ఫుల్ఫిల్లింగ్ హిజ్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఎండ్స్ హీఈస్ హర్టింగ్ అండ్ హార్మింగ్ అదర్ పీపుల్.
1: నేను అనే అహంకారము నాది అనేటువంటి అభిమానము ఈ రెండే సమస్త అనర్థములకు మూల కారణము.
0: For all the problems that are faced by man, it is I and the ego అండ్ మైండ్ అండ్ దట్ పొసెసివ్ ఇన్స్టింక్ట్
1: అహంకార అభిమానములు నిర్మూలము గావించినప్పుడే మానవత్వం అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంటుంటుంది.
0: హ్యూమన్ బీయింగ్స్ విల్ బి ఏబుల్ టు మేక్ ప్రోగ్రెస్ ఓన్లీ వెన్ దే ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ఈగో అండ్ అటాచ్మెంట్.
1: కనుక అహింస అనేటువంటిది మాటల చేత కాక మనశ్చేత కాక క్రియందు కూడాను ఎట్టి ప్రాణిని కూడాను బాధించకుండా చూసుకోవాలి.
0: నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ బీయింగ్ నాట్ మియర్లీ బై థాట్ ఆర్ బై వర్డ్ ఈవెన్ బై డీడ్ దాట్ అలోన్ అమౌంట్స్ టు రియల్ అహింస.
1: రెండవది సత్యము.
0: ద సెకండ్ వన్ ఈస్ ట్రూత్.
1: సత్యము సత్యమని చూచినది చూచినట్టుగా విన్నది విన్నట్టుగా చేసినది చేసినట్టుగా చెప్పినంత మాత్రం సత్యము కానేరదు.
0: ఇట్ వుడ్ నాట్ బికమ్ ట్రూత్ ఇఫ్ యు మియర్లీ టెల్ థింగ్స్ యాజ్ యు సీ యాజ్ యు హియర్ ఆర్ యాజ్ యు పర్సీవ్.
1: త్రికాల భాగ్యం సత్యం.
0: దట్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ ద త్రీ టైమ్స్ దట్ ఈస్ ట్రూత్.
1: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేత్తుని ప్రీతి హితముగా ఉంటుండాలి.
0: ద వర్డ్ మస్ట్ బి డియర్ అన్హర్
1: సత్యం ప్రియముగా ఉంటుండాలి.
0: ట్రూత్ మస్ట్ బి రియలీ డియర్ అండ్
1: ఉద్వేగంగా ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ బి
1: సత్యము కదా అని ఇతరులు బాధించినటువంటి రీతిగా సత్యము చెప్పకూడదు.
0: వీ షుడ్ నాట్ హేస్టిలీ టెల్ ట్రూత్ ఇన్ ఆర్డర్ టు హర్ట్ పీపుల్.
1: ఇతరులకు ప్రీతి కదా అని అసత్యం ఆడరాదు.
0: ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ అదర్స్ వీ షుడ్ నాట్ టెల్ ఎ లైన్.
1: ఇట్టి సత్యమును వినయ విధేయతలతో మనోవాక్యముల చేత మనసును రంజింపచేయనట్టుగా పలకటం ఇది సహజం.
0: రియల్ ట్రూత్ ఈస్ కన్వేయింగ్ థింగ్స్ ఇన్ ఎ డియర్ అండ్ యాక్సెప్టబుల్ వే టు ఆల్ పీపుల్ అండ్ విత్ హ్యూమిలిటీ అండ్ దట్ అలోన్ అమౌంట్స్ టు ట్రూత్.
1: ఇట్టి సత్యమును విద్యార్థులు ప్రప్రథములు అనుసరించక తప్పదు.
0: ఇన్ ది స్టూడెంట్స్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ మస్ట్ ఫాలో దిస్ పాత్ ఆఫ్ ట్రూత్.
1: మానవ జీవితము సత్య జీవితము.
0: మ్యాన్స్ లైఫ్ ఈస్ బేస్డ్ ఆన్
1: పవిత్రమైన జీవితము.
0: ఇట్ ఈస్ సేక్రెడ్
1: దివ్యమైన నవ్యమైనటువంటి జీవితము.
0: ఇట్ ఈస్ డివైన్
1: విలువ కలిగినటువంటి జీవితము.
0: ఇట్ ఈస్ మోస్ట్ ప్రెషియస్
1: జీవించగలిగినటువంటి జీవితము.
0: ఇట్ ఈస్ లైఫ్ మెంట్ టు బి లివ్డ్.
1: ఇట్టి జీవితాన్ని మనం వ్యర్థము గావించుకోవడానికి అసత్య మార్గంలో ప్రవేశించి స్వార్థ సప్రయోజన నిమిత్తమై జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నాం.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ అన్ట్రూత్ అండ్ నాట్ రియలైజింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: మూడవది ఆస్థేయము.
0: ద థర్డ్ వన్ ఈజ్ ఆస్థేయ.
1: ఎట్టి సమయం నందు కానీ
0: వాట్ ఎవర్ బి ద టైమ్
1: ఎట్టి పరిస్థితులు ఎందు కానీ
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: ఇతరుల యొక్క పదార్థమును మనం దొంగిలించరాదు.
0: We should not steal things belonging to others.
1: ఇది త్రికరణ శుద్ధిగా ఇట్టి భావమును పరిశుద్ధము గావించుకోవాలి.
0: We should observe this with all the త్రికరణాస్ three instruments, mind, thought and deed.
1: కేవలము ఒక పదార్థమును దొంగిలించడం మాత్రమే కాదు ఇది మానసికంగా కూడాను ఇట్టి భావమే అతనిలో ప్రవేశించరాదు.
0: There should not be even a thought of stealing and that is ఆస్థేయ.
1: ఇట్టి ఆస్థేయాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్.
1: ఇంకా బ్రహ్మచర్యం.
0: ద నెక్స్ట్ వన్ ఈస్
1: లోక సంబంధమైనటువంటి రీతిగా మనం ఆచరించడము ఇది అసాధ్యము.
0: ఇట్ మే బి ఇంపాసిబుల్ టు అబ్జర్వ్ బ్రహ్మచర్య ఇన్ ద వే దట్ ఇట్ ఈస్ అండర్స్టూడ్.
1: దుర్భావములకు దురాలోచనలకు దుశ్చేష్టలకు మనసును ప్రవేశపెట్టరాదు.
0: వీ షుడ్ నాట్ అలౌ మైండ్ టు గో ఇన్ టు రాంగ్ థాట్స్ ఆర్ అటరింగ్ రాంగ్ వర్డ్స్ ఆర్ ఫాలోయింగ్ రాంగ్ డీడ్స్.
1: సరి అయినటువంటి బ్రహ్మచర్యం అనగా నిరంతరము బ్రహ్మములో చరించడమే బ్రహ్మచర్యం.
0: లివింగ్ ఇన్ బ్రహ్మ ఈజ్ ది కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రహ్మచర్య.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఎట్టి తలంపులు వచ్చినా ఎట్టి ఆలోచనలు కలిగినా ఎట్టి క్రియలు చేయాలని ఇష్టపడినా ఇవన్నీ కూడాను బ్రహ్మకర్మలుగానే విశ్వసించటము ఇది నిజమైన బ్రహ్మచర్యకు సరియైన అర్థము.
0: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య ఈజ్ వాట్ ఎవర్ థాట్ యు గెట్ వాట్ ఎవర్ యు డూ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫరింగ్ ఇట్ టు హిమ్ దాట్ విల్ బి
1: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమనే భావం చేత తానే ఒక బ్రహ్మంగా విశ్వసించి తాను ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను బ్రహ్మకర్మలుగానే విశ్వసించటం ఇది బ్రహ్మచర్యం.
0: రియల్ బ్రహ్మచర్య ఈజ్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ బ్రహ్మ and performing every activity for the pleasure and for the benefit of Brahma, that is real brahmacharya.
1: Brahma nirminchina, Brahma likinchina, vedamu, shastramu, itihasamu, puranamu, upanishattu, బ్రహ్మసూత్రము ఇత్యాది గ్రంథములను నిరంతరము వల్లించడమే ఇది బ్రహ్మచర్యము.
0: అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మచర్య ఈజ్ టు కంటిన్యూస్ పార్టిసిపేట్ ఇన్ స్టడీయింగ్ వేరియస్ థింగ్స్ రిటన్ బై బ్రహ్మ హింసెల్ఫ్ సచ్ యాజ్ వేదాస్ శాస్త్రాస్ ఇతిహాసాస్ బ్రహ్మసూత్రాస్ అండ్ ఉపనిషత్స్.
1: బ్రహ్మచర్యం అనగా భవనమునకు పునాది వంటిది.
0: బ్రహ్మచర్య మే బి కంపేర్డ్ టు ది ఫౌండేషన్ ఫర్ ఎ బిల్డింగ్.
1: బ్రహ్మచర్యం అనేటువంటి ఒక పునాది పైననే గృహస్థము వానప్రస్థము సన్యాసం అనే మూడు భవనములు అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
0: ద నెక్స్ట్ త్రీ స్టోరీస్ ఆఫ్ గృహస్థ వానప్రస్థ అండ్ సన్యాస ఆర్ బిల్ట్ ఆన్ ద ఫౌండేషన్.
1: బ్రహ్మచర్యం అనేటువంటి పవిత్రముగా లేకుండినా భద్రముగా లేకుండినా స్థిరముగా లేకుండినా గృహస్థ వానప్రస్థ సన్యాసములన్నీ కూడా కూలిపోవడానికి అవకాశం ఉంటాయి.
0: This brahmacharya is not sacred, strong and firm. The other stages in life will be rather shaky and likely to fall.
1: Kanuka jeevita bhavanamunaku brahmacharyam anetunti pradhanamaitunti yokka sutramu.
0: For the mansion of life, brahmacharya therefore is a very important prerequisite.
1: Ide nirmalamai nishtalamai nisvarthamai nirahankaramto kudinatuntidiga untundali.
0: This must be totally pure. And it must be sacred and it must be free from any defect or flaw.
1: Inka aidavadi aparigraha.
0: The next one is aparigraha.
1: Ee parigraham anekunte maha paapam ani dosham ani kuda upanishadulu bodhisthu vachayi.
0: Upanishads have declared that parigraha is a great sin.
1: Manam etti upakaram chesinappatikini tat phalitamai manam etti dinini andukovadaniki siddhamuga undaradu.
0: Whatever good you do to others, you should not expect any result or anything in return from
1: karma. Karmamulaku pratiphalamulu andukovatamu manava sahajam.
0: It is natural for man to accept things in return for what he does.
1: Kani adi shastriyitiga adi asahajam.
0: But from the point of view of scriptures, this is unnatural and undesirable.
1: Oka talli tandri guruvu daivamu వీరి నుండి మాత్రమే ఏమైనా పొందడానికి అధికారం ఉన్నది కానీ ఇతరుల దగ్గర నుండి ఏ పదార్థం కూడా మనం అందుకోరాదు.
0: వీ హావ్ నో రైట్ టు రిసీవ్ ఎనీథింగ్ ఎక్సెప్టింగ్ ఫ్రమ్ మదర్ ఫాదర్ ప్రిసెప్టర్ అండ్ గాడ్.
1: భగవంతుడు సృష్టికర్త.
0: గాడ్ ఈస్ ద క్రియేటర్.
1: పోషణకర్త.
0: హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ పీపుల్.
1: సంరక్షకుడు.
0: హీ ప్రొటెక్ట్స్ us.
1: కనుక భగవంతుని చేత అన్నీనూ మనం పొందడానికి అధికారం ఉంటుండాలి.
0: వీ హావ్ ఎవ్రీ రైట్ టు గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్.
1: అయితే తల్లిదండ్రుల దగ్గర వారి శక్త్యానుసారము వారి యొక్క యోగ్యానుసారము మనం అందుకోవాల్సిందే కాని మితిమీరి వారిని కూడా బాధించడం ప్రయత్నించరాదు.
0: వీ హావ్ ఎ రైట్ టు రిసీవ్ అకార్డింగ్ టు ది కెపాసిటీస్ ఆఫ్ ది పేరెంట్స్ బట్ వీ షుడ్ నాట్ ట్రబుల్ దెమ్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్ ఫ్రమ్ దెమ్.
1: గురువు దగ్గర నుంచి కేవలము విద్యా అనుగ్రహమును మాత్రమే అందుకోవాలి.
0: వీ హావ్ ఎ రైట్ టు రిసీవ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద ప్రిసెప్టర్.
1: కోవా గురు యోగి హితోపదేష్ట. హితమును బోధించేటువంటి గురువునందు శిష్యస్తుకోయో గురు భక్తి ఏవా. అతని సంతృప్తిపరిచేటువంటి యొక్క మార్గం తప్ప అన్య రీతిలోని ఏమాత్రం కూడా నువ్వు చేయి చాచరాదు.
0: ద స్టూడెంట్ షుడ్ ఆల్వేస్ కండక్ట్ హిమ్సెల్ఫ్ సో హాస్ టు ప్లీజ్ గురు హూ ఆల్వేస్ థింక్స్ ది వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఎందు ఇది చాలా లోపించినది.
0: బట్ ఇట్ ఈస్ హైలీ ల్యాకింగ్ in students of today.
1: తద్వారానే అనేక విధమైనటువంటి యొక్క మనము ఒక విధమైనటువంటి యొక్క జన్మలకు గురి అవుతున్నాం.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దిస్ పీపుల్ ఆర్ టేకింగ్ అప్ దిస్ రీబర్త్ అండ్
1: రుణస్థులుగా మారిపోతున్నాము.
0: వీఆర్ బికమింగ్ ఇండిటెడ్
1: ఈ రుణ ఫలితం చేత ఏ విధంగా మనకు జన్మ లభిస్తుందో చెప్పడానికి వీలు కాదు.
0: అన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఇండిటెడ్నెస్ వీ హావ్ టు టేక్ బర్త్ but we do not know what type of birth we are going to
1: avasaramainappudu tappa anya samayamulandu itarlu inti endukodunu bhujinchara.
0: Unless it becomes essential we should not even partake food in others houses.
1: Na mitruni inti endunnanu kada ani cheptani oka 10 dinamulo 15 dinamulo tishta veskoni undaradu.
0: Just because you are staying with your friend you have no right to stay there for 10 or 15
1: days. Nee mitrude nee talita vaari talidanulapaina aadharapadi untunnadu.
0: Your friend himself depends upon his parents.
1: Atanike swatantramu ledu.
0: He does not have his own freedom.
1: Atti paristhitulu yendu mitrudu mitrulandi vaari inti yendu boyi manu kurchoti boncheyatam manchidi kaadu.
0: Under such circumstances it would be inappropriate to sit in your friend's house అండ్ గో ఆన్ బికమింగ్ ఎ బర్డెన్.
1: మిత్రుడు సంపాదించినటువంటిది కాదు అది.
0: ఇట్ ఈస్ నాట్ ఎర్న్ బై యువర్ ఫ్రెండ్.
1: మిత్రుని యొక్క తల్లిదండ్రులు సంపాదించినటువంటిది.
0: ఇట్ ఈస్ వాట్ ఈస్ ఎర్న్డ్ బై ది పేరెంట్స్.
1: తల్లిదండ్రుల యొక్క సంపాదన పుత్రులకు మాత్రమే అధికారం ఉన్నది కానీ అన్యులకు లేదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది చిల్డ్రన్ హూ హావ్ ద రైట్ టు ఎంజాయ్ ది ఎర్నింగ్స్ ఆఫ్ ది పేరెంట్స్.
1: అలాంటి పరిస్థితుల లోపల మనము నిత్యానిత్య విషయ పరిశీలన చేయకుండా మనము అన్యుల ఇంటి ఎందు పోయి కూర్చుంటుంటాం.
0: అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ వుడ్ బి రాదర్ ఇన్అప్రోప్రియేట్ టు గో ఆన్ బికమింగ్ ఎ బర్డెన్ టు ఫ్రెండ్స్.
1: అభ్యాసం కాదు.
0: దిస్ ఈస్ ఇన్అప్రోప్రియేట్ ఫర్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: కనుక అపరిగ్రహం అనేటువంటిది అత్యవసరం.
0: దేర్ ఫోర్ దిస్ అపరిగ్రహ నాన్ యాక్సెప్టింగ్ థింగ్స్ ఫ్రమ్ అదర్
1: పత్రమో పుష్పమో ఫలమో తోయమో అన్నట్టుగా ఏ ఒక్క చిన్నదానినైనా కూడాను మనం ఇతరులకు అర్పించడానికి తగినటువంటి దీనిలో మనం సిద్ధంగా ఉండాలి. కానీ ఇతరుల నుంచి అందుకోవడానికి ఏమాత్రము మనం సిద్ధంగా ఉండరాదు.
0: వాట్ ఎవర్ లిటిల్ వీ కెన్ డూ ఫర్ అదర్స్ వీ కెన్ డూ, బట్ వీ షుడ్ నాట్ ట్రై టు యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్.
1: ఇది యమం యొక్క మానవతా విలువలు.
0: దిస్ ఈస్ వాట్ యమ కాన్స్టిట్యూట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్.
1: ఇంకా నియమం లోపల 5 నియమములు ఉంటున్నాయి.
0: నియమ కన్సిస్ట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్, 5 కాంపోనెంట్స్.
1: మొదటిది శౌచము.
0: ద ఫస్ట్ వన్ ఈస్ శౌచ.
1: రెండవది తపస్సు.
0: ద సెకండ్ వన్ ఈస్ తపస్సు.
1: మూడవది సంతోషము.
0: ద థర్డ్ వన్ ఈస్ సంతోషము.
1: నాలుగోది స్వాధ్యాయము.
0: ద ఫోర్త్ వన్ ఈస్ స్వాధ్యాయము.
1: ఐదవది ఈశ్వర ప్రణిధానము.
0: ది ఫిఫ్త్ వన్ ఈస్ ఈశ్వర
1: ప్రణిధానం.
0: ఈశ్వర ప్రణిధానము.
1: ఇక్కడ శౌచము.
0: ద ఫస్ట్ వన్ ఈస్ శౌచము.
1: ఈ శౌచం అనేటువంటిది రెండు విధములుగా ఉంటుండాలి.
0: దిస్ శౌచము హ్యాస్ టూ ఆస్పెక్ట్స్,
1: బహిర్శౌచము అంతఃశౌచము అని.
0: వన్ ఈస్ ద ఇన్నర్ క్లీన్లీనెస్ అండ్ ది అదర్ ఈస్ ఔటర్ క్లీన్లీనెస్.
1: బాహ్యంగా మనము పరిశుద్ధము కావాలంటే మృత్తిక చేతను జలము చేతను మన పరిశుద్ధములు అవుతున్నాము.
0: ఇఫ్ యూ వాంట్ టు క్లీన్స్ యువర్ సెల్ఫ్ ఎక్స్టర్నలీ యూ కెన్ డూ ఇట్ ఎయిదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్.
1: ఈ పరిశుద్ధం అనేటువంటిది కేవలం దేహ పరిశుద్ధము మాత్రమే కాదు.
0: దిస్ కైండ్ ఆఫ్ క్లీన్లీనెస్ ఈస్ నాట్ కన్ఫైన్డ్
1: ఓన్లీ నిత్య జీవితంలో అనుభవించి చేసేటువంటి ప్రతి పదార్థమును కూడా పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ ది మ్యాన్ పార్టేక్స్ ఇన్ హిస్ లైఫ్ మస్ట్ బి ప్యూర్.
1: తాను ధరించే వస్త్రములు కానీ,
0: ది క్లోత్స్ హీ వేర్స్,
1: పరుండేటువంటి పరుపులు కానీ,
0: ద బెడ్ ఆన్ విచ్ హీ లైస్ డౌన్,
1: ఉపయోగించే గ్రంథములు కానీ,
0: ద బుక్స్ దట్ హీ యూజెస్,
1: నివసించే గృహము కానీ,
0: ద హౌస్ వేర్ హీ లివ్స్,
1: సర్వం కూడా పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ మస్ట్ బి క్లీన్ అండ్ ప్యూర్.
1: శరీరములో సర్వ భాగములు కూడా పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: ఆల్ ది లింబ్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ మస్ట్ బి క్లీన్ అండ్ ప్యూర్.
1: అందుకోసమే నిత్యము తెల్లవారి లేచిన తక్షణమే పండు త్రోముకోవటం, అన్ని విధాల నోరు కడుక్కోవటము, ముఖం కడుక్కోవటము, ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన కర్మలంతా కూడా ఆరోగ్య నిమిత్తమై ఏర్పడినటువంటివి మాత్రమే కాకుండా ఆనంద నిమిత్తం కూడా ఏర్పడినవని మనం గుర్తించాలి.
0: వీ షుడ్ రికగ్నైజ్ దాట్ బ్రషింగ్ ద టీత్ అండ్ హ్యావింగ్ అ బాత్ అండ్ వాష్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ నాట్ మెర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ హెల్త్ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ హ్యావింగ్ జాయ్ అండ్ బ్లిస్ ఇన్ లైఫ్.
1: కనుక మన పరిసర ప్రాంతములు కూడా పరిశుద్ధంగా ఉంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ కీప్ అవర్ సరౌండింగ్స్ ఆల్సో క్లీన్.
1: ఇంకా అంతర్శుద్ధి.
0: ది అదర్ వన్ ఈస్ ఇన్నర్ క్లీన్లీనెస్.
1: రాగద్వేషముల చేత మనసు మరింత మాలిన్యమవుతున్నది.
0: మైండ్ బికమ్స్ డర్టీ అన్ అకౌంట్ ఆఫ్ అటాచ్మెంట్.
1: దుష్టభావంలో ప్రవేశించడం చేత మనసు మరింత మాలిన్యమవుతుంది.
0: మైండ్ బికమ్స్ డర్టీ వెన్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: కల్మషమైనటువంటి మనసు నందు ఏమాత్రం కూడా పరిశుద్ధమైన భావం మనం ఆవిర్భవించవు.
0: ఇన్ సచ్ ఎ డర్టీ మైండ్ దేర్ ఇస్ నో రూమ్ ఫార్ గుడ్ థాట్స్ టు ఎమర్జ్.
1: కనుక మన మనసును పరిశుద్ధం గావించుకునే నిమిత్తమై ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది పవిత్ర భావములను మనం పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు ప్యూరిఫై సచ్ ఎ డర్టీ మైండ్ యూ షుడ్ డెవలప్ లవ్, కైండ్నెస్, పేషెన్స్, కంపాషన్, సింపతి అండ్ సచ్ అదర్ క్వాలిటీస్.
1: ఇంకా రెండవది తపస్సు.
0: ద సెకండ్ వన్ ఈస్ తపస్.
1: తపస్సు అనగా కేవలము తల క్రింద పెట్టి కారు పైన పెట్టి ఏదో ఒక విధమైనటువంటి ఆసనం వేయటం కాత్ర కాదు.
0: తపస్ ఆర్ పెనన్స్ డస్ నాట్ మీన్ డూయింగ్ సమ్ యోగాసనాస్ లైక్ శీర్షాసనం.
1: శుద్ధిగా
0: విత్ ప్యూరిటీ ఆఫ్ ఆల్
1: నీవు ఆశించిన యొక్క లక్ష్యాన్ని పొందే నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు రీచ్ వాట్ యు హావ్ ఆస్పైర్డ్ టు రీచ్
1: నిరంతరము దానిని చింతన గావించటం.
0: Contemplating upon that continuously,
1: అట్టి తాపమే తపస్సుగా మారుతుంది.
0: That kind of thirst for things will become tapas.
1: నేను ఫలాని లక్ష్యాన్ని సాధించాలి.
0: ఐ వాంట్ అచీవ్ దిస్ గోల్
1: అని నిరంతరం కూడా సర్వకాల సర్వావస్థలు ఎందుకు దానిని స్మరిస్తూనే ఉంటుండాలి.
0: Constantly and continuously and in all places under all circumstances you should think of your own goal.
1: కనుకనే సతతం యోగినః అన్నారు.
0: That is why it is said one should be yogi always.
1: నిర్గుణ నిరాకార స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందే నిమిత్తమై మనం పరితపించాలి.
0: We should always thirst to attain the state of qualityless atma which is pure and divine.
1: అట్టి పరితాపమే తపస్సుగా మారుతుంది.
0: That kind of thirsting for ఆత్మ వుడ్ బికమ్
1: తపస్సునందు మాటలో చెప్పిన దానిని క్రియలో ఆచరించడము మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఎంజాయ్ యూనిటీ ఇన్ వాట్ వీ థింక్ అండ్ వాట్ వీ టాక్ అండ్ వాట్ వీ డూ.
1: ఇది ఏ త్రిగణ శుద్ధి అయినటువంటి యొక్క భగవత్ చింతనని.
0: దాట్ ఈస్ ది కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: ఇట్టి తపస్సు చేత
0: బై దిస్ కైండ్ ఆఫ్ పెనన్స్
1: నిర్గుణ నిరాకారమైన పరతత్వాన్ని కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంటాయి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ దట్ పరతత్వ ట్రాన్సెండెంటల్ ఎంటిటీ విచ్ ఈస్ క్వాలిటీలెస్ అండ్ విచ్
1: గ్రామములు వదలి అడవులకు చేరి ఏదో ఒక ఆకులలములు వేసి జీవితాన్ని వ్యర్థం గావించడం తపస్సు కాదు.
0: తపస్ ఆర్ పెనల్స్ డస్ నాట్ మీన్ లీవింగ్ హోమ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్ అండ్ డూయింగ్ సమ్ స్పెషల్ థింగ్స్ దేర్.
1: మనలో ఉండేటువంటి దుర్భావములను దూరం చేయటమే తపస్సు.
0: ఇట్ ఈస్ ఫ్రీయింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ఆల్ ఈవిల్ థాట్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అస్.
1: ఆస్తి ఆలివీడి అడవికే గుట కాదు.
0: ఇట్ ఈస్ నాట్ గివింగ్ అప్ వైఫ్ అండ్ హోమ్.
1: భావమందు భావములు వీడుటే యోగమగును అది త్యాగమగును.
0: గివింగ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ దాట్ వుడ్ కాన్స్టిట్యూట్ యోగా అండ్ దట్ వుడ్ కాన్స్టిట్యూట్
1: భావముల చేత హృదయ శుద్ధి గావించుకోవటమే తపస్సు.
0: Purifying one's own mind with this kind of thoughts would amount to penance.
1: Inka santosham.
0: Next is santosha.
1: Ee santosham anetundi eppudu manaku labhistundi.
0: When do you enjoy this kind of delight?
1: Trupti kaliginappude manavuniki santosham labhistundi.
0: Only contentment can confer delight.
1: Durasala perugukoladi manaku asantruptiya abhiruddhi avutundi.
0: Excessive desires make man restless.
1: Vicharam kaligistundi.
0: He will always be worried.
1: Kanukane unnadanite manam trupti padali.
0: We should always be contented with what we have.
1: Kaligina dalche aanandanni anubhavinchali.
0: We should enjoy with whatever we are having.
1: Mitimirina korikalu manam koraradu.
0: We should never have excessive desires.
1: Kanukane manam truptikaranga undinappude aanandam manaku labhyam avutundi.
0: We will be having delight only when we are contented.
1: He who has much satisfaction, he is the richest man, he is a satisfied man. కనుకనే మనము తృప్తిగా ఉంటుండాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ బి కంటెంటెడ్ సాటిస్ఫైడ్.
1: ఆ తృప్తి చేతనే మనకు ఆనందం లభిస్తుంది.
0: వీ కెన్ గెట్ జాయ్ ఓన్లీ విత్ దట్ సాటిస్ఫాక్షన్.
1: నాలుగోది స్వాధ్యాయము.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ స్వాధ్యాయ.
1: స్వాధ్యాయం అనగా కేవలము వేదమును అధ్యయించడమే కాదు.
0: స్వాధ్యాయ డస్ నాట్ మీన్ రీడింగ్ స్క్రిప్చర్స్ లైక్ వేద.
1: భగవద్గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రము ఇత్యాది ప్రస్థాన ప్రేమలు కూడా మనం ఉచ్చరిస్తూ ఉండాలి.
0: వీ షుడ్ ఆల్సో రీడ్ సేక్రెడ్ టెక్స్ట్ లైక్ భగవద్గీత, బ్రహ్మసూత్ర అండ్ ఉపనిషత్.
1: పవిత్రమైన మత గ్రంథములు కూడా మనం కొంతవరకు పరిచయం చేసుకోవాలి.
0: వీ షుడ్ అక్వైంట్ అవర్ సెల్స్ విత్ ది రిలీజియస్ టెక్స్ట్.
1: స్వాధ్యాయం అనగా ఏదో ఒక పవిత్రమైనటువంటి గ్రంథమును మనం చదువుతూ ఉండాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ రీడింగ్ ఆఫ్ సమ్ సేక్రెడ్.
1: తద్వారా మనలో మనసులో చేరినటువంటి మాలిన్యాన్ని కొంత తీర్చుకోవడానికి వీలవుతుంది.
0: బై దిస్ మెథడ్ వీ కెన్ ఫ్రీ ది మైండ్ ఫ్రమ్ ఆల్ ద డార్క్ ఇట్ వుడ్ అక్యుములేట్.
1: ఐదవది ఈశ్వర ప్రణిధానం.
0: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఈశ్వర ప్రణిధానం.
1: మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీతికరమైనటువంటి కర్మలు మనం ఆచరించాలి.
0: వాట్ ఎవర్ వీ డూ ఇట్ మస్ట్ బి యాక్సెప్టబుల్ టు గాడ్.
1: నేను చేసేటువంటి పని భగవత్ ప్రీతికరమైనదా కాదా?
0: వాట్ ఐఎమ్ డూయింగ్ whether it is acceptable to God or not.
1: ee karmala chethe bhagavantudu trupti nunduna leda?
0: Would God be happy with me by these acts?
1: adi prati karmalu endukudunu vicharana salipi bhagavat pritikaramainatundi karmalne aacharinchali.
0: One should undertake this kind of enquiry and do only such
1: bhagavantudu ga nee conscience.
0: When we say God, it is your own conscience.
1: nee conscience nee aatma trupti lenatundi karyamulu meeru ee maatramu cheyaradu.
0: Things which do not give satisfaction to your own conscience should not be undertaken at all.
1: నీ యొక్క హృదయమే నిన్ను అన్ని విధాలుగా శిక్షిస్తున్నాను ఉంటుంటుంది.
0: యువర్ ఓన్ కాన్షియన్స్ విల్ పనిష్ యూ ఇఫ్ యూ గో
1: ది అదర్ వే. తృప్తికరమైనటువంటి యొక్క పరియే కాకుండా నీ మనసే నిన్ను నిందిస్తుంది.
0: ఇఫ్ వాట్ యు డూ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు యువర్ ఓన్ కాన్షియన్స్, యువర్ కాన్షియన్స్ విల్ ట్రబుల్ యూ.
1: కనుక నీ ఆత్మతృప్తిగా నీవు చేసేటువంటి పనులు ఎందు సరైన యొక్క భావాన్ని పెంచుకోవాలి.
0: You should develop good feelings, undertake such acts which give satisfaction to conscience.
1: Sarvakarma bhagavat prityarthamo annaru.
0: This is what is meant in the Vedantic parlance, that undertaking
1: prityakaramaitanti karmalu aacharinchinappude neeku kudanu adi subhamunu andistundi.
0: Only when you undertake things which are pleasing to the Lord, you will also enjoy welfare.
1: Itti yama niyamamulu rendittini paatinchinappude,
0: only when you observe these two యమ అండ్ నియమ దివ్య దట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్,
1: అప్పుడే చతుర్విధ పురుషార్థములన్నీ కూడా సార్థకం గావించుకున్న వారం అవుతాం.
0: దెన్ ఓన్లీ యూ వుడ్ హావ్ అటైన్డ్ ద ఫోర్ గోల్స్ మెంట్ ఫర్ ప్రిస్క్రైబ్ ఫర్ మ్యాన్.
1: సమధమాది సత్కర్మలు కూడా ఆచరించిన వారం అవుతాం.
0: దెన్ ఓన్లీ యూ వుడ్ హావ్ సాటిస్ఫైడ్ డూయింగ్ థింగ్స్ అకార్డింగ్ టు శమ అండ్ దమ.
1: ఈనాటి విద్యార్థులు ఎందు ఈ యమ నియమములు అనేటువంటి యొక్క మానవతా విలువలు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: In students of today, we do not get this yama niyama at all.
1: Kanukane ee naati vidyarthulu yokka hrudayamanta kudanu malinyamto nindi untundali.
0: That is why the heart of today's students are really dirty.
1: Vidyarthulu pavitra hrudayulu kavali.
0: Students should develop pure hearts.
1: Bhavishyattu yokka pauruluga tirchidukovali.
0: They should shape themselves into responsible
1: citizens. Desham yokka manchi chedalante kudanu vidyarthula paine aadharapadi untundali.
0: The good or bad for the nation will depend
1: on sarvarangamulu endukunu vidyarthule raninchali.
0: Students should enter into all fields of human
1: bhautika dharmika aadhyatmika laukika vaigyanamulandu kudanu vidyarthule yokka prabhavanni pavitramaina reetilo teerchidukovali.
0: Students should leave their impact in every walk of life, whether it is political, economic, social, moral, spiritual, scientific, and every field.
1: Samadhamadi sakarmalu kudanu manam acharinchadaniki prayatninchali.
0: We should also observe samadhama and the other six types of
1: samahu anaga.
0: Sama refers to
1: manobuddhulanu,
0: mind and intelligence,
1: nigrahinchi
0: controlling mind and
1: vyavaharalanu konni vidhamaina adupulo unchukodaniki prayatninchali.
0: Exercising certain amount of control on their actions.
1: ఇవి అంతరింద్రియముల యొక్క ప్రభావము.
0: This is the control of the inner organs.
1: అంతరింద్రియముల యొక్క ప్రభావము మనం అరికట్టినప్పుడే బహిరింద్రియంలో సహజంగా మనం అదుపులో ఉంటుంటాయి.
0: Only when you can control the inner organs, the external five organs could be easily controlled.
1: దమం అనేటువంటిదే ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు.
0: దమ refers to those limbs which are
1: బహిరింద్రియములు.
0: These are the external.
1: కనుక మనం చూచేటువంటి మంచిదిగా చూడాలి, చెడ్డది చూడకూడదు.
0: We should always look things which are good.
1: వినేటువంటివి కూడా మంచివి వినాలి కానీ చెడ్డవి వినకూడదు.
0: We should always hear good things and avoid bad things.
1: పలికేటువంటి పలుకులన్నీ కూడా మంచి పలుకులే పలకాలి కానీ దానికి బాధించేటువంటి పలుకులు పలకరాదు.
0: Always speak and use words which do not
1: have తలచే తలుపులు కూడా మంచివిగానే ఉంటుండాలి కానీ చెడ్డ తలుపులు మనలో ఆవిర్భవించరాదు.
0: ఆల్ యువర్ థాట్స్ మస్ట్ బి నోబుల్ అండ్ గుడ్, దే షుడ్ నెవర్ బి
1: హర్ట్ఫుల్. మంచి పనులుగానే ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ యాక్టివిటీ అండర్టేక్ మస్ట్ బి గుడ్,
1: మనకి ఆదర్శవంతమైన పనులుగా ఉంటుండాలి.
0: ఆల్ సచ్ యాక్షన్ షుడ్ బి ఐడియల్ అండ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అదర్స్.
1: ఇది ఏ దమం యొక్క ప్రభావం.
0: దిస్ ఈస్ ద స్కోప్ అండ్ మీనింగ్ ఆఫ్
1: దమం. నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్, హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్, టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్, థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్, డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఇస్ ది వే టు గాడ్. ఈ యొక్క దమం అనేటువంటి దాంట్లో ఇంత ఇంద్రియముల యొక్క పవిత్రతను ఇంత ఘాటుగా ఉంచడం చేతనే మానవత్వం దివ్యత్వంగా మారడానికి అవకాశంగా ఏర్పడుతుంది.
0: యాజ్ సచ్ ట్రెమండస్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఇస్ దేర్ ఇన్ దమ. This alone can transform man into God if he observes scrupulously and carefully.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క గుణములను ఈనాడు విద్యార్థి లోపల పెంచుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ దిస్ సీక్రెట్ క్వాలిటీస్ ఇన్ దెమ్.
1: అప్పుడే మానవత్వం అనేటువంటిది తనలో ఆవిర్భవిస్తుంది.
0: దెన్ ఓన్లీ ద రియల్ హ్యుమానిటీ ఎమర్జెస్ ఫ్రమ్ హిమ్.
1: మానవ సమాజంలో
0: ఇన్ సొసైటీ
1: ప్రేమ బీజములు నాటి
0: యు షుడ్ సో ది సీడ్స్ ఆఫ్ లవ్,
1: సహన ప్రసూనములు వికసింపజేసి
0: మేక్ ది
1: శాంతి ఫలమును సమాజమునకు అందించటమే విద్యార్థుల యొక్క ప్రభావము.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈస్ టు గివ్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్.
1: విద్యార్థులు ఉన్న చోట ప్రశాంతమైన వాతావరణం అభివృద్ధి గావించాలి.
0: స్టూడెంట్ షుడ్ సీ దట్ వేర్ ఎవర్ దే ఆర్ దేర్
1: కానీ దానికి విరుద్ధంగా ఉంటుండాలి.
0: బట్ టుడే వాట్ ఈస్ ఒబ్టైన్డ్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ దిస్.
1: ఎక్కడ అశాంతియో అక్కడ విద్యార్థులు ఉన్నారనేటువంటి అర్థం అవుతుంది.
0: వేర్ ఎవర్ యూ ఫైండ్ ల్యాక్ ఆఫ్ పీస్,
1: ఎక్కడ అలజడలో అక్కడ విద్యార్థులు ఉంటున్నారనేటువంటిది బోధించబడుతుంది.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ స్ట్రైఫ్ అండ్ వైలెన్స్,
1: విద్యార్థులు చేరిన చోట విద్యార్థులు ఉన్న చోట ప్రశాంతమైన వాతావరణాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ సీ దట్ పీస్ ప్రివైల్స్ వేర్ ఎవర్ దే ఆర్.
1: ఇలాంటి బుద్ధులను ఇలాంటి భావములను ఇలాంటి సిద్ధులను అందించడమే విఘ్నేశుని యొక్క ప్రభావము.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ విఘ్నేశ్వర ఇస్ టు కన్ఫర్ దీస్ గ్రేట్ క్వాలిటీస్ ఆన్
1: విఘ్నేశ్వరుడు. చదువుల దేవుడు అని పేరు.
0: విఘ్నేశ్వర హ్యాస్ వన్ నేమ్ అండ్ దట్ ఈస్ హీ గివ్స్ ఎడ్యుకేషన్.
1: కనుక ఇతను బుద్ధి సిద్ధులను కూడా అందించేటువంటి వాడు.
0: హీఈస్ ద వన్ హూ కెన్ కన్ఫర్ బుద్ధి అండ్ సిద్ధి.
1: బుద్ధి అనగా పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి భావము.
0: బుద్ధి రెఫర్స్ టు సేక్రెట్ ప్యూర్ ఫీలింగ్.
1: దీనికి నిత్యానిత్య విషయ పరిశీలన తత్వము.
0: ఇట్ ఆల్సో మీన్స్ గ్రేట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ జగత్తులో ఏది సత్యము ఏది అసత్యము.
0: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ అంట్రూత్.
1: ఏ వ్యక్తి కాని ఏ వస్తువు కాని ఏ విషయం కాని క్షణక్షణములకు మార్పు చెందినదే.
0: వెదర్ ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఇట్
1: అండర్ వస్తువు కాని శాశ్వతమైన వ్యక్తి కానీ శాశ్వతమైన విషయం కానీ జగత్తులో మనకు కానరాదు.
0: దెర్ ఇస్ నో పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇన్ ద వరల్డ్.
1: కనుకనే నిత్య సత్యమైనటువంటిది ఒక ఆత్మతత్వం తప్ప అన్యమైనటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఈస్ ట్రూ అండ్ విచ్ ఇస్
1: అక్కడే నిత్యానిత్య వస్తు పరిశీలన అనేటువంటిది మనం చెయ్యాలి.
0: దట్ ఈస్ వే యు విల్ హావ్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ అన్ట్రూత్.
1: ఇహ పరములు ఎందు సుఖమును కూడా పొందడానికి మనం ఏమాత్రం కూడా అభిలషించరాదు.
0: వీ షుడ్ నాట్ ఆస్పైర్ టు హ్యావ్ ఎయిదర్ ఎ కంఫర్టబుల్ లైఫ్ హియర్ ఆర్ హియర్ ఆఫ్టర్.
1: ఇహ సుఖం అనేటువంటిది కేవలము క్షణభంగురం.
0: ది జాయ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ రాదర్ ట్రాన్సియంట్.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కదిలిపోయే మేఘముల వంటివి.
0: దీస్ మే బి కంపేర్డ్ టు పాసింగ్ క్లౌడ్స్.
1: కనుకనే శంకరు కూడా మాకురు ధనజన యవ్వని గర్వం హరతి నిమిష కాల సర్వం. ఇవంతా కూడా క్షణం లోపల కదిలిపోయేటువంటివన్నీ.
0: దట్ ఈస్ వై శంకర్ ఆల్సో డిక్లేర్డ్ ఫర్ హౌ లాంగ్ విల్ ద యూత్ మనీ అండ్ సచ్ అదర్ థింగ్స్ లాస్ట్ ఇన్ అ మోమెంట్ దే ఫ్లీ అవే.
1: మన యవ్వనమా అని అనుకుంటూ ఉండినట్టే వార్ధక్యం ప్రారంభిస్తుండాలి.
0: ఈవెన్ వెన్ యూ ఆర్ కాంటెంప్లేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ యువర్ ఓన్
1: బాల్యము అని అనుకుంటుంటే యవ్వనం ప్రవేశిస్తుండాలి.
0: సిమిలర్లీ వెన్ యూఆర్ థింకింగ్ ఆఫ్ చైల్డ్హుడ్ ది యూత్ ఎంటర్.
1: ఇవన్నీ కూడా అనుకున్నంత కాలం కూడా మనం అనుభవించడానికి ప్రయత్నించడం లేదు.
0: యూఆర్ నాట్ లైక్లీ టు ఎంజాయ్ దీస్ థింగ్స్ యాజ్ లాంగ్ యాజ్ యూ ది మోమెంట్.
1: ఈ విధంగా క్షణక్షణమునకు మారుతుండేటువంటి యొక్క ఈ హేమనందు నిత్య సత్యములైనటువంటి యొక్క జీవితాన్ని గడపడం ఇది కేవలం అసాధ్యం.
0: ఇన్ అ వరల్డ్ విచ్ ఇస్ చేంజింగ్ సో ఫాస్ట్ హౌ కెన్ యూ హ్యావ్ పర్మనెంట్ ఆర్ ట్రూ లైఫ్ అండ్ పర్మనెంట్ అండ్ ట్రూ హ్యాపీనెస్.
1: పోనీ పరమనందమైన ఆనందాన్ని అనుభవిస్తామనుకుంటే
0: if you are thinking of enjoying in the next world
1: chine punye matya lokam visanti adi kudunu shashvatam kaadu.
0: Even that world is not permanent. The moment your merits are exhausted
1: election thrown out atvanti vyakti ye 5 samvatsaram maatramlo assembly pothuntadu.
0: The person who is elected in the elections he is likely to be a member
1: ఒక్కొక్క సంవత్సరం తరిగే కొలది అతను కూడాను అసెంబ్లీ నుంచి వేరవుతాడు.
0: With the passage of every year he loses the particular period.
1: అదే విధంగా మనం సంపాదించినటువంటి పుణ్యధనం అనేటువంటిది ప్రోగు చేసుకున్నంత కాలం మాత్రమే ఈ స్వర్గ ప్రాప్తి మనకు లభ్యమవుతుంది.
0: సిమిలర్లీ యువర్ హెవెన్ విల్ లాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ మెరిట్స్ ఆర్ దేర్.
1: తిరిగి ఆ పుణ్యం క్షీణించిన తక్షణమే తిరిగి మధ్యలో రావాల్సి వస్తుంది.
0: ది మొమెంట్ యువర్ మెరిట్స్ ఆర్ ఎగ్జాస్టెడ్ యు విల్ హావ్ టు కమ్ డౌన్ అగైన్ టు ది ఆర్త్.
1: కనుకనే క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ యు కమ్ డౌన్ టు ఆర్త్
1: పరసుఖం కానీ రెండు కూడా మనము పర్మనెంట్ కాదు శాశ్వతములు కాదు.
0: వెదర్ ఇట్ ఈస్ ది జాయ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ జాయ్ ఇన్ ద హెవెన్ దే ఆర్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: ఈ రెండింటికి అతీతమైన ఆత్మతత్వమే మన యొక్క అధికార స్థానం.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ట్రాన్సెండ్స్ బోత్ దీస్ థింగ్స్ ఈస్ గోయింగ్ టు బి
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం. అది ఏ నిత్యమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది ఏ ఆనందం అందించేటువంటిది.
0: దిస్ ఈస్ పర్మనెంట్, దిస్ ఈస్ ట్రూత్ అండ్ దిస్ గివ్స్ యూ జాయ్.
1: ఇట్టి ఆనందాన్ని లక్ష్యం ఉంచుకొని
0: కీపింగ్ సచ్ బ్లిస్ ఇన్
1: ఈ భౌతిక లౌకికమైనటువంటి ఒక జీవితాన్ని మనం సాధ్యమైనంత వరకును ధర్మ విరుద్ధం కానటువంటి మార్గంలో అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ఎంజాయ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ నాట్ కాంట్రరీ టు రైచియస్నెస్.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: మన జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిదిగా భావిస్తున్నాం.
0: వీ షుడ్ కన్సిడర్ దట్ అవర్ లైఫ్ యాజ్
1: ఎప్పుడు అది విలువ అవుతుంది.
0: When would it really be
1: having
0: value? As long as you have human values, this life
1: is valuable.
0: Once you lose human values, you would have lost humanity. Life will not have any meaning or any value.
1: కనుక మానవతా విలువలైనటువంటి యొక్క సత్య ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: We should develop human values such as truth and love.
1: అది ఏ భారతీయ సంస్కృతి యందు సత్యం వద ధర్మం చెర, ఈ రెండే మనకు సూత్రములు, ఇవే మనకు నేత్రములు, ఇవే రెండు మనకు శాస్త్రములు.
0: స్పీకింగ్ ట్రూత్, ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ రైచియస్నెస్, దీస్ ఆర్ ద టూ ఐస్ ఫర్ భారతీయ కల్చర్ అండ్ దీస్ ఆర్ ద టూ గ్రేట్ ప్రిన్సిపల్స్.
1: వ్యక్తి సమష్టి అనేటువంటి రెండు తత్వములు ఉంటున్నవి.
0: దేర్ ఇస్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్, దీస్ ఆర్ ద టూ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ దేర్.
1: వ్యక్తి అనగా కేవలము ఒక్క శరీరంతో కూడినటువంటి తత్వం.
0: వెన్ వి సే ఇండివిజువల్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ వన్ సింగిల్ హ్యూమన్ బాడీ.
1: ఇది ఏ జీవతత్వం అని కూడా చెప్పవచ్చును.
0: దిస్ మే బి ఆల్సో కాల్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ జీవ, జీవతత్వం.
1: అనేక శరీరములతో కూడినటువంటి ఏకత్వాన్ని మాత్రమే సమష్టి అని చెప్పవచ్చు.
0: సమష్టి ఆర్ కలెక్టివిటీ రిప్రజెంట్స్ ది ఆల్ ది పీపుల్ పుట్ టుగెదర్.
1: ఒక చెట్టు చెట్టు అవుతుంది, అది వనం కాదు.
0: A single tree cannot be called a forest.
1: ఇలాంటి అనేక వృక్షములు చేరినప్పుడే ఇది వనం అవుతుంది.
0: Only when many trees are put together,
1: వృక్షముకు వనమునకు ఎంత వ్యత్యాసం ఉన్నదో వ్యష్టి సమష్టి కూడా అంత వ్యత్యాసం ఉంటుందండి.
0: వాట్ ఎవర్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ఇండివిజువల్ ట్రీ అండ్ ఫారెస్ట్, ద సేమ్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్.
1: ఒక ఇల్లు ఇల్లుగా సైటాడి.
0: One house may be called only a single house.
1: అనేక వంద ఇల్లు ఇల్లు చేరినప్పుడు అది ఒక గ్రామంగా తయారవుతుంది.
0: బట్ వెన్ you have about 100 houses together, you can describe it as a village.
1: Inti gramamulaku enta vyathyasamo vyakti samasti kudunu anta vyathyasamo.
0: Similar is the difference between the individual and the society.
1: Okka vyakti anetundi kevalam jeevatattvam.
0: Individual may be described as a jeeva.
1: Samasta upadhilo undinatundi okka divyatvanni manam aacharinchinappude adi samasti tattvam.
0: Only when we observe, recognizing the existence of the same being in all the
1: jeevatattvam ani.
0: Individual is an individual soul and society may be described as principle of Ishvara.
1: Kanuka ilanti vyakti samasti yokka tattvanni kodanu manamu gurtinchukunnappude mana manavattvanni kodanu sariyaina margamlo anubhavinchadaniki veel avutundi.
0: Only when we understand the type of relationship that exists between individual and society, we will be able to really make our lives meaningful.
1: Artham kaani chadulanta chadutunnam.
0: We are studying so many things, but we can't understand.
1: కానీ చదువుల మనకి ఏమైనా శాంతి సుఖములు అనిపిస్తున్నామా?
0: But do these kind of studies confer on you joy?
1: అది భౌతికమైన సుఖములు.
0: You may get a little happiness,
1: కానీ అది శాశ్వత సుఖములు కావు.
0: But such joy and happiness is not permanent.
1: పోని శాంతి నందించుతున్నదా? శాంతి అనేది లేదు.
0: What to speak of peace? There is no peace.
1: శాంతి మీ యందే ఉన్నది, కానీ బయట వస్తువులు యందు ఏమాత్రం కూడాను శాంతి ఆనందములు మనకు కనిపించవు.
0: Peace is found within you. You cannot get peace outside of you.
1: కనుక ఆనందమును అనుభవించాలనుకున్నప్పుడు మన యొక్క ఆత్మభావాన్ని మనం అనుసరించాలి.
0: If you want to really enjoy the bliss, you should enjoy the principle of
1: ఆత్మ. మానవుడు ఆనందం ఆనందం ఆనందం ఆనందముకు నిమిత్తమై అరుణులు చేస్తున్నాడు.
0: Every man is aspiring to enjoy bliss.
1: కానీ ఈ ఆనందం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని వాడు విచారించడం లేదు.
0: బట్ హీ ఈస్ నాట్ ఎన్క్వైరింగ్ ఇన్ టు వేర్ హీ కెన్ ఫైండ్ దట్ బ్లిస్.
1: వస్తువులు ఎందున్నదా?
0: డూ యూ హ్యావ్ దిస్ బ్లిస్?
1: వ్యక్తులు ఎందున్నదా?
0: ఇన్ ఇండివిజువల్?
1: లేక విషయంలో ఎందున్నదా?
0: ఇన్ థింగ్స్?
1: ఏమాత్రమూ లేదు.
0: సర్టన్లీ నాట్.
1: కేవలం తన ఎందే ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ఫౌండ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: తన ఎందే ఉండినటువంటి ఒక ఆత్మతత్వాన్ని బయట ప్రపంచంలో వెతికినప్పుడు మనకి ఎట్లా లభ్యమవుతుంది?
0: The principle of Atma which is within him If one searches for it in the outside world, how can he get it? One has to look into oneself and inquire and search for it.
1: అది నిజమైనటువంటి యొక్క విచారణ.
0: దాట్ ఈస్ ట్రూ ఎన్క్వైరీ.
1: ఈ ఆనందమునకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ బ్లిస్?
1: జగత్తు.
0: ఇట్ ఈస్ ది వరల్డ్.
1: జగత్తుకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫార్
1: ఒక విధమైన శక్తి?
0: దాట్ ఈస్
1: థాట్. ఈ శక్తికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది బేసిస్?
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వము.
0: ద బేసిక్ ప్రిన్సిపల్.
1: ఇదే తత్వం.
0: దాట్ ఈస్ దిస్ తత్వం.
1: తత్ అనగా అది.
0: తత్ మీన్స్ దట్.
1: త్వం అనగా ఇది.
0: త్వం మీన్స్ దిస్.
1: ఇది అనేటువంటిది దగ్గర ఉన్నటువంటిది.
0: దిస్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ నియర్ టు యూ.
1: అది అంటే దూరం ఉన్నటువంటిది.
0: వెన్ యూ సే దట్ ఇట్ మీన్స్ దట్ ఇట్ ఇస్ అట్ ఎ డిస్టెన్స్.
1: దూరం అనగా ఇంద్రియములకు అతీతమైనటువంటిది దూరం.
0: దట్ విచ్ ట్రాన్సెండ్ సెన్స్ ఆర్గన్స్ ఈస్ దట్.
1: దిస్ అనగా ఇంద్రియములకు లోబడినటువంటిది దిస్. దగ్గరది.
0: దట్ విచ్ ఈస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ దట్ యూ కెన్.
1: ఇంద్రియములకు లోబడినటువంటిది ఈ ప్రపంచము.
0: దిస్ వరల్డ్ కమ్స్ విత్ ఇన్ ది పర్మియన్.
1: అతీతమైనటువంటిది ఆత్మతత్వము.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ట్రాన్సెండ్స్ దిస్ వరల్డ్ అండ్ సెన్స్ ఆర్గన్స్.
1: ఆత్మతత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు,
0: ఇఫ్ యు వాంట్ టు అటైన్ సచ్ ట్రాన్సెండెంట్ ఆత్మ,
1: అతీతమైన స్థాయికి తిరగాలి.
0: యు హావ్ టు ట్రాన్సెండ్ దిస్ లిమిటేషన్ ఆఫ్ సెన్సెస్.
1: జ్ఞానము అన్నారు.
0: దాట్ ఈస్
1: కేవలము కాన్సన్ట్రేషన్ కాదు.
0: When you say dhyanam, it does not refer to
1: ee concentration anetundi senses tho koodinatundi.
0: Concentration is associated with senses.
1: Manam chustunnam.
0: We are seeing.
1: Chuchedi kannulu.
0: What is seeing is eye.
1: Vine vintunnam. Vinedi chevulu.
0: It is the ear which hears.
1: Oka pustakam chadutunnam.
0: We are reading a book.
1: Ee pustakanni chethilo pattukunnam.
0: We are holding the book in a hand.
1: Kannulato aksharalu chustunnam.
0: We are seeing the letters with the eye help of
1: mind. మనతో విచారణ చేస్తున్నాము.
0: We are inquiring with the help of mind.
1: బుద్ధితో విమర్శ గావిస్తున్నాము.
0: We are discriminating with the help of mind.
1: అప్పుడే మనం పుస్తకాన్ని చదవడానికి వీలవుతుండాలి.
0: Then only we are able to read a book.
1: కాబట్టి ఈ కన్నులు, ఈ మనసు, ఈ బుద్ధి, ఈ చేతులు, ఇవన్నీ సెన్సెస్. ఈ సెన్సెస్ తో కూడినటువంటిది కాబట్టి ఇది బిలో సెన్సెస్ కాబట్టి కాన్సన్ట్రేషన్. ఈ ఇంద్రియములకు కొంతవరకు అతీతమైన స్థాయిలో పోయినప్పుడే అది మెడిటేషన్ అవుతుంది.
0: Only when you transcend this kind of senses, then only you can enter into area of meditation.
1: Idea meditation sthayi nunchi ee concentration sthayi nunchi manam madhyalo border lo daatali.
0: Between this meditation and concentration there is a border. You have to cross that border.
1: Idi concentration, adi meditation, madhyalo oka pedda border undi, adi contemplation.
0: The border that separates meditation and concentration is contemplation.
1: ను క్రాస్ చేసిన తర్వాతనే మనకి మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ క్రాస్ దిస్ బార్డర్ ఆఫ్ కాంటెంప్లేషన్.
1: చాలా మంది మెడిటేషన్ మెడిటేషన్ అని టైం అంతా వేస్ట్ చేస్తున్నారు.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ మెడిటేషన్ టుడే పీపుల్ ఆర్ వేస్టింగ్ దర్ టైం.
1: ఒక్క క్షణమైనా ఈ మనసును నిలుపగలుగుతున్నారా? లేదు.
0: హ్యావ్ దే బీన్ ఏబుల్ టు ఫిక్స్ దర్ మైండ్ ఈవెన్ ఫర్ ఎ మినిట్?
1: కూర్చున్నారు అర్ధ గంట, ఒక గంట.
0: దే ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ పోస్చర్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్.
1: ఈ విధంగా కాలం వ్యక్తం చేసే బదులు సమాజ సేవ చేయి, ఎంతో హాయిగా ఉంటాయి.
0: ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ లైక్ దిస్ విచ్ అమోస్ట్ వేస్ట్.
1: ఎంతసేపు నువ్వు కూర్చున్నావు, ఒక క్షణమైన మనసు నిలపగలిగావా?
0: యూ హ్యావ్ సాట్ దేర్ ఫర్ వన్ అవర్. హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు ఫిక్స్ యువర్ మైండ్?
1: వలే పరిగెత్తుతుండాలి ఈ మనసు.
0: మైండ్ ఈస్ రన్నింగ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: పరిగెత్తే మనసును లాగటం, మరి పరిగెత్తటం, ఈ విధంగా ఈ అనవసరమైన క్రియ లోపల కాలం ఎందుకు వ్యర్థం చేస్తున్నావు?
0: వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైమ్ in pulling back this running monkey and holding it, and again it goes, it runs away.
1: Duty is God. Nen chese panu anni kuda nu bhagavantuni yokka sevale ane bhavantu nu seva chey.
0: Consider duty as God and undertake every activity for the sake of
1: work. Will be transformed into worship.
0: Then work will be transformed into worship.
1: Nu chese pani anta kuda nu bhagavantuni pani ga nu bhavinchu.
0: Consider all the work that you do as the work of God. That would be real meditation.
1: కన్నులు మూసుకొని కదలకుండా కూర్చున్నంత మాత్రమే అది మెడిటేషన్ ఎప్పటికీ కాదు. ఫోటోగ్రాఫర్కి మాత్రం సరిగా ఉంటుంది.
0: బై మియర్లీ క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ సిట్టింగ్ ఫర్ మెడిటేషన్,
1: ఇలాంటి మెడిటేషన్ పెట్టుకోవటం చేతనే ఈనాటి యువకులంతా కూడా నువ్వు కేవలము మనసు యొక్క తత్వాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు.
0: యాజ్ ది యూత్ ఆఫ్ టుడే ఆర్ హ్యావింగ్ సచ్ రాంగ్ నోషన్స్ అబౌట్ మెడిటేషన్, దే ఆర్ వేస్టింగ్ ద ప్రెషియస్ టైమ్.
1: ఏ పని చేసినా ఇది భగవంతుని పని, ఈ విధంగా భావించు.
0: Consider whatever work you do,
1: take a work of God. ఒక పనిముట్టు.
0: కన్సిడర్ యువర్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టు ద్వారా తానే ఈ పని చేస్తున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకో.
0: డెవలప్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ యూజింగ్ యువర్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు పర్ఫార్మ్.
1: ఈ సాధన ఎంతో ఉపకారంగా ఉంటుంది. చిన్నంత మాత్రమే అది మెడిటేషన్ ఎప్పటికీ కాదు, ఫోటోగ్రాఫర్కి మాత్రం సరిగా ఉంటుంది.
0: By merely closing your eyes and sitting for meditation,
1: ఇలాంటి మెడిటేషన్ పెట్టుకోవటం చేతనే ఈనాటి

0: that God is using your body as an instrument to perform work.
1: ఈ సాధన ఎంతో ఉపకారంగా ఉంటుంది.
0: This sadhana will be extremely useful to you.
1: ఆదర్శవంతంగా ఉంటుంటారు.
0: It will be an example.
1: ఈ మెడిటేషన్ అంటే స్వార్థంతో కూడి ఉంటుండాలి.
0: This meditation on the other hand is full of selfishness.
1: తనకు మాత్రమే తృప్తి.
0: All that he
1: తన ద్వారా ఇతరులంతా ఎంత బాధపడుతున్నారో.
0: Through him he may be
1: ఏ మాత్రము విచారించడం లేదు.
0: He is not looking
1: at all the సప్రయోజనంతో కూడినటువంటి యొక్క భగవత్ సేవలు ఇది ఏమాత్రం కూడా పరసేవలు కాదు.
0: Whatever service you undertake with the help of selfishness, that cannot be
1: స్వార్థాన్ని త్యాగం చేసి
0: sacrifice your selfishness.
1: సర్వమును పరార్థంగా విశ్వసించి
0: consider everything as divine.
1: కర్మలు ఆచరించడమే నిజమైనటువంటి యొక్క ధ్యానం.
0: Undertaking work in this particular approach, that is real meditation.
1: దీని వల్ల టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంటుండాలి, లైఫ్ వేస్ట్ అవుతుండాలి.
0: బై ది అదర్ టైప్ ఆఫ్ మెడిటేషన్ ది టైం, లైఫ్ అండ్ ఎనర్జీ ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్.
1: భగవత్ నామస్మరణ చేసుకుంటూ అన్ని పనులు చేయాలి.
0: చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, అండర్టేక్ ఎనీ వర్క్ అండ్ గో ఆన్ డూయింగ్,
1: తద్వారా సర్వకర్మలు కూడా సార్థకం అవుతుంది.
0: ఎవ్రీ యాక్ట్ బికమ్స్ శాంక్టిఫైడ్ బై దిస్ అప్రోచ్.
1: భగవంతుడు ఎక్కడో ఒక్క ప్రదేశం నందు మాత్రమే లేడు.
0: యూ కెనాట్ గెట్ గాడ్ కన్ఫైన్ టు వన్ ప్లేస్.
1: సర్వత పాడిపాదం
0: గాడ్
1: సర్వతో శిరోముఖం, సర్వత స్తుతిమల్లోకి సర్వమావృతి, ఎక్కడ చూసినా అన్నింటి యందు ఉంటున్నాడు.
0: వేర్ ఎవర్ యు సీ యు ఫైండ్ గాడ్ దేర్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్.
1: కేవలం ఒక్క ప్రదేశమునందే ఉంటున్నాడు నీవు ధ్యానం చేస్తే ఇది భగవంతుని కించిత్ పరిచినట్టు అవుతుంది.
0: ఇఫ్ యూ కన్సిడర్ గాడ్ హాస్ కన్ఫైన్ టు వన్ ప్లేస్ అండ్ అండర్టేక్ మెడిటేషన్, యు ఆర్ రెస్ట్రిక్టింగ్ ది
1: సర్వాల్ ప్రవేశింగ్ గాడ్. భగవంతుని ఒక్క స్థాయిలో మనం చూసుకోవటం ఇది కేవలం ఒక నేరో మైండ్, సంకుచితమైన భావం.
0: కన్ఫైనింగ్ గాడ్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్ టు వన్ ప్లేస్ ఈస్
1: విశాలమైన భావాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: అప్పుడే మనకు ఒక విచక్షణ అనేటువంటిది మనకు అభివృద్ధి అవుతుంది.
0: దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్.
1: తద్వారా వివేకం అభివృద్ధి అవుతుంది.
0: త్రూ దాట్ యూ కెన్ డెవలప్ విజ్డమ్.
1: వివేకం ద్వారానే మనము కొంతవరకు విశ్వత్వాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ త్రూ దట్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ యుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ థింగ్స్ కరెక్ట్లీ.
1: ఈనాడు విజ్ఞానం ఉన్నది కానీ వివేకం లేదు.
0: టుడే యూ హ్యావ్ విజ్డమ్ బట్ దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్.
1: విజ్ఞానం విరివిగా పెరిగింది కానీ వివేకంతో దాన్ని విచారించడం లేదు.
0: సైన్స్ హెస్ గ్రోన్ బట్ దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ టుడే.
1: ఈ విజ్ఞానానికి వివేకం కూడా ఉండినప్పుడే సద్వినియోగపరచడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వెన్ సైన్స్ ఇస్ అసోసియేటెడ్ విత్ డిస్క్రిమినేషన్ సైన్స్ కెన్ బి యూజ్ ప్రాపర్లీ.
1: కనుక విద్యార్థులారా, మొట్టమొదట మీరు చేయవలసింది ఏమిటి? మీ విద్యను మీరు చక్కగా అభ్యసించండి.
0: స్టూడెంట్స్, ద ఫస్ట్ థింగ్ దట్ యు షుడ్ డూ ఈస్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్.
1: ఆ విద్యలో ఉన్నటువంటి ఒక విచక్షణ మీరు గుర్తించండి.
0: డెవలప్ డిస్క్రిమినేషన్ పవర్ ఇన్ దట్ పర్టికులర్ స్టడీస్.
1: ఇందులో ఉండినటువంటి దానిని కొంతవరకు ప్రాక్టికల్ లో పెట్టడానికి ప్రవేశపెట్టండి.
0: యు ఆల్సో ట్రై టు పుట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్.
1: చెప్పాను ఎన్ని పర్యాయములు, ఐదు విధములైనటువంటి నాలెడ్జ్ ఉంటుందని.
0: I told a number of times that there are five types of knowledge.
1: కానీ ఈనాటి విద్యార్థులంతా కూడా కేవలం ఒక బుకిష్ నాలెడ్జ్ తోనే అంత్యమవుతున్నారు.
0: బట్ టుడే స్టూడెంట్స్ ఆర్ సాటిస్ఫైడ్ మియర్లీ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ నుంచి ఇంకా కొంతమంది పైన పోయి సూపర్ఫిషియల్ నాలెడ్జ్ లో చేరిపోతున్నారు.
0: సమ్ పీపుల్ గో బియాండ్ బుకిష్ నాలెడ్జ్ అప్ టు సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: కానీ జనరల్ నాలెడ్జ్ లేకపోతుండాలి.
0: బట్ దేర్ ఇస్ నో జనరల్ నాలెడ్జ్.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అంతకంటే లేకపోతుండాలి.
0: Discrimination knowledge cannot be thought of at all.
1: Practical knowledge ekta vastundi.
0: Then how can you get practical knowledge?
1: Practical knowledge atyavasaram.
0: Practical knowledge is very important.
1: Ee practical knowledge lekapotam chetane mana vidya anta ikkada kevalam artificial vidyaga untundali.
0: As there is no practical knowledge today, all our education is becoming artificial.
1: Mana MSc boy cheppadu. Manishi sarina ayinappude prapanchamanta sari avutundi.
0: Our MSc student has just mentioned that only when man becomes all right, the world will be transformed.
1: మనిషి సరైనటువంటి వాడైనప్పుడే ప్రపంచమంతా సరైనది అవుతుంది.
0: Only when man becomes all right, the world will become all right.
1: మనిషి మారినప్పుడే సమాజం మారుతుంది.
0: Only when man is transformed, society can be transformed.
1: సమాజం మంచిదైనప్పుడే దేశం మంచిదవుతుంది.
0: The nation will be all right only when the society is all right.
1: కనుక దేశమంతా కూడా వ్యక్తి యొక్క గుణములపైన ఆధారపడి ఉంటుండాలి.
0: The entire goodness of the nation depends upon the good qualities of human beings.
1: వ్యక్తి యొక్క గుణములు అత్యవసరంగా పెంచుకోవాలి.
0: It is essential to develop good qualities and virtues by human beings.
1: ఎంత బలమున్నా ఎంత తెలివుంటి ఏమి ప్రయోజనం?
0: Whatever strength you have and whatever education you have, what is the use?
1: కానీ

0: కూడా ఉంటుండాలి. యు షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్.
1: నేటి విద్యలు తెలివితేటలనే పెంచే, కొంచెమైన గుణము పెంచబోలే.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ డెవలపింగ్ ఓన్లీ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్, బట్ వర్చ్యూస్ అండ్ క్వాలిటీస్ ఆర్ ఇగ్నోర్డ్ బై టుడేస్ ఎడ్యుకేషన్.
1: గుణము లేని తెలివితేటలు ఎందుకోసం?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ డివైడ్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్?
1: పంట పండని భూమి 10 ఎకరములేలా, కొంచెమైన చాలు మంచి భూమి.
0: Why should you have 10 acres of barren land where you cannot raise crops? Even if you have a small moon land.
1: 3 degrees తీసుకునేప్పుడు 1 degree తో నీవు ఆచరణలో పెట్టుకో చాలు, అదే ఉత్తమమైనటువంటి విద్య అవుతుంది.
0: Instead of taking 3 or 4 degrees, even if you have 1 degree, if you can put it into practical use, that will be good enough.
1: చదువు చదువు అంటే కేవలం గ్రంథ పరిచయం కాదు.
0: We are acquaintance with books is not education.
1: సమాజం యొక్క సుక్షేమాన్ని మనం దృష్టి ఎందుకోవాలి.
0: విషింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రపంచంలో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా మనం రూపొందాలి.
0: వీ షుడ్ షేప్ అవర్ సెల్స్ యాజ్ ఐడియల్ స్టూడెంట్స్ ఫర్ ద హోల్ వరల్డ్.
1: అలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితమే లేనప్పుడు మన విద్యల ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ సచ్ అన్ ఐడియల్ లైఫ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్?
1: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా,
0: దేర్ మే బి గ్రేట్ పీపుల్ హూ హావ్ గాట్ great degrees like MAs and
1: sampada nundi saddhana parulaina,
0: there may be people who have wealth
1: kudami kirtini ganna punyulaina,
0: there may be virtuous people who
1: ayu aarogyamulla navaratham undi,
0: they may have a long life
1: paripurna balulaku varulaina,
0: they may have everything else added.
1: Sattambu japamulu tapamulu cheyachu
0: constantly, they may be doing
1: vedamulu nerpu vipurulaina,
0: they may be brahmins who may be teaching vedas.
1: Chadivu chadivi chadivi
0: tadi
1: chaala vivekiyai.
0: He has become extremely clever. At the end of it all, the fool does not know
1: enta chaduvu chadivi yeniti unnanu heenuni gunambu manaledu.
0: Whatever amount of education he might have acquired, if he is a mean fellow, he does not give up his meanness.
1: Chaduvu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
0: By too much of education, one becomes highly argumentative and he is not going to get.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదవలేదు.
0: వై షుడ్ యు గో ఆన్ వేస్టింగ్ యువర్ టైం బై స్టడీయింగ్ థింగ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్? స్టడీ థింగ్స్ విచ్ కెన్ గివ్ యూ ఇమ్మార్టాలిటీ.
1: కోసమా నీవు చదువుతున్నావు?
0: ఆర్ యూ స్టడీయింగ్ ఫర్ సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్? ఆర్ యూ స్టడీయింగ్?
1: వాదన వల్ల మన వైరం పెరిగిపోతుంది.
0: ఆర్గ్యుమెంటేషన్ లీడ్స్ టు ఎనిమిటీ.
1: వాదే వాదే వచ్చే వైరం అని. వాదించేటువంటి వారికి వైరం పెరిగిపోతుంది కానీ స్నేహం కలగదు.
0: More arguments means more enmity. There cannot be friendship.
1: మన వాదనకు ఏమాత్రం కూడా దారి ఇవ్వరాదు.
0: Do not give room for unnecessary
1: సహనంతో ప్రేమతో
0: with patience with love
1: సమన్వయం గావించుకునేటువంటి యొక్క విషయాన్ని మనం గుర్తించాలి.
0: We should try to develop understanding, harmony.
1: అట్టి సమన్వయ భావమే విద్యగా మనం విశ్వసించాలి.
0: Such harmony alone is true education.
1: Unity in diversity. అనేకత్వంలోని ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: వీ షుడ్ రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అప్పుడే మానవత్వంలో ఒక దివ్యత్వం అనేటువంటిది ప్రకాశిస్తుంది.
0: దెన్ ఓన్లీ డివినిటీ విల్ షైన్ ఫోర్త్ ఇన్ హ్యూమానిటీ.
1: దివ్యత్వం మానవుని కంటే ప్రత్యేకంగా లేదు.
0: డివినిటీ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ మ్యాన్.
1: మానవుని యొక్క అంశమే దివ్యత్వము.
0: మ్యాన్స్ ఆస్పెక్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ డివినిటీ.
1: కేవలం దేహభ్రాంతి ఉండటం చేతనే దివ్యత్వాన్ని మర్చిపోతున్నాడు.
0: యాజ్ మ్యాన్ ఈస్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్, హీఈస్ ఫర్గెటింగ్ హిస్ డివైన్ నేచర్.
1: పాంచ భౌతికము దుర్బలమైన కాయము.
0: దిస్ ఫిజికల్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్.
1: 9 చిల్లుల తోలుతిత్తియ గారి కాంతి కలిగిన వచ్చిన గడప కాదు.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ నాట్ గోయింగ్ టు లాస్ట్ లైక్
1: నిమిషములకు నీచురూరుని కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: మొమెంట్ ఆఫ్టర్ మొమెంట్ this body decays and gives bad smell.
1: Body oka instrument, adu oka panimuttu.
0: But consider this body as an instrument.
1: Endukosam vachindi panimuttu?
0: Why is this instrument given to you?
1: Paropakaram idam shariram. Paropakara nimittamai deham erpandi.
0: This body is given to you for the sake of serving others,
1: adi
0: helping others.
1: Samaj seva cheyali.
0: Undertake service of the society.
1: ఆ సేవ ద్వారానే మనలో ఆవిర్భవించినటువంటి యొక్క ఆత్మ ప్రకాశం విజృంభిస్తుంది.
0: Then only the principle of atma in you shines forth.
1: Kanuka dehanni sarthakam gavinchukoni
0: sanctify your own physical body.
1: Manasu yokka malinyanni nirmoolam gavinchi
0: remove the dirt in the mind.
1: Divyattamaina atma tattvamlo mana yokka jeevithanni ankitam chesi
0: dedicate your life to the principle of atma which is
1: manavatvam sarthakam gavinchukovali.
0: Sanctify the human life.
1: Karmanubandhini manushyaloki.
0: Man is bound by action.
1: ఈ కర్మ చేతనే కూడింది ఈ యొక్క దేహము.
0: దిస్ బాడీ ఈస్ గివెన్ టు యూ బికాస్ ఆఫ్ యాక్షన్.
1: ఈ కర్మ కాయం చేతనే చెయ్యాలి.
0: యాక్షన్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఓన్లీ విత్ ద బాడీ.
1: కాయకర్మ చేతనే కాలాన్ని పవిత్రం చేసుకోవాలి.
0: వీ కెన్ శాంక్టిఫై ద టైమ్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ బాడీ.
1: కాలం పవిత్రమైనప్పుడే కర్తవ్యం చక్కగా జరుగుతుంది.
0: ఓన్లీ వెన్ ద టైమ్ ద బాడీ అండ్ ది యాక్షన్ ఇస్ శాంక్టిఫైడ్ యువర్ డ్యూటీ ఇస్ డన్.
1: ప్రభావాన్ని మనం కొంతవరకు గుర్తించి వర్తించాలి.
0: We have to recognize the circumstance of the time and the place.
1: విద్యార్థులు విద్యార్థులకు అత్యవసరం.
0: Humility is very essential for students.
1: పెద్దలను గౌరవించాలి.
0: Respect
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: Love parents.
1: గురువులను శిష్యుడిగా గావించాలి.
0: Serve your preceptors.
1: తోటి మానవులను ప్రేమతో మనం కలిసిమెలిసి తిరగాలి.
0: Serve the society and other human beings.
1: ఆ యూనిటీ వల్లనే మనకు ఒక విధమైనటువంటి ప్యూరిటీ ఏర్పడుతుంది.
0: ఓన్లీ బై సచ్ యూనిటీ యూ కెన్ గెట్ ప్యూరిటీ.
1: ఆ ప్యూరిటీ వల్లనే మనకు డివినిటీ ఏర్పడుతుంది.
0: యూ కెన్ గెట్ డివినిటీ ఓన్లీ బై సచ్ ప్యూరిటీ.
1: యూనిటీ లేకుండా మనకు ప్యూరిటీ రాదు.
0: దెర్ ఇస్ నో ప్యూరిటీ వితౌట్ యూనిటీ.
1: యూనిటీ లేని దగ్గర ఎనిమిటీ స్టార్ట్ అవుతుంది.
0: వేర్ దెర్ ఇస్ నో యూనిటీ దెర్ ఇస్ ఎనిమిటీ.
1: కనుక ఆ ఎనిమిటీకి మనం ఏమాత్రం అనుకుంటున్న అవకాశం ఇవ్వాలి.
0: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనిమిటీ.
1: ఈ యమ నియమములు అనేటువంటి యొక్క పది సూత్రములను మనము చక్కగా పాటించుకుంటే మానవత్వం అనేటువంటి మనలో ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
0: ఇఫ్ వీ కెన్ అబ్జర్వ్ దీస్ 10 ఆస్పెక్ట్స్ ఆఫ్ యమ నియమ హ్యూమానిటీ విల్ షైన్ ఫోర్త్ ఇన్ యూ.
1: సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఈ ఐదింటిని మనం ఆచరిస్తే కూడా చాలు.
0: ఈవెన్ ఇఫ్ వీ కెన్ అబ్జర్వ్ దోస్ 5 కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యమ that itself will be sufficient.
1: Evarini manam noppincharadu.
0: Do not hurt anyone.
1: Evarikini badhana andincharadu.
0: Do not
1: sadhyamantaruku neelo neevu arikattukoni ee daanni neevu nigrahinchukunnatu prayatninchu.
0: Always exercise control over yourself.
1: Ante kaani parala vastulu neevu ematram kodanu aashinchavaddu.
0: Do not aspire to acquire things belonging to others.
1: Neeku kavalsi vaste daivanni prarthinchu.
0: If you need, ask God.
1: Daivam paina neeku sarvadhikaram untundali.
0: You have every right on God.
1: అంతేకాని సరిమానవులు నీవు మాత్రం చేయజాత.
0: డూ నాట్ బెగ్ ఫ్రమ్ అదర్ హ్యూమన్ బీయింగ్.
1: అది ఏ విద్యార్థులు ప్రధానంగా గుర్తించవలసినటువంటి విషయం.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్.
1: మీ శక్తిపైన మీరు ఆధారపడండి.
0: ఆల్వేస్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ స్ట్రెంగ్.
1: మీ కర్మలపైన మీరు ఆధారపడండి.
0: డిపెండ్ అపాన్ యువర్ ఓన్ యాక్షన్.
1: సోంబేర్లు కాకూడదు.
0: డూ నాట్ బికమ్ లేజీ ఫిలాసఫర్.
1: తద్వారా మన లోపల ఎన్ని విధమైనటువంటి యొక్క దుర్గుణములో ప్రవేశిస్తాయి.
0: లేజినెస్ బ్రీడ్స్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ.
1: మనం నిరంతరము పనిలో ప్రవేశించాలి.
0: ఆల్వేస్ బీ బిజీ విత్ సమ్ వర్క్.
1: వర్క్ వర్క్ వర్క్ వర్క్ లో మనం ప్రవేశించాలి.
0: వర్క్ వర్క్ వర్క్ యూ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ వర్క్.
1: ఈ కర్మకాంక్షను మనం ఆశించడానికి కర్మానుబంధులైనందుకు కర్మదీక్షను వహించాలి.
0: యాజ్ వీఆర్ బౌండ్ బై యాక్షన్ యూ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ యాక్షన్ అండ్ త్రూ దట్ ఫ్రీ అవర్
1: మనకు ఉత్సాహకరమైనటువంటి యొక్క హృదయం ఉప్పొంగిపోతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఎ హార్ట్ filled with enthusiasm and ideals.
1: Daiva prema cheta,
0: through love of God,
1: divyamaina bhavam cheta,
0: through divine feelings,
1: jeevitamanta kuda oka pavitramaina jeevitanga meenu visheshinchali.
0: Sanctify your life as a sacred one.
1: Jeevitanni ematram kudanu asahyapadaradu.
0: Do not be disgusted with life.
1: Jeevitapaina visugu ematram puttaradu.
0: Do not develop any kind of despair on life.
1: ఏదో దిన్నము జీవించినటువంటిది, ఏ దిన్నము తినే కడుపుకే తింటున్నాం, కడిగిన ముఖాన్ని కడుగుతున్నామని దీనిపైన ఏమాత్రం కూడా వేసారు పుట్టరాదు.
0: డూ నాట్ థింక్ దాట్ దిస్ ఇస్ అ రొటీన్ లైఫ్, ఎవ్రీ డే యు ఆర్ డూయింగ్ ది సేమ్.
1: ఇది కేవలం ఒక బలహీనత.
0: దాట్ ఈస్ అ టైప్ ఆఫ్ వీక్నెస్.
1: తిన్న కడుపుకే తింటున్నాం నిజమే.
0: Yes, we are feeling the same stomach every day. It is true.
1: పడుతున్నామ?
0: But are we getting disgusted?
1: ఒక అర్ధ గంట ఆలస్యం అయిపోతే చాలా బాధపడతాం.
0: Even if it is a late by half an hour,
1: అడిగిన ముఖాన్ని కడుగుతున్నాం కదా, దిన్నం కొత్త ముఖం రాలేదు కదా.
0: యు ఆర్ వాషింగ్ ది సేమ్ ఫేస్ ఎవ్రీ డే, డే ఆఫ్టర్ డే.
1: భిన్న విషయాలే మీరు వినాలి.
0: యూ షుడ్ హియర్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్.
1: విషయాలే కదా, స్వామి చెప్పిన విషయాలే కదా, దీనిపైన ఏమాత్రం విసుగు రాకూడదు.
0: యూ షుడ్ నెవర్ డెవలప్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్గస్ట్.
1: ఎప్పటికప్పటికి నూతనమైనటువంటి విషయాలుగానే ఉంటుంటాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎవర్ ఫ్రెష్ ఫర్ యూ.
1: మీరు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళంతా కూడా పొద్దున సాయంకాలం కాఫీ తాగుతుంటారు.
0: ఫర్ 30 to 40 years ఎవ్రీ డే మార్నింగ్ యూ మే బి పార్టీ.
1: 30 ఏళ్ళు తాగినాం కదా, ఇంకెందుకు ఈ కాఫీ అని ఏమైనా విసర్జించుకుంటారా?
0: ఆర్ యూ ఫీలింగ్ డిస్గస్టెడ్ విత్ కాఫీ ఆఫ్టర్ డ్రింకింగ్ ఫర్ 30 ఇయర్స్?
1: గంట లేట్ అయితే తలనొప్పి వస్తుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ లేట్ బై హాఫ్ ఎన్ అవర్ యూ డెవలప్ హెడేక్.
1: ఏనాటికి కాఫీ చాలా పవిత్రంగానే చాలా ఉన్నతమైనట్టుగా మంచి రుచికరమైనట్టుగా మనకు గోచరిస్తుంది.
0: కాఫీ సీమ్స్ టు బి ఎవర్ ఫ్రెష్ ఎవ్రీ డే ఎవ్రీ మార్నింగ్.
1: నిత్య నూతనంగా ఉంటుంటాయి అది.
0: ఇట్ సీమ్స్ టు బి ఎవరీ ఫ్రెష్ ఎవ్రీ డే.
1: కానీ వేదాంత విషయాలు వచ్చేటప్పటికి ఇవి పాతవి పాతవి పాతవి దానిపైన రోత పుడుతుంది.
0: But when it is a matter of Vedanta and philosophical but this is not proper path.
1: Vinnadarane vinali.
0: You should hear this again and again.
1: Tinnadarane tinali.
0: You should eat this.
1: Tinnadarane anubhavinchali.
0: You should enjoy this particular thing.
1: Karane appudikappudu jeernamaipothuntadi.
0: The reason is every moment things are being digested.
1: Canteen ki rendu chapatulu tinnam.
0: You are hungry, you went to canteen, ate two chapatis.
1: తిరిగి రెండు గంటలు మాత్రమే.
0: అట్ ది ఎండ్ ఆఫ్
1: తిరిగి ఆకలి అవుతుంది, తిరిగి నీవు భుజించాలి.
0: అగైన్ యు విల్ హావ్ హంగర్, యు హావ్ టు పార్టేక్ ఫుడ్.
1: అదే విధంగానే భగవత్ చింతన అనేటువంటిది కాలానుగుణ్యంగా అప్పటికప్పటికి నూతనమైనదిగా భావించి దానిని వింటూనే ఉండాలి,
0: అనుభవిస్తూనే
1: ఉండాలి.
0: ఇన్ ద సేమ్ వే కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ మస్ట్ బి ఎవర్ ఫ్రెష్ అండ్ యు ఆల్వేస్ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ఎంథూజియాజం. For contemplation of the Lord.
1: పాడిన పాటనే పాడుతున్నాం.
0: We are singing the same old songs again and again.
1: పుడతా ఉందా?
0: But are we getting disgusted with it?
1: లేదు.
0: Certainly not.
1: ఎప్పటికప్పుడు ఇది ఆనందమైన యొక్క హృదయాన్ని ఉప్పొంగింప చేస్తుంది.
0: Every moment they are giving us joy, fresh joy.
1: కనుక మనం విన్న విషయములు అయినప్పటికీ దాన్ని నూతనంగా భావించి దాన్ని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: Even if these things are heard earlier, we should always consider them as fresh. And practice them.
1: విద్యార్థులారా,
0: dear students,
1: కేవలము భజన భజన భజన అని ఈ భజన అనేటువంటి కేవలము ఏ విధమైనటువంటి యొక్క ఫలితము లేనిటువంటిదిగా మీరు భావించరాదు.
0: When you think of bhajan, should not think bhajan doesn't have any utility or any
1: bhajanalo undinatundi aanandamu bhajanalo undinatundi yokka saukhyamu mari denlo kuda manaku labhyam kaadu.
0: The joy, happiness and bliss of bhajan you cannot get in anything else.
1: కనుక ఈ భజన అనేటువంటిది కేవలం మన జీవితానికి ఒక భోజనం.
0: దిస్ భజన షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఫుడ్ ఫర్ అవర్ లైఫ్.
1: నిరంతరం కూడా భగవత్ భజన చేసుకుంటుంటే జీవితం అనేటువంటిది ఎంతో ఆనందమయంగా జీవిస్తుంది.
0: ఇఫ్ యూ కెన్ డూ భజన్ కంటిన్యూస్లీ థ్రూఅవుట్ అవర్ లైఫ్, హౌ హ్యాపీ అవర్ లైఫ్ షుడ్ బి.
1: జయదేవుడు, గౌరాంగదేవుడు, తుకారాం వీరందరూ కూడా భజన చేతనే జీవితాన్ని సార్థకంగా గావించుకున్నారు.
0: జయదేవ్, గౌరాంగ్, తుకారాం, ఆల్ ఆఫ్ దెమ్ శాంక్టిఫైడ్ దర్ లైఫ్స్.
1: ఓన్లీ ఏ ధ్యానం చేతనో ఏ జపం చేతనో ఎవరు ముక్తిని పొందిన వారు కనిపించడం లేదు.
0: Not by meditation, not by any other thing they have obtained liberation.
1: Kada navavidhamaina margamulu anni kudunu oka bhagavatuni yokka chintanle.
0: All that nine types of devotion are only contemplation.
1: Kirtanam, vishnu stranam, padasevanam, vandanam, archanam, dasyam, sneham, atma nivedanam. Ee navavidhamaina margamulu kudunu kevalamu aa gamyani chercheetundi margamule.
0: All these nine types of devotion, starting from contemplation until it is reached as merger into God, these are all meant to lead us to the
1: ఎన్ని చదువులు మీరు చదివినప్పటికీ భగవంతుని చింత మాత్రం మీరు మానకూడదు.
0: వాట్ ఎవర్ స్టడీస్ యూ మే డూ అండ్ ఎడ్యుకేషన్,
1: ఈనాడు భగవత్ విషయం అనేటువంటి దాంట్లో కేవలము మనం అలక్ష్యం చేయటం చేతనే మనలో అనేక రకమైన అశాంతులు మనకు కలుగుతూ ఉన్నాయి.
0: డూ నాట్ గివ్ అప్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్. Giving up contemplation of the Lord is responsible for the state of
1: mana bhajana kevalam prapanchaniki kudunu shanti nandistundi.
0: Contemplation of the Lord will confer peace on the world.
1: Ee bhajana kudunu lokasamastha sukhino bhavantu ane bhavantu manam cheyali.
0: Even when we are doing bhajan, we should do this bhajan for the welfare of the world, not
1: lokamanta sukshemanga untundalani aashinchali.
0: Let the entire world be peaceful, prosperous and happy, we should play.
1: Appude manalo oka pavitramainatti yokka bhavam abhivruddhi avutundi.
0: Then only our feelings become sanctified.
1: Kala vidyarthulara,
0: dear students,
1: meelo aaveshimpa cheyachinti durbhavamulnu durgunamulnu duralochanalu meeru dooram cheskodaniki prayatninchandi.
0: Free yourself from all the bad thoughts, bad feelings, bad action.
1: Ave mee manavatvannanta kuda nirmoolam chestundadi.
0: That is what is spoiling and ruining your human
1: nature. Enni chaduvulu untundi kuda nu manavattam lekapothe mana jeevitham vyartham.
0: Whatever education you may have, if you do not have these human qualities and human values,
1: nenu manavudu nenu manavudu nenu manavudu anetundi kevalam adya ardha satyam maatrame ani.
0: I also told that to say and declare that I am man is half truth.
1: కానీ రెండవ హాఫ్ ట్రూత్, నేను పశువు కాదు, నేను పశువు కాదు, నేను పశువు కాదు, ఈ రెండు చేరినట్టుండే మన యొక్క సార్థకం అవుతుంది మన మానవ.
0: ది అదర్ హాఫ్ ఆఫ్ ది ట్రూత్ ఈస్ దట్ ఐఎమ్ నాట్ ఎన్ ఎనిమల్, ఐఎమ్ నాట్ ఎన్ ఎనిమల్, దిస్ మస్ట్ బి పుట్ అలాంగ్ విత్
1: ఐఎమ్ మ్యాన్ నాట్ ఎనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ ఎనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ ఎనిమల్, దీనికి రెండింటిని మనం చేర్చుకోవాలి.
0: ఓన్లీ వెన్ వీ జస్ట్ సే ఐఎమ్ మ్యాన్ ఐఎమ్ నాట్ ఎనిమల్,
1: నువ్వు మ్యాన్ అని అనుకుంటున్నావు, పశువులుగా ప్రవర్తిస్తున్నావు,
0: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ మ్యాన్ బట్ కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఎనిమల్,
1: కాదు, నీవు మ్యాన్ అనుకున్నప్పుడు నీవు మ్యాన్ గా నీవు ప్రవర్తించాలి.
0: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ మ్యాన్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఆల్సో యాజ్ అ మ్యాన్.
1: దురభ్యాసములకును దుశ్చింతలకును ఏమాత్రం కూడా అలవాటు కాకూడదు.
0: డూ నాట్ గివ్ రూమ్ ఫార్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్, బ్యాడ్ వర్డ్స్.
1: కనుకనే తద్వారా నీవు పవిత్రమైనటువంటి దీనిని పొందాలనుకున్నప్పుడు హృదయం లోపల భగవత్ చింతన జరపాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ సంథింగ్ సేక్రెడ్ అండ్ డివైన్, హ్యావ్ రూమ్ ఫర్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
2: భజన బినా సుఖి శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి.

0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏమిటి స్వతంత్రము?
1: వాట్ ఈస్ ఇండిపెండెంట్?
0: స్వతంత్రం అనగా ఇష్టానుసారం సంచరించడము, ఇష్టానుసారం ప్రవర్తించడము కాదు.
1: Independence doesn't mean to act as you like, as you please.
0: స్వాతంత్రము హృదయం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆత్మబోధనే నిజమైన స్వతంత్రము.
1: స్వ, ద టీచింగ్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్, ద హృదయ.
0: సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి యొక్క తత్వము స్వాకు మాత్రమే సరి అయినటువంటి అర్థం ఇస్తుంది.
1: ద నియర్నెస్ అండ్ ద ప్రాక్సిమిటీ అండ్ ఐడెంటిటీ మర్జ్ ఇస్ పాసిబుల్ త్రూ దిస్ స్వేచ్ఛ.
0: కనుక ఆత్మజ్ఞానము, ఆత్మ నిగ్రహము, ఆత్మాన్వేషణ, ఆత్మానందము, ఇవే నిజమైనటువంటి యొక్క స్వాతంత్రము.
1: ట్రూ ఇండిపెండెన్స్ మీన్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ద కంట్రోల్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ఓవెస్ట్ ఆఫ్ ద సెల్ఫ్.
0: విద్యార్థులారా, ఐకమత్యము చాలా అవసరము.
1: యూనిటీ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: వ్యక్తిగా సాధించలేనిటువంటి కార్యములు సమష్టిగా సాధించడానికి ఎంతయో అవకాశం ఉంటుండాలి.
1: వాట్ దట్ కెనాట్ బి అకంప్లిష్డ్ ఇన్ ఇండివిజువల్ లెవెల్ కెన్ బి అచీవ్డ్ బై వే ఆఫ్ సొసైటీ.
0: వేదము కలిసిమెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసిమెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ us develop that what we have known together.
0: కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అని.
1: లెట్ us live in friendship without any conflict.
0: భరతమాత బిడ్డలైనటువంటి యొక్క మీ యొక్క ఉన్నతికై తాను ఎంతో పరితపిస్తుండాలి.
1: ద మదర్ ల్యాండ్, ద మదర్ ఆఫ్ దిస్ కంట్రీ హాస్ బిన్ యర్నింగ్ ఫర్ యూ.
0: మీరు మంచివారు కావాలి.
1: You should be good.
0: ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
1: You should be ideal student.
0: దేశమునకు సరైనటువంటి కీర్తిని సంపాదించాలి.
1: You should bring reputation to this country.
0: దేశములో ఉండినటువంటి యొక్క సౌభాగ్యాన్ని చక్కగా మీరు అనుభవించాలి.
1: You should make proper use of it.
0: మీరు అనుభవించి ఆనందించడమే కాకుండా 10 మందికి పంచాలి.
1: You should not only enjoy yourself but share with others.
0: ఏ దేశీయులైనప్పటికీ ఆ దేశం యొక్క జాతీయత భావము విద్యార్థుల్లో బలపడాలి.
1: Let them be of any country, they should develop the feelings of patriotism.
0: America, Japan, Germany, Italy, ee desamainappudiki aa desamlo puttinatundi aa desam yokka gauravanni manam kaapadali.
1: You may belong to any country, you should uphold the respect of your country.
0: Anta okkate.
1: All are one.
0: All are one. Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
0: Evarini manam dveshinchakoodu.
1: Don't hate anyone.
0: Jati mata bhedamulaku ee maatram kudano avakasam ivvakoodu.
1: Don't give scope for differences
0: okay,
1: of jati in community.
0: Okay, only one jati. అదే మానవ జాతి.
1: దట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: ఒకే కులము.
1: దట్ ఇస్ ఓన్ కమ్యూనిటీ.
0: అదే ఆధ్యాత్మిక కులము.
1: దట్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఒకే భాష.
1: వన్ లాంగ్వేజ్.
0: అదే హృదయ భాష.
1: లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
0: ఒకే దైవము.
1: వన్ గాడ్.
0: అదే నిజమైనటువంటి దివ్యత్వము.
1: దట్ ఇస్ ద డివినిటీ.

0: Om Shri Sai Ram, invoking Bhagavan's divine blessings, the devotees from the state of Odisha are here in Prashanti Nilayam as a part of their two-day Pratiyatra on 16th and 17th of August. Tomorrow's morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, the morning program will commence comprising Sri Satya Sai Ashtottara Shatanamavali chanting, talk by Sri Narayan Prasad Sar, East Zone President, Sri Satya Sai Seva Organizations India, an audiovisual presentation on 50 years of Sri Satya Sai Trust Odisha, talk by Dr. Satyaswarup Patnaik, State President, Sri Satya Sai Seva Organizations Odisha, followed by release of a new Odia Bal Vikas magazine with Bhagwan's blessings. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the students of Sai Anandam School, Bhubaneswar will be offering a dance program, followed by a drama presentation titled Thank You Swami by the devotees from Cuttack, state of Odisha. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్యానుగ్రహ ఆశస్సులతో ఒడిషా రాష్ట్రం నుండి భక్తులు ఆగస్టు 16 మరియు 17వ తేదీలందు 2 రోజుల పర్తయాత్రకై ప్రశాంతి నిలయానికి తరలివచ్చారు. సాయి కుల్వంత్ సభా మండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:30 నుండి ఉదయం కార్యక్రమాలు ఈ క్రమంలో జరుగుతాయి. శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళి సమర్పణ, జాతీయ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఈస్ట్ జోన్ అధ్యక్షులు శ్రీ నారాయణ ప్రసాద్ సార్ గారిచే ప్రసంగము, ఒడిషా రాష్ట్రంలో 50 సంవత్సరాల శ్రీ సత్యసాయి ట్రస్ట్పై వీడియో ప్రదర్శన, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఒడిషా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సత్యస్వరూప్ పట్నాయక్ గారిచే ప్రసంగము, సరికొత్త ఒడియా బాల వికాస్ పత్రిక విడుదల. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కుల్వంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 భువనేశ్వర్లోని సాయి ఆనందం స్కూల్కి చెందిన విద్యార్థులు నిత్య సమర్పణ గావిస్తారు. తదుపరి కటక్ చెందిన భక్తులు థ్యాంక్ యూ స్వామి పేరిట నాటకాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

The next composition in Shanmukha Priya on Swami's Namam. Paramashanti Sukha Nidhana Divya Ramanam Bhakta Janana Jeevanadana Ek Ramanam అని మనచేత ఎన్నోసార్లు పలికించిన స్వామి యొక్క మకరంద మాధుర్య సమాన మధురమైన నామం ఎటువంటిది?

ధర్మంబు నిలువ గుణములివి నాలుగు పునాది గోడలప్ప. గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప.

0: కాదన్న వారిని కాదు బొమ్మంటారు, అవునన్న వారికి తోడు నేనంటారు. శ్రీసాయి లీలలు తెలియవారెవరు? శ్రీసాయి బోధనలే మనల దరిచేర్చు. పెనుచీకటి బాపువాడు శ్రీసాయి, జనులను రక్షించు ఘనుడు మనసాయి.
1: ఎస్సనువానికి ఎస్సనురా, నోవనువానికి నోవనురా, ఎస్సులు నోలు మీ నోటికే గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
2: We have witnessed episodes from the past and present, which have brought before our eyes the colossal magnificence of our Bhagwan's divine incarnation in the Kali Yuga. Let us now rejoin Lord Krishna, Sage Narada and Sage Vyasa. The two sages are as enthralled as we are by the divine revelations made by Lord Krishna.
3: What wonderful instances are these, Narayana? Blessed are we to have witnessed your divine love in action in the Kali Yuga.
4: Indeed, Kali Yuga is more blessed than any yuga, for it is going to witness so much of your divine grace.
5: Narada, Vyasa, it is on account of my prema that I will incarnate in this divine form as Shri Satya Sai. And it is this prema that will inspire crores of devotees to throng towards him. His love conquers all.
4: Swami, you are no doubt the source of limitless divine love. And this Kali Yuga, which will be blessed with your advent, is truly the Prema Yuga.
6: Swami, you will conquer the heart of one and all in Kali Yuga through your Divya Prema. Sai Yugam, Prema Yugam, Prema Yugam, Sai Yugam, Prema Yugam.
7: ప్రేమకు మించినటువంటి లోకంలో మరొకటి లేదు.
8: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ లవ్.
7: ప్రేమ చేతనే మన ఆదర్శాన్ని నిరూపించాలి.
8: వి కెన్ బి ఐడియల్స్ ఓన్లీ ఇఫ్ యు హావ్ లవ్.
7: దేవ తత్వాన్ని పెంచుకోవాలన్న ఆశ.
8: భగవాన్ వాంట్స్ us టు డెవలప్ లవ్.
7: నేను ఎక్కడ పోయినా ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమ ఒక్కటి ఉంటుంటే అదే మన ప్రాణము.
8: ద గాస్పుల్ ఆఫ్ సాయి ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.

0: విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు. విశ్వమంతయు చైతన్యమై వెలుగుచుండు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ దట్ వి సీ, దేర్ లైస్ బిహైండ్ ద లేటెంట్ ఇమ్మనెంట్ అవేర్నెస్, దట్ ఈస్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. జస్ట్ లైక్ వి ఫైండ్ ద థ్రెడ్ దట్ పాసెస్ త్రూ ద ప్రెషస్ జెమ్స్ మేకింగ్ ఎ చైన్, we find the principle of divinity pervading all over the universe in the form of awareness that shines brilliantly.
0: Mamaivamsu jeevaloke jeevabhuta sanatana andaru na amsameni bhagavad gita jagattunaku chakkani aadarshanni అందిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హ్యాస్ సెట్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్ బై డిక్లేరింగ్ దట్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించక, ఈ విషయాన్ని విశ్వసించక అనేక మంది సాధకులు కూడాను అనేక బాధలతో, అనేక దుఃఖములతో, అనేక విచారములతో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై ద ఎస్పైరెంట్స్. దే డోంట్ రిపోజ్ ఎనీ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్. దే డోంట్ సీమ్ టు బిలీవ్ ఇట్ అండ్ దేర్ఫోర్ దే సఫర్ సో మెనీ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్ అండ్ వరీస్.
0: నిజముగా మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అనేటువంటి విషయాన్ని విశ్వసించినటువంటి వారికి బాధలెక్కడ?
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ వి కన్సిడర్ అవర్ సెల్వ్స్ యాజ్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్, ఏన్షియంట్, ఎటర్నల్, ఇమోర్టల్, వేర్ డస్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్ కమ్ ఇన్?
0: భగవంతునికి దుఃఖం లేదే?
1: దెర్ ఇస్ నో సాడ్నెస్ ఇన్ గాడ్.
0: భగవంతునికి విచారం లేదే?
1: గాడ్ నెవర్ వరీస్.
0: అలాంటి సమయంలో ఆ అంశమే నీ ఎందున్నప్పుడు నీకెందుకు ఈ దుఃఖం, నీకెందుకు ఈ విచారం?
1: దెన్ ఇఫ్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్, వేర్ ఇస్ ద ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ వరీ ఆర్ సాడ్నెస్?
0: కనుక భగవత్ అంశమే నీ ఎందే ఉండినా నీవు దుఃఖించడానికి వీలు లేదు.
1: దేర్ఫోర్ ఇఫ్ దేర్ ఇస్ డివైన్ స్పార్క్ విత్ ఇన్ యు,
0: సర్వజీవుని యందు ఈ యొక్క అంశం ఉన్నది.
1: Yes, in all of the creatures there lies the spark of the divine.
0: కాని సత్యాన్ని గుర్తించక, అసత్యమైనటువంటి ప్రకృతిని విశ్వసించి, దివ్యత్వాన్ని మర్చిపోయి కేవలం పశుత్వంగా దుఃఖము, బాధ, కష్టము అని విచారం చేస్తున్నారు.
1: This truth is not realized. We follow by the untruth of the world that is fleeting and ephemeral, and we come down to the level of animality or bestial temperament, therefore we suffer and cry.
0: ee pasuttamo leka chancharattamo tana hrudayamulo aavarinchinadi kaani nijanga bhagavat yokka amshamu atani hrudayamulo aavarinchaledu.
1: In fact his heart is full of this animality, bestial temperament and wavering nature, not the divinity truly speaking.
0: Inka bhagavad geetanu chadivi prayojanam emiti?
1: Then what's the fun of going through bhagavad geeta?
0: భగవద్ విషయాన్ని విశ్వసించలేనిటువంటి మానవుడు, దాని ఆచరణలో పెట్టలేనిటువంటి మానవుడు ఇన్ని గ్రంథములు చదివి ప్రయోజనమేమిటి?
1: ద వన్ హూ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ భగవద్గీత, ద వన్ హూ కెనాట్ ప్రాక్టీస్ ఇన్ ద డైలీ లైఫ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ రీడింగ్ సో మెనీ సీక్రెట్ టెక్స్ట్?
0: ఒకానొక సమయంలో అర్జునుడు కూడాను ఇదే విధాన్ని ప్రార్థించాడు.
1: ఎట్ వన్ టైమ్ అర్జున ఆల్సో ప్రేడ్ లైక్ దిస్.
0: కృష్ణ,
1: కృష్ణ,
0: నిన్ను నిరంతరము స్మరిస్తున్నాను కదా.
1: I think of you continuously, Lord.
0: నాకు ఎందుకు ఈ సమస్యలంత?
1: Why should I face this problem?
0: ఈ యుద్ధం అనేటువంటిది నాకు ఎందుకు?
1: Why this battle?
0: ఈ కుటుంబ సంబంధమైనటువంటి విచారములు నాకు ఎందుకు?
1: Why family problems and anxieties?
0: నాకు ఎందుకు ఈ యొక్క కష్టములు ప్రసాదిస్తున్నావు?
1: Why do you give me all these difficulties?
0: అప్పుడు కృష్ణుడు నవ్వి,
1: Krishna smiled.
0: Arjuna,
1: Arjuna,
0: నిజముగా నీవు నీ రథం పైన నన్ను కూర్చోబెట్టుకున్నావు.
1: Yes, it is true that you made me sit on your chariot.
0: కాని బాహ్యమైనటువంటి రథం పైన కూర్చోబెట్టుకున్నావు, కానీ నీ హృదయ రథంలో నన్ను ఎందుకు కూర్చోబెట్టుకోకూడదు?
1: You made me sit on the chariot which is merely external. You didn't make me sit on the chariot of your own heart.
0: బయటది యంత్రము, లోపలది మంత్రము.
1: The external is yantra, machine. The inner one is mantra.
0: నేను మంత్ర స్వరూపుణ్ణి కాని యంత్ర స్వరూపుణ్ణి కాదు.
1: I am the very personification of mantra, the sacred, but not machine
0: yantra.
1: You think that you think of me constantly.
0: Mam anurucchata anusmaranacha anaga ni smarana chestunnavu kani anusmarana cheyatam ledu.
1: You do smarana, the chanting repetition, but not anusmarana.
0: Ee smaranaku oka kalamu, ఒక నియమము, ఒక స్థానము అన్నటువంటిది ఉన్నది.
1: స్మరణ, చాంటింగ్ హ్యాస్ గాట్ సర్టన్ టైమ్ బౌండ్ అండ్ ఇట్స్ ఆల్సో ఏ ప్లేస్ అండ్ వే ఆఫ్ డిసిప్లిన్.
0: అనుస్మరణకు సర్వదా, సర్వకాలేషు, సర్వత్ర హరిచింతనం.
1: అనుస్మరణ, కాన్స్టెంట్ థింక్ ఆఫ్ ద లార్డ్, ఈస్ బియాండ్ టైమ్ స్పేస్ అండ్ పొజిషన్ ఆర్ ఎనీ కన్సిడరేషన్.
0: కనుక ఇట్టి అనుస్మరణ నీవు అనుభవించినప్పుడే నా యొక్క దివ్యత్వము నీవు గుర్తించగలవు.
1: వెన్ యూ ఫాలో దిస్ పాత్ ఆఫ్ అనుస్మరణ, కాన్స్టెంట్ థాట్ ఆఫ్ ద డివైన్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ డివినిటీ.
0: ఈ ప్రాకృతమైన బాధలు నేమీను అంటరాదు.
1: దిస్ వరల్డ్ ఇస్ సఫరింగ్ విల్ బి నో వే ఎనీవే అరౌండ్ యూ.
0: మాం అనుస్మరణ.
1: Yes, you indulge in constant
0: యుద్ధమునందు కూడా నన్నే నీవు స్మరించు.
1: యూ థింక్ ఆఫ్ మీ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: ఈ విధంగా స్మరిస్తున్నప్పుడు నీకు ఎట్టి బాధలు ఉండవు.
1: When you think of me so, you never suffer.
0: Swami.
1: Swami.
0: Nenu samanya kutumbudiku.
1: I am an ordinary householder.
0: Aasti paastulato, rajya vanchato, nenu ee vidhamaina avasthalo padutunnattu samayalo, anusmaranam nirantaram ee vidhanga smarinchadaniki veelavutundi.
1: Arjuna says, Swami, I am just an ordinary being. I have wife and children, family problems, and the responsibility of ruling the kingdom. Well, how can I constantly think of you?
0: ఇవి నీ కర్తవ్యములు కాని నీవు దీన్ని వదలనక్కర్లేదు.
1: దీస్ ఆర్ యువర్ డ్యూటీస్, యూ డోంట్ నీడ్ టు గివ్ దెమ్ అప్.
0: నీ ఆలుబిడ్డలను, నీ ఆస్తిపాస్తులను, నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పో.
1: యూ హావ్ టు నెసెసర్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: ఇది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యం.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, నో డౌట్.
0: అతనిచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ పో.
1: You have to necessarily discharge the responsibility given to you by God.
0: ఇవి చేసుకుంటూ కూడాను నీవు భగవత్ యొక్క ప్రసాదంగా నీవు విశ్వసించు.
1: As you do, take it as the gift of God.
0: ఈ విధంగా నీవు సరైనటువంటి ఒక చింతన చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని గుర్తించి ఈ బాధను నీకు ఏమాత్రము అంటవు అన్నాడు.
1: If you do these things properly, thinking of the divine, you'll never be put to any kind of difficulties.
0: ఇక్కడ రెండు రకములైనటువంటి యొక్క సాధనలు ఉంటున్నవి.
1: హియర్ దర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: ఒకటి ప్రాకృతమైనటువంటిది,
1: వన్ ఈజ్ వరల్డ్లీ ఆర్ ఫిజికల్.
0: అపేక్షతో చేసేటువంటివి,
1: ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
0: రెండవది నిరపేక్ష,
1: విచ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ ఫ్రూట్స్ దేర్ బై.
0: అనగా నిరపేక్ష అనగా డిసిషన్స్ ని తీసుకోకుండా పోవటం కాదు.
1: Nirapeksha does not mean that you don't anticipate any results.
0: దీన్ని ఉపేక్ష అని కూడా చెప్తారు.
1: This we can also say upeksha.
0: ఉపేక్ష తారకము, అపేక్ష మారకము.
1: ఉపేక్ష ఈజ్ తారకము, అపేక్ష ఇస్ మారకము.
0: మారక తారకములంటే రెండు మార్గములో మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man is traveling in these two paths. One is taraka, other is maraka.
0: Marakam anaga emiti?
1: What's meant by marakam?
0: Oka college lo oka principal udyogam chestunnadu.
1: There in a college we have a principal doing his job.
0: Aa college lo unnatundi sarva samanu kudanu aa principal yokka adhinamlo untunnavi.
1: All the belongings of the college are under the control of the principal.
0: Anni samanu kudanu atane paina adhikaram untundadi.
1: He has got every right on all the belongings, furniture of the college.
0: Furniture kaadu, aneka equipments kudanu, machineries kuda untunnayi.
1: Not merely furniture, the equipment and the machines.
0: ఈ విలువైనటువంటి పదార్థములు కూడాను అతని స్వాధీనమందే ఉంటున్నవి.
1: All these valuables of the college campus are under the control of the principal.
0: కానీ అతనికి ఒక ట్రాన్స్ఫర్ వచ్చిందంటే,
1: yet when he is transferred,
0: ఇన్ని సామాన్లు, ఇన్ని డెస్కులు, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్ట నేను వదిలిపోయేది అనేటువంటి విచారం చేయడు.
1: He will never bother, he would never cry how to part with all the belongings, the equipment and the none of them belong to me.
0: ఇదంతా ప్రభుత్వంది.
1: They all belong to government.
0: కేవలం నాకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు.
1: I was given a responsibility.
0: నేను ఒక ప్రిన్సిపల్.
1: I am the principal.
0: కానీ దీన్ని క్షేమాన్ని చూసుకోవటమే నా కర్తవ్యం.
1: In my responsibility lies in keeping them in safe custody.
0: ఏ పదార్థం కూడా నష్టం కలుక్కోకుండా,
1: I should see nothing is
0: ఇతరులు అపహరించకుండా దీన్ని కాపాడుకోవటం నా కర్తవ్యం.
1: I should keep them all in safe custody so that they are not stolen or damaged.
0: అని చెప్పి కేవలము తనకు ట్రాన్స్ఫర్ వస్తానే టవల్ భుజం పైన వేసుకుని వెళ్లిపోతాడు.
1: సో సేయింగ్ హీ లీవ్ దెమ్ ఆల్ అండ్ సే గుడ్ బాయ్ కీప్ హ్యావింగ్ ద టవల్ ఆన్ ద షోల్డర్.
0: ఏమీ వరీ చేయడు.
1: హీ వరీస్ నో మోర్.
0: ఎట్టి బాధలు పడడు.
1: హీ విల్ నాట్ సఫర్.
0: ఎందువల్ల?
1: వై?
0: ఇది ఏది నాది కాదు.
1: నన్ ఆఫ్ దీస్ బిలాంగ్ టు మీ.
0: ఇదంతా కూడా కేవలం ప్రభుత్వంది.
1: దట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీ.
0: కనుకనే ఇది నేను వదిలిపెట్టిపోతున్నానని విచారం పడటంలో ఏమాత్రం అర్థం లేదు.
1: ఇఫ్ యూ ఫీల్ సో సాడ్ దట్ ఈస్ పార్టింగ్ విత్ దెమ్ ఇట్ ఈస్ మీనింగ్లెస్
0: అనుకుని తాను ఆనందంగా ఆ కాలేజీని వదిలిపెడతాడు.
1: థింకింగ్ సో హీ డిలైట్ఫుల్లీ జాయ్ఫుల్లీ లీవ్స్ ద కాలేజ్.
0: అదే ప్రిన్సిపల్,
1: ద సేమ్ ప్రిన్సిపల్
0: ఆ గ్రామం నందే ఉండి,
1: స్టేయింగ్ ఇన్ హిస్ విలేజ్
0: ఒక రెంట్ హౌస్ లో జీవిస్తూ వచ్చాడు.
1: హస్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ ఎ రెంటెడ్ బిల్డింగ్.
0: ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి మరొక గ్రామానికి,
1: ఆన్ ట్రాన్స్ఫర్ గోస్ టు అనదర్ విలేజ్.
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామగ్రులు ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ ప్యాక్స్ ఆల్ హిస్ బిలాంగింగ్స్ అండ్ బోర్స్ దెమ్ ఇన్ ఎ లారీ.
0: కేవలం సామాన్లే కాదు,
1: నాట్ మియర్లీ
0: పాత చెప్పులు, పాత పరకలు కూడా ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ నాట్ ఓన్లీ ది వాల్యుబుల్స్ బట్ ఆల్సో ద బ్రూమ్ స్టిక్ అండ్ రాటన్ యూస్లెస్ శాండల్ స్లిప్పర్స్ ఆల్సో.
0: కారణం ఏమిటి? ఇవన్నీ నావి.
1: బికాస్ దే బిలాంగ్ టు మీ, మై.
0: నావి అనేటువంటి అభిమానం చేతనే ఈ పాతవి, పరకలు, చెప్పులు అన్ని కూడాను ఈ లారీలో వేసుకుని తీసుకెళ్తున్నాడు.
1: ఇట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ మైన్ దట్ మేక్స్ హిమ్, దట్ ప్రాంప్ట్స్ హిమ్ టు కలెక్ట్ ది యూస్లెస్ శాండల్స్ అండ్ ద బ్రూమ్ స్టిక్ యాజ్ వెల్.
0: ఇక్కడ ఏది తారకము, ఏది మారకం?
1: హియర్ వాట్ ఈస్ తారకము, వాట్ ఈస్ మారకము?
0: ఈ అభిమానంతో కూడినటువంటిదే కేవలము ఒక మారకము.
1: మారకము ఈజ్ ద పాత్ వేర్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
0: ఎట్టి అపేక్షను లేకుండా ఆ యొక్క కళాశాలను వదిలి తాను వెళ్లిపోవటమే తారకం.
1: తారకము మీన్స్ లీవింగ్ ద కాలేజ్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ దేర్ బాయ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన లేపల మానవుడు నిత్య జీవితాన్ని గడపాలి.
1: విత్ దీస్ స్పిరిచువల్ పర్సూట్స్ మ్యాన్ షుడ్ స్పెండ్ హిస్ డైలీ రొటీన్ లైఫ్.
0: ఏది మనకు శాశ్వతం కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఎవరూ శాశ్వతం కాదు.
1: నన్ ఆర్ పర్మనెంట్.
0: ఉన్నంత వరకు మన కుటుంబాన్ని మనం చక్కగా గౌరవంగా కాపాడుకోవాలి.
1: సో లాంగ్ వేర్ అలైవ్ వీ షుడ్ అప్హోల్డ్ ద గుడ్ నేమ్.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: అయితే
1: బట్
0: ఈ అభిమానం అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకుని,
1: with this attachment in our mind,
0: vicharam chestu unte enta kaalam vicharam cheyagalavu?
1: If we go on worrying, how long can you worry?
0: Enta kaalam deenni vadalakunda undagalavu?
1: How long can you live without giving them up?
0: Ivanni kevalamu oka maya prabhavamule.
1: These are all the effects of illusion.
0: Kanuka మనము తారకము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: సో వీ హావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారకము.
0: ఉన్నంత వరకు అన్నింటినీ అనుభవించు.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఎస్ ఎక్స్పీరియన్స్.
0: నీకు అవసరమైన రీతిగా దీనిని ఉపయోగించుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్.
0: తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: కానీ
1: బట్
0: ఇవన్నీ కూడా నావి కాదు అనేటువంటి సత్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
1: ఇన్స్టాల్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ that none of these actually belong to
0: you. ఇంత కూడాను భగవంతుని యొక్క నిర్ణయము.
1: This is all God's will.
0: భగవంతుడి ఇచ్చినటువంటి వరప్రసాదము.
1: This gift of God.
0: ఈ ప్రసాదాన్ని మనం సక్రమమైన మార్గంలో అనుభవించాలి.
1: The gifts of God should be experienced in the proper way.
0: అదే విధంగానే ఈ జగత్తులో మనం ఉండి,
1: we live in this world.
0: ఈ యొక్క ప్రాకృతమైన జగత్తును మనం అనుభవిస్తూ,
1: we experience this mundane world.
0: కానీ దేనిపైన అభిమానం అధికంగా పెట్టుకొనక,
1: we should not have too much of attachment on any.
0: ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
1: అండ్ విల్ హ్యావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఒక శాంతి మనకు లభిస్తుంది.
1: దెన్ విల్ హ్యావ్ ది ట్రూ పీస్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద వర్డ్.
0: కానీ అట్టి శాంతికి విరుద్ధమైనటువంటి మార్గంలో మనం అనుభవిస్తూ పోవటం చేత,
1: బికాస్ వీ గో అగేన్స్ట్ ది పాత్ ఆఫ్ పీస్,
0: దానివల్ల అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూడా గురి అవుతాం.
1: సో వీ నెసెసర్లీ ఫేస్ సో
0: మనీ అనేక విధమైనటువంటి అశాంతిని కూడా అనుభవిస్తాం.
1: అండ్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ రెస్ట్లెస్నెస్.
0: మనము ప్రపంచంలో ఉన్నాము.
1: వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రపంచం నుంచి మనం దూరం పోలేదు.
1: వీ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ వరల్డ్.
0: కనుక ప్రపంచంలో ఉండినంత వరకు కూడా ఈ ప్రపంచాన్ని మనం అనుభవించవలసింది.
1: సో లాంగ్ వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ హ్యావ్ రెలెవెంట్ అప్రోప్రియేట్
0: అనుభవిస్తూ ఈ ప్రపంచము నాది అనేటువంటి ఒక అభిమానంతో అనుభవించొద్దు.
1: వైల్ ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్లీ థింగ్స్ లెట్ అస్ నాట్ హ్యావ్ ద సెన్స్ ఆఫ్
0: ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుంది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద ప్రాపర్టీ.
0: సమస్త పదార్థములు భగవంతునివి.
1: ద ఆల్ మెటీరియల్ బిలాంగ్స్ టు హిమ్.
0: సమస్త వ్యక్తులు కూడా భగవంతుని యొక్క వ్యక్తులే.
1: ఆల్ ఇండివిజువల్స్ ఆర్ హిస్.
0: కారణము మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: ద రీజన్ ఈస్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా విశ్వసించి
1: we should have full faith in this truth.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
1: we should carry on discharging our duty.
0: ఇంతే కాక,
1: not only this,
0: ఈనాటి మానవుడు
1: man today
0: అనేక విధమైనటువంటి యొక్క అసంతృప్తికరమైనటువంటి యొక్క మాటల చేతను పనుల చేతను జీవిస్తూ ఉన్నాడు.
1: man is carrying on his life sojourn doing certain things which are totally
0: అసంతృప్తిని అనుభవిస్తున్నాడు.
1: He experiences dissatisfaction in every aspect.
0: కారణం
1: why?
0: అనగా తాను లభించినటువంటి దానికి తృప్తి పట్టడం లేదు.
1: Means he has no satisfaction with the lot on hand.
0: వర్తమానంతో తృప్తి పడినటువంటి వ్యక్తి ఏ నిజమైన వ్యక్తి.
1: The man who is satisfied with the present is really true individual.
0: పాస్ట్ను తలచుకుంటూ
1: thinking of the past,
0: future ni vicharam cheskuntu
1: worrying for the future,
0: vartamananni visarjinchatam cheta manavattumulo aneka vidhamainatundi ashantulu kalugutunnayi.
1: We brood over the past, worry for the future and forget the present, therefore we are restless.
0: Bhagavantudu kevalam prema swaroopudu.
1: God is the embodiment of love.
0: Prema prema chetane manaku labhyam avutundi kaani desham cheta labhyam kaadu.
1: Love can be acquired by love only, not by hatred.
0: ప్రేమకు ఎట్టి అనుమానం కానీ డౌట్స్ కానీ ఏమాత్రము ఉండవు.
1: లవ్ నోస్ నో డౌట్ అట్ ఆల్.
0: ఎందుకనగా భగవంతుని ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ.
1: డివైన్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎక్కడ స్వార్థం ఉంటుండదో అక్కడే కొన్ని భయము ఏర్పడుతుంది.
1: వేర్ దర్ ఇస్ సెల్ఫిష్నెస్ దేర్ ఇస్ ఫియర్.
0: నిజంగా ప్రేమించేటువంటి వానికి భయమే ఉండకూడదు.
1: ద వన్ విత్ ట్రూ లవ్ విల్ బి ఫియర్లెస్.
0: ప్రేమకు భయం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫియర్.
0: కారణం స్వార్థం లేదు.
1: Because there is no selfishness there.
0: Intiye kaaka,
1: not only this,
0: premaku oka vidhamainatundi oka tatphalamu ledu.
1: In fact, the love doesn't expect any reward.
0: Premaku premane phalamu.
1: Love is the result for love.
0: Itti prema tattvanni anusrinchi
1: we should follow that love.
0: Divyamainatundi margamulo pothunte enta dhanyamaina jeevitham jarugutundi.
1: As we tread along the divine path, our life would be redeemed.
0: Kanaka prema andariyendu unnadi.
1: Love is in everyone.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్.
0: కానీ ఈ ప్రేమను ఒక విధమైనటువంటి స్వార్థంగా మనం అనుభవించకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ఎ నారో సెన్స్ సెల్ఫిష్లీ.
0: భగవంతుని ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు.
1: ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ అండ్ గివ్స్ నెవర్ రిసీవ్స్.
0: ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకునేదే కానీ ఇచ్చుకునేది కాదు.
1: బట్ ద వరల్డ్లీ లవ్ ఓన్లీ యాక్సెప్ట్స్ అండ్ రిసీవ్స్.
0: ప్రాకృత ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి భేదం ఇంతే.
1: This is the difference between the physical love and the spiritual love.
0: Spiritual love ichchukuntundi ichchukuntundi ichchukuntundi.
1: Spiritual love gives and gives and goes on giving.
0: Kaani swarthamainatundi oka prakrutamainatundi love prema pucchukuntundi pucchukodaniki siddhanga untundi.
1: But the worldly physical selfish love receives and receives and receives alone.
0: Kaani naa uddeshamu manavuni yendu కేవలం ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కానీ ఒకటి మాత్రమే ఉండటం వల్ల ఏమాత్రమూ జరగదు.
1: బట్ భగవాన్ సేస్ వీ కెనాట్ క్యారీ ఆన్ విత్ వన్ ఆఫ్ ది టూ ఎగ్జిస్టింగ్ విద్ ఇన్ అస్ ద గివింగ్ అండ్ ద రిసీవింగ్.
0: ఈ ప్రాకృతమైన జీవితంలో
1: ఇన్ దిస్ ఫిజికల్ లైఫ్
0: ఈ లౌకికమైన జీవితంలో
1: ఇన్ దిస్ వరల్డ్ ఇస్ సోజర్న్
0: ఈ విధమైనటువంటి యొక్క పరాకృతమైనటువంటి జీవితంలో
1: ఇన్ దిస్ ఎఫీమరల్ వరల్డ్
0: కేవలం ఇది వన్ వే ట్రాఫిక్ కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ వన్ వే ట్రాఫిక్.
0: ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: We have to give and receive.
0: భగవంతుని దగ్గర పుచ్చుకోవాలి.
1: You have to receive from God.
0: ప్రకృతికి ఇచ్చుకోవాలి.
1: And to the world you should give.
0: ఇది ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: This is the main duty of every man.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విధమైనటువంటి యొక్క మార్గమును అనుసరించడం లేదు.
1: Man today is not following this path.
0: ఎక్కడికి పోయినప్పటికీ పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: Wherever he goes, he wants to receive, accept.
0: ఇచ్చుకునేటువంటి మాట అతనిలో ఏమాత్రం కూడా కనిపించదు.
1: There's no trace of giving at all.
0: కనుకనే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: man is put to suffering and misery continuously.
0: ఇది కేవలము పుచ్చుకునేటువంటిది రిచ్చి మార్గము. భగవంతుని దగ్గర పుచ్చుకునేది రిచ్ మార్గము.
1: టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఈస్ ద పాత్ ఆఫ్ రిచ్నెస్ అఫ్లూయన్స్.
0: కానీ ప్రకృతి దగ్గర పుచ్చుకునేటువంటిది కూడాను పూర్ మార్గము.
1: అండ్ టు యాక్సెప్ట్ ఫ్రమ్ ద వరల్డ్ ఈస్ పూర్ పాత్.
0: అందుకోసమే ఒకనొక సమయం లోపల బుద్ధుడు తనతో తాను ప్రశ్నించుకున్నాడు.
1: సో అట్ వన్ టైమ్ బుద్ధ క్వశ్చన్డ్ హిమ్సెల్ఫ్,
0: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
1: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
0: నా తండ్రి రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఐ థింక్ దట్ మై ఫాదర్
0: చక్రవర్తులు అంతా రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఆల్ ఎంపరర్స్ థింక్స్ దే ఆర్ రిచ్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ రాంగ్.
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
0: Poorest man ever.
1: Who is the poorest man?
0: He who has much desire is the poorest man.
1: He who has much of the desire is the poorest man.
0: కనుకని ఈ డిజైర్స్ ను మనము క్రమక్రమేణ కూడాను తగ్గించుకుంటూ పోయినప్పుడే
1: when we less and reduce our
0: భగవత్ ప్రేమను మనం పుచ్చుకునేటువంటి అధికారం మనకు లభిస్తుంది.
1: We'll have the authority to receive the divine love.
0: కనుక ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమను క్రమక్రమేణ సన్నగించుకుంటూ పోవాలి.
1: Therefore we have to lessen reduce this selfish love.
0: ఈ డిజైర్స్ అనేటువంటి దాన్ని క్రమక్రమేణ తగ్గించుకుంటూ పోవాలి.
1: We have to exercise a check or a ceiling on desires.
0: ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే సరైనటువంటి యొక్క గమ్యాన్ని మనం చేరగలము.
1: When we follow this path we'll reach our destination.
0: ఈనాడు
1: today
0: ఆధ్యాత్మిక మార్గమునందు
1: in the spiritual path
0: అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు.
1: టుడే ఇన్ ది స్పిరిచువల్ పాత్ మెనీ ఫాలో మెనీ వేస్.
0: శ్రవణం కీర్తనం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ఆఫ్ చాంటింగ్ అండ్ లిసనింగ్.
0: కృష్ణమూర్తి చెప్పాడు మెడ్రాస్ స్టేట్ ప్రెసిడెంట్.
1: తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి సెడ్ సో.
0: కానీ ప్రాచీన కాలం నుండి ఈ చరిత్రలు కొన్ని సత్యమైనప్పటికీ కొన్ని ఆపోహలకు అనేక విధమైనటువంటి మార్గాన్ని అందిస్తూ వస్తున్నది.
1: దో దీస్ ఆర్ ట్రూ నో డౌట్. Since ancient times, these stories have entertained a benefit of doubt.
0: Vishnu, Shivudu, anaga inka prapanchamainatundi oka bhagathulo aneka vidhamainatundi perlu telichukuntunnaru.
1: We have so many names in this world, such as Vishnu and
0: Brahma.
1: Shiva.
0: Brahma evaru?
1: Who is Brahma?
0: Ee Vishnu evaru?
1: Who is Vishnu?
0: Ee Shivudu evaru?
1: Who is Shiva?
0: ఈ శివుడు బ్రహ్మ విష్ణు అనేటువంటిది మన యందున్నటువంటి గుణములే తప్ప అన్య రూపములు కాదు.
1: బ్రహ్మ విష్ణు శివ ఆర్ ద క్వాలిటీస్ విత్ ఇన్ అస్. దే ఆర్ నాట్ సెపరేట్ డెయిటీస్.
0: ఇంతవరకు శరీరధారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరును చూచిన వారు ఎవ్వరూ లేరు.
1: టిల్ దిస్ డే నన్ ఎవర్ సా బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ఫార్మ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
0: ఇలాంటి మాటలు వినటం చేతనే పాశ్చాత్యులకు ఒక కొన్ని విధమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి పైన కొన్ని డౌట్స్ వస్తుంటాయి.
1: బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్ foreigners doubt the bharatiya culture.
0: Idi kaadu sarainatundi artham.
1: This is not the correct meaning.
0: Manalo unnatundi saatvika guname vishnutvam.
1: The pious quality within us is vishnutvam.
0: Manayandu unnatundi rajoguna tattvame nijamainatundi brahmatvam.
1: The rajos rajas or emotional is brahma.
0: Manavaniyandu unnatundi tamoguna rachaname eeswaratvam.
1: The tamoguna or the dullness is swara tattva.
0: Andukosamane tamoguna managa emti nidraku కేవలం ఒక విధమైన డల్నెస్ కు అవకాశం ఇస్తుంది అంటారు.
1: సో వీ సే దిస్ తమో గుణ అమౌంట్స్ టు డల్నెస్ అండ్ ఎక్సెస్ ఆఫ్ స్లీప్.
0: కనుక ఈశ్వరుడు అనేటువంటి వారు మన యందు తమో గుణంగా ఉంటుండాలి.
1: సో ఈశ్వర ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్.
0: ఇతన్ని అర్ధనారీశ్వర అని కూడా అంటున్నారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ అర్ధనారీశ్వర.
0: అర్ధ నిమీలిత నేత్రుడు అని కూడా అంటున్నారు.
1: వీ ఆల్సో కాల్ హిమ్ హాఫ్ క్లోజ్డ్ ఐడ్ మ్యాన్.
0: కన్నులు పూర్తి తెరిచిందంటే ప్రపంచమంతా కనిపిస్తుంది.
1: If he opens the eyes wide open, he will see the world.
0: కానీ అన్ని చంచలత్వం కూడాను మనం చూడవచ్చును.
1: We can see that which move about.
0: దాని వల్ల మన యొక్క దృష్టి మరలిపోతుంది.
1: Because of this, our eyesight will be disturbed.
0: పోని పూర్తి కన్నులు మూసుకుంటే
1: if we close our eyes completely,
0: నిద్ర వస్తుంది.
1: We might go to sleep.
0: కనుక పూర్తి నిద్ర రాకుండా ఈ చలనత్వాన్ని పూర్తి దృష్టిలో పెట్టుకోనకుండా అర్ధ నిమీలిత నేత్రమని పెట్టుకున్నాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర kept the half ఐస్ క్లోజ్డ్ వై విదౌట్ గెటింగ్ టు స్లీప్ నాట్ సీ ద మూవ్మెంట్
0: పైన దృష్టి ఉంచుకోవటం
1: అండ్ టు కాన్సన్ట్రేట్ అట్ ద సెంటర్ ఆఫ్ ది టూ ఐబ్రోస్
0: ఈ నాసికాగ్రం పైన దృష్టి ఉంచుకున్నప్పుడు ఏది కూడా ప్రపంచం కూడా కనిపించదు నిద్రను రాదు
1: అండ్ వెన్ వన్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద టిప్ ఆఫ్ ది నోస్ యు నెవర్ గో టు స్లీప్
0: అర్థం అని చెప్పారు
1: అండ్ దిస్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్
0: ఈశ్వరుడనగా ఎవరు
1: హూ ఇస్ ఈశ్వర
0: మౌళిగుల్కెడు చంద్ర మర్కంద కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ
1: విత్ మూన్ ఆన్ ద టాప్ విత్ ద ఫోర్ లాక్స్ ఆఫ్ హెయిర్స్
0: జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ
1: విత్ ద రివర్ ఫ్లోయింగ్ అక్రాస్ దిస్ ఫోర్ లాక్స్ ఆఫ్ ది హెయిర్
0: నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున జుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తామూల రాగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షశ్రవద్దయా వృష్టితోడ నల్ల గొలువలు తునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ శైల రాజేంద్రుడు నాడు ప్రత్యక్ష మాయన్
1: దిస్ ఇస్ ఆల్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ లార్డ్ శివ దిస్ హెల్ప్లెస్ ట్రాన్స్లేటర్ కెనాట్ ట్రాన్స్లేట్ ఇట్ కైండ్లీ బెగ్ యువర్ పార్డన్
0: అనగా దైవము ఈశ్వరుడు అనగా ఏమిటి
1: హూ ఇస్ ఈశ్వర
0: మానవత్వం యొక్క సహజ లక్షణాన్ని ఆకారంగా ధరించినటువంటి వాడు ఈశ్వరుడు
1: ఈశ్వర ఇస్ వన్ హూ హాస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ విత్ ఆల్ ది హ్యూమన్ క్వాలిటీ
0: లయాకారుడే ఈశ్వరుడు
1: ఈశ్వర ఇస్ ద సెంటర్ ఆఫ్ కంపాషన్
0: దీన్నే లింగము అని చెప్తూ వచ్చారు
1: దిస్ ఇస్ కాల్డ్ లింగం
0: లియతే గమ్యతే ఇది లింగ లియమనిగా గమ్యాన్ని చేర్చేటువంటిది లింగము
1: లింగ ఇస్ ద వన్ విచ్ టేక్స్ యు ఎన్షోర్స్ మర్జ్
0: తమో గుణము
1: దిస్ ఇస్ తమో గుణ ద డాలర్
0: గమ్యాన్ని చేరుస్తుంది
1: మీనింగ్ దట్ విచ్ టేక్స్ యూ టు ద డెస్టినేషన్
0: విష్ణు అనగా ఏమిటి
1: దెన్ హూ ఇస్ విష్ణు
0: ఈ విష్ణుత్వం అనేటువంటిది రక్షణకర్త
1: విష్ణు ఈ సస్టైనర్ ద ప్రొటెక్టర్
0: మానవుడు జన్మించిన తర్వాత
1: మ్యాన్ హ్యావింగ్ బీన్ బోర్న్
0: ఆ జన్మించిన మానవునికి అనేక విధమైనటువంటి బాధలు అడ్డు తగులుతూ ఉంటాయి
1: ద మ్యాన్ సర్టన్లీ ఫేసెస్ సో మెనీ అబ్స్టకల్స్ ఆన్ ద వే
0: ఈ అడ్డు తగిలినటువంటి వాటిని రక్షించి
1: అండ్ గాడ్ సేఫ్ గార్డ్స్ అవర్ ఇంట్రెస్ట్
0: అతనిని సుక్షేమమైనటువంటి మార్గానికి చేర్చటము
1: అండ్ విష్ణు విల్ టేక్ అస్ ఇన్ ద సేఫ్ వే టు అవర్ గోల్
0: బ్రహ్మ అనగా
1: బ్రహ్మ
0: కేవలం సృష్టికర్త అని కాదు ఇది అర్థము
1: నాట్ మియర్లీ క్రియేటర్
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు బ్రహ్మ
1: బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు విష్ణువు
1: విష్ణు ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు శివుడు
1: శివ ఇస్ ద వన్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ పర్వేసివ్
0: ఈ ముగ్గురు కూడాను సర్వత్రా ఉంటున్నారు
1: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పాన్సివ్ ఎవ్రీవేర్
0: ముగ్గురు కూడాను త్రికాల భాజ్యులు
1: ఆల్ ది త్రీ ఆర్ బియాండ్ టైమ్
0: త్రిగుణాతీతులు
1: బియాండ్ త్రీ అట్రిబ్యూట్స్
0: కేవలము ఆకారములు వేరువేరుగా రూపిస్తూ వచ్చారు
1: ద ఫార్మ్స్ సీమ్ టు బి డిఫరెంట్
0: విష్ణుకు ఒక విధమైనటువంటి చక్రము శంఖము పెట్టారు
1: విష్ణు హ్యాస్ గాట్ ద కౌంచ్ అండ్ ద వీల్
0: అనగా ఈ శంఖం అంటే ఏమిటి
1: వాట్ ఇస్ దిస్ కౌంచ్
0: శబ్దము
1: ఇట్స్ కౌంచ్ స్టాండ్స్ ఫార్ ద సౌండ్
0: చక్రం అనగా ఏమిటి కాల చక్రము
1: వాట్స్ ద వీల్ ఆఫ్ టైమ్
0: కాలము
1: ద టైమ్
0: కాబట్టి ఈ యొక్క జన్మించినటువంటి వాడు శివుడు
1: శివ ఇస్ ద వన్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ పర్వైజివ్
0: ఈ ముగ్గురు కూడాను సర్వత్రా ఉంటున్నారు
1: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పాన్సివ్
0: ముగ్గురు కూడాను త్రికాల భాజ్యులు
1: ఆల్ ది త్రీ

0: చక్రం అనగా ఏమిటి? కాలచక్రము.
1: వాట్స్ ద వీల్? ద వీల్ ఆఫ్ టైం.
0: కాలము,
1: ద టైం.
0: కాబట్టి ఈ యొక్క చక్రము, రెండింటి యొక్క శబ్దము, రెండు కూడాను భగవంతుని యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ ద సౌండ్ అండ్ ద టైం ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం నాభి నుంచి వస్తుండాలి.
1: ద సౌండ్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ నావెల్.
0: నాభి బ్రహ్మకు పుట్టుక స్థానము.
1: నావెల్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బ్రహ్మ.
0: ఈ యొక్క నాభి నుండి పుట్టినటువంటి వాడే బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ నావెల్.
0: అనగా ఏమిటి? మూలాధారమైన శబ్దమే బ్రహ్మ.
1: బ్రహ్మ మీన్స్ ద ప్రైమల్ సౌండ్.
0: కేవలం బాహ్యమైనటువంటి యొక్క శబ్దమే ఈ యొక్క విష్ణువు.
1: ది ఎక్స్టర్నల్ సౌండ్ ఈజ్ విష్ణు.
0: నిశ్శబ్ద స్వరూపుడే ఈశ్వరుడు.
1: ద సైలెన్స్ ఈజ్ ఈశ్వర.
0: కనుకనే ఈశ్వరుడు ఎప్పుడు కూడాను ఒక ధ్యానంలో ఉండినట్టుగా రూపిస్తుంటారు బొమ్మలు.
1: అండ్ వీ సీ ద పిక్చర్స్ ఆఫ్ ఈశ్వర సిట్టింగ్ పోస్చర్ ఇన్ సైలెంట్ మెడిటేషన్.
0: సర్వులకును కనిపించేటువంటి ఒక తత్వము ఈ యొక్క ఏకత్వమే.
1: ఎవ్రీవన్ వుడ్ నోటీస్ ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్.
0: కనుక కాలము,
1: టైం
0: కేవలం ఒక శబ్దము,
1: ద సౌండ్
0: బలము,
1: అండ్
0: ఈ మూడు కూడాను భగవంతు యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
1: ద టైం, సౌండ్ అండ్ ఎనర్జీ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే త్రిగుణం, త్రిదళాకారం.
1: ద త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ ఈక్వల్ టు త్రీ లీవ్స్.
0: త్రిగుణం, త్రిదళాకారం.
1: అండ్ జస్ట్ టేక్ ద త్రీ లీవ్స్.
0: త్రియత్రం త్రియాయుధం.
1: ఎ త్రీ ఐడ్ వన్.
0: త్రిజన్మ పాప సంహారం.
1: విత్ ద ట్రైడెంట్.
0: ఏక బిల్వం శివార్పణం అన్నారు.
1: అండ్ ద లీఫ్ రిప్రజెంట్స్ ద త్రీ అట్రిబ్యూట్స్ అండ్ ద త్రీ క్వాలిటీస్. వాట్ ఇస్ దిస్ డివినిటీ దెన్?
0: కేవలం ఒక శివునికి మాత్రమే ఉన్నదా?
1: ఈ శివ ఓన్లీ డివైన్?
0: భగవంతుని యొక్క త్రియత్రము ఇదియే.
1: దిస్ ఇస్ త్రీ ఐడ్ నేచర్.
0: మానవునికి రెండు నేత్రములు ఉంటున్నాయి.
1: మ్యాన్ హెస్ టూ ఐస్.
0: పాస్ట్ ను చూడగలడు.
1: యూ కెన్ సీ ది పాస్ట్.
0: ప్రెజెంట్ ను చూడగలడు.
1: హి ఆల్సో సీస్ ది ప్రెజెంట్.
0: రెండు నేత్రములు.
1: దీస్ ఆర్ ది టూ ఐస్.
0: కానీ భగవంతుడు అది కాదు.
1: గాడ్ ఇస్
0: పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ను కూడా చూస్తాడు.
1: గాడ్ ఇస్ త్రీ ఐడ్ యాజ్ హి సీస్ ది పాస్ట్.
0: మూడు కాలములను చూడగలిగినటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఇది ముమ్మూర్తి అన్నారు, ముక్కంటి అన్నారు.
1: యాజ్ గాడ్ కెన్ సీ ది పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఈజ్ త్రీ ఐడ్ వన్.
0: అంతేకాని ఈ నొష్టపైన మూడవ కన్ను ఉన్నది కాదు.
1: నాట్ దట్ దేర్ ఇస్ థర్డ్ ఐ ఆన్ ద ఫోర్ హెడ్.
0: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైన దీని వల్ల వచ్చి దైవత్వాన్ని కించిత్ పరుస్తూ వచ్చినాయి.
1: దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ అండ్ రాదర్ నారో డౌన్ ద డివినిటీ యాజ్ వెల్.
0: కానీ సత్యస్వరూపాన్ని సాక్షాత్కరించినప్పుడు దైవత్వంలో ఎట్టి భేదము లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ ట్రూత్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: జీవుడు ఒక్కడే.
1: ది ఇండివిజువల్ ఇస్ వన్.
0: కనుకనే జీవత్వమే దైవత్వం, దైవత్వమే జీవత్వం.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ది ఇండివిజువల్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు
1: వెన్ వీ నో దిస్
0: ట్రూత్ మనలో దుర్భావములు కానీ, దుశ్చింతలు కానీ, దుశ్చేష్టలు కానీ మనలో ఏమాత్రం ఆవిర్భవించవు.
1: దేర్ బి నో స్కోప్ ఫర్ ఎనీ వికెట్ థాట్స్, వికెట్ మెనోవరింగ్ ఆర్ వికెట్ డీడ్స్.
0: అందరూ అనుకోవచ్చును, స్వామి సామాన్య మానవుణ్ణి నీవే దేవుడు, నీవే దేవుడు అంటున్నారే, ఇది ఎట్ట సాధ్యమవుతుంది అనుకుంటారు.
1: వి మే ఆల్ ఫీల్ దట్ భగవాన్ సేస్ దట్ యు ఆర్ గాడ్, యు ఆర్ గాడ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: యు ఆర్ గాడ్ అని నీవు చింతించడం చేత ఏ ఫలితం మనకు లభ్యమవుతోంది?
1: బై థింకింగ్ ఐఎమ్ గాడ్, వాట్ ఈస్ ద రిజల్ట్?
0: నేను దైవము అనుకున్నప్పుడు దైవభావాలే మనం వస్తుంది, కానీ దుర్భావములు మనలో ఆవిర్భవించవు.
1: వెన్ ఐ బిగిన్ టు ఫీల్ దట్ ఐఎమ్ గాడ్
0: అనేది వేదం.
1: వెన్ ఐ థింక్ దట్ ఐఎమ్ గాడ్ ఐ గెట్ డివైన్ థాట్స్, నాట్ వికెట్ థాట్స్.
0: డార్విన్ తన యొక్క గురువు అయినటువంటి హెన్స్లెన్ అతని స్మరించడం చేత ఆ హెన్స్లెన్ ఆ యొక్క స్వరూపాన్ని పొందాడు.
1: డార్విన్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ హెన్స్లో అండ్ హీ బికేమ్ ఐడెంటిఫైడ్ వన్ విత్ హిమ్.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు రామచింతన చేయటం చేత తనకు రామకళగుణం ఉట్టి పడిపోయింది.
1: రత్నకార్ ఐ రోబా. As he thought of Rama, he had on his face the brilliance of Rama.
0: కూడాను హరినామాన్ని స్మరించడం చేత ఆ ప్రహ్లాదుని యొక్క ముఖం నందు కూడాను హరి తేజస్సు ఆవిర్భవించింది.
1: ప్రహ్లాద వాజ్ ఇన్ కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ దేర్ఫోర్ ద బ్రిలియన్స్ ఆఫ్ హిస్ లా ఆఫ్ ది డివినిటీ ఆన్ హిస్ ఫేస్.
0: ఈ విధంగానే ఎవరు దేనిని చింతిస్తారో ఆ యొక్క స్వరూపాన్ని పొందుతారు.
1: యాజ్ యూ థింక్ సో యూ బికమ్.
0: ఈ ఉద్దేశం చేత మీరు దైవస్వరూపులు అనుకున్నప్పుడు చెడ్డ మార్గంలో ఏమాత్రం ప్రవేశించరు.
1: సో వెన్ యూ థింక్ దట్ యు ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్, యు
0: నేను దైవాన్ని, ఈ పనులు చేయవచ్చునా నేను?
1: ఐఎమ్ గాడ్, ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు యాక్ట్ లైక్ దిస్?
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క చెడ్డవారు చేయవలసినటువంటి పని.
1: దీస్ ఆర్ ది థింగ్స్ టు బి డన్ బై బ్యాడ్ పీపుల్.
0: కాబట్టి నేను దైవమును,
1: ఐఎమ్ గాడ్,
0: పవిత్రమైన కార్యములు చేయాలి.
1: ఐ షుడ్ డూ సేక్రెడ్ యాక్షన్స్.
0: పవిత్రమైన మాటలు మాట్లాడాలి.
1: ఐ షుడ్ అట్టర్
0: సేక్రెడ్
1: వర్డ్స్.
0: పవిత్రమైన శ్రవణం చేయాలి.
1: I should listen to sacred
0: things. పవిత్రమైన మార్గంలో ప్రయాణం చేయాలి.
1: I should tread along the sacred path.
0: అనేటువంటి హెచ్చరిక ఈ

0: దైవత్వం నుంచి మనకు ఆవిర్భవిస్తుంది.
1: ఎ కాన్స్టెంట్ కాషన్, ఎ రిమైండర్ విల్ బి ఎంటర్టైన్ విత్ఇన్ us.
0: దైవం వేరు, నేను వేరు అనుకున్నంత వరకు కూడాను కేవలం నీవు వేరుగానే ఉంటుంటావు. దైవంతో ఏకం కావడానికి అవకాశం లేదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు థింక్ దట్ గాడ్ అండ్ యు ఆర్ సెపరేట్, యు కెన్ నెవర్ థింక్ ఆఫ్ మర్జర్ ఇన్ ద డివైన్.
0: దైవం మనకంటే వేరు కానే కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్.
0: దైవం కేవలం ఆత్మస్వరూపుడై సర్వుడు ఎందుకు ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీవన్.
0: ఇతని పేరే కాన్షియన్స్ అన్నారు.
1: అండ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ కాన్షియన్స్.
0: కాబట్టి ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
1: యు ఫాలో యువర్ కాన్షియన్స్.
0: అదే నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లలకు, నాలుగు ఎఫ్లు.
1: భగవాన్ రిఫర్స్ టు ఫోర్ ఎఫ్.
0: ఎఫ్ ఎఫ్
1: these are four f's, f f and f.
0: కనుకని ఫాలో ది మాస్టర్ అన్నాను.
1: ఫాలో ద మాస్టర్.
0: ఎవరు నీ మాస్టర్?
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: నీ గాడే నీ మాస్టర్.
1: యువర్ గాడ్ ఇస్ యువర్ మాస్టర్.
0: కాబట్టి నీ మాస్టర్ అంటే నీ కాన్షియస్. నీ మాస్టర్.
1: మాస్టర్ మీన్స్ యువర్ కాన్షియస్. కాబట్టి
0: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: సో ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ ఎఫ్, ఫేస్ ది
0: డెవిల్. అనగా ఏమిటనుకున్నారు మీరు?
1: వాట్ ఇస్ ద డెవిల్?
0: కేవలం ధనం కింద పోతుంది.
1: You think it's well.
0: ధనాశకు నీవు పెట్టుకోవద్దు.
1: Don't have too much of desire for money.
0: ఈ దీన్ని మనం వెనుకకు తొయ్యాలి.
1: This face the devil of money.
0: తర్వాత మూడవ ఎఫ్.
1: థర్డ్ ఎఫ్.
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్. ఫేస్ ది డెవిల్. ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ ఎఫ్. ఫైట్ టు ది ఎండ్.
0: ఫినిష్ ది గేమ్.
1: అండ్ ఫోర్త్.
0: అదే మన ముక్తి.
1: ఫోర్త్ ఎఫ్. ఫినిష్ ద గేమ్. లిబరేషన్.
0: ముక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ముక్తి? లిబరేషన్.
0: మన జీవితం అనేటువంటి దాన్ని అంత్యం చేసుకున్నాం.
1: We have ended our lives.
0: కనుకనే మనము జీవితం అనేటువంటి దాన్ని పొందుతూ ఉంటున్నాము, దైవత్వాన్ని పొందుతున్నాము.
1: And we certainly attain divinity during our lifetime.
0: అంతా మన యందే ఉంటున్నది.
1: Everything is within us.
0: మానవునికి మించినటువంటి ఈ జగత్తులో మరొకటి లేదు.
1: There is nothing more valuable than man.
0: మానవత్వంలో ఇంత శక్తి ఉన్నదని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is trying to investigate the latent strength of man.
0: శక్తియే దైవం నందు ఉంటున్నది. దైవం నందు ఉన్నటువంటి శక్తియే మానవుని యందు ఉంటున్నది.
1: The human strength is as good as the divine strength. The divine strength is equal to human strength.
0: ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చును.
1: By putting effort, you can achieve anything.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన.
1: By constant effort, you will accomplish anything.
0: ఈ యొక్క పిచ్చికోతి వంటి మనసును మనం ధరించడం చేత తద్వారా అన్ని మనకు డౌట్స్ ఏ వస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ మైండ్ విచ్ ఇస్ ఎ మంకీ, వీ హ్యావ్ ఆల్ డౌట్స్.
0: ఒకనొక సమయంలో చిన్న వయసు నందు కృష్ణుడు,
1: అట్ ఎ టెండర్ ఏజ్ కృష్ణ,
0: ఆ గోకులంలో గొప్ప కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
1: ఫౌండ్ ద డౌన్ పేవర్ ఆఫ్ రెయిన్ ఇన్ గోకుల.
0: అప్పుడు కృష్ణుడు అందరినీ పిలిచాడు.
1: And Krishna summoned everybody.
0: మీరందరూ రండి, నేను ఈ కొండ ఎత్తగలను, దీని కింద మీరు జీవించండి.
1: Krishna called everybody, come close, I can lift this mountain.
0: కానీ నమ్మకమున్నటువంటి వారు వెళ్ళారు.
1: Those in full faith.
0: నమ్మకం లేనటువంటి వారు.
1: Those who had no faith.
0: బాలుండి తడు.
1: Thought that he's a boy.
0: కొండ దొడ్డది.
1: Mountain is big.
0: మహాభారంబు ఈతండు మోయంగా జాలడా.
1: He's a boy. The mountain is very heavy. Can he bear the weight?
0: ఇతను మోయగలడా?
1: Can he bear the heavy?
0: మనం తనపైన వేస్తాడు ఏమో.
1: Well, he may drop it on our head.
0: వెనుకు వెళ్లారు. వాళ్ళంతా మరణించారు.
1: Krishna may not be able to carry, lift this heavy mountain. ఎవరు నమ్మకంతో
0: ఆ పెద్ద కొండ కింద వచ్చి చేరారు, వారందరూ రక్షింపబడ్డారు.
1: Those who had full faith in this statement, they were all protected.
0: అదే విధంగానే కృష్ణ యొక్క మహత్తరమైన శక్తిలు తల్లికి చూపించదలిచి బలరాముడు తల్లి దగ్గరికి వచ్చి అనేక తంటాలు చెప్తాడు.
1: There's an occasion when we know the divinity of Krishna, when Balarama complained to his mother against brother.
0: Complaint kaadu Balaramuni yokka pani.
1: In fact, it's not the job of Balarama.
0: Talliki Krishnudu intati vaadu aneetundi yokka tattvam gurtinchalani ee pani chesadu.
1: Balarama complained with the intention to show the divinity of his brother to mother.
0: Amma.
1: Mother.
0: Mana intilo kaavasanni untunnai.
1: We have plenty at home.
0: ఇన్ని ఉండినప్పటికీ కేవలం బజార్లో పోయి మట్టి తింటున్నాడు.
1: In spite of everything in plenty, our brother Krishna is eating mud there.
0: అనేటప్పటికీ తల్లికి చాలా బాధ కలిగింది.
1: Mother felt so sad.
0: పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: గొల్లల పుట్టలకు పోయి.
1: You go to the neighbor.
0: వెన్న పట్టెళ్ళుగలే గుట్టున తినదవు, నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: ఓ కృష్ణ, you don't eat what is served to you. On the other hand, you visit all neighboring houses and steal and eat in secrecy the curd. In addition to that, do you eat clay and mud like that?
0: చేయి పట్టుకుంది, నోరు తెరుచు.
1: She caught hold of his hand, asked him to open the mouth.
0: అని చంపలు కొట్టింది యశోద.
1: And Yashoda slapped him on the cheek.
0: కృష్ణుడు నవ్వుతూ చెప్తున్నాడు.
1: Krishna smilingly said,
0: అమ్మా,
1: mother,
0: మన్ను తినంగ నీ శిశువు.
1: to eat clay like that, am I a child? Am I hungry or am I foolish?
0: నాకేం ఆకలి లేదు.
1: I'm not hungry.
0: నేను foolish కాదు.
1: I'm not foolish.
0: నేను చిన్న బిడ్డను కాదు.
1: I'm not a child.
0: అమ్మా.
1: Oh mother.
0: ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తావు?
1: Why do you punish me unnecessarily?
0: నేను బాలుడు కాదు.
1: I'm not a child.
0: నాకు ఆకలి లేదు.
1: I'm not hungry.
0: నేను పిచ్చివాడిని కాదు.
1: I'm not foolish.
0: కనుక నేను మన్ను తింటాం అంటే ఏమైనా అర్థం ఉందా?
1: Is there any meaning when you say that I'm eating sand?
0: చూడమని నోటి తెచ్చాడు.
1: Yes, watch my mouth, he said, opened his mouth.
0: కనిపించింది ఆ కృష్ణుని నోటిలో.
1: And there in the mouth of Krishna, the whole universe was usualized.
0: యశోద.
1: And Yashoda.

0: ఏవి కాను.
1: And then she mother went on telling like this, watching the whole universe in the mouth of Krishna. Is it a dream or is it all the making of God? Is it my thought or imagination or just anything? Is it all true or am I not Yashoda, very mother?
0: నేను యశోదరా కాదా?
1: ఏమ యశోదా నాట్?
0: నేను చూసేదంతా సత్యమా కాదా?
1: ఇస్ ఇట్ ఆల్ ట్రూ దట్ ఐ సీ?
0: ఆపోహలు ఆమెకు వచ్చి కట్టకడపటికి భగవంతుడు సామాన్యుడు కాదు, నా కుమారుడు ఈ సామాన్యుడు కాదు.
1: విత్ ఆల్ దిస్ ఫుల్ ఆఫ్ డౌట్స్ షీ రియలైజ్ ఎట్ ది ఎండ్ దట్ మై సన్ ఇస్ నాట్ ఆర్డినరీ. యొక్క
0: డౌట్స్ ను పూర్తి నివారణ గావించదలిచి బలరాముడు ఈ విధమైనటువంటి యొక్క యుక్తిని చేశాడు.
1: ఇట్స్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు క్లారిఫై ఆల్ ద డౌట్స్ ఆఫ్ ద మదర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: తల్లికి ఈ రహస్యాన్ని చక్కగా బోధింపజేయాలని తలంచి
1: టు టీచ్ దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: బయట బలరామకృష్ణుడు ఇద్దరు ఆడుకుంటున్న సమయం లోపల,
1: వెన్ బలరామ అండ్ కృష్ణ వర్ ప్లేయింగ్ అవుట్ సైడ్,
0: అమ్మక మన కోసం కాచుకొని ఉంటుంది, మనం ఇంటికి వెళదాం రామన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ మై మదర్ విల్ బి వెయిటింగ్ ఎట్ హోమ్, లెట్స్ రిటర్న్.
0: తక్షణమే బలరాముడు చెప్పాడు,
1: ఇమ్మీడియట్లీ బలరామ సార్,
0: కృష్ణ
1: కృష్ణ
0: యశోద నీ తల్లి అనుకుంటున్నావా?
1: Do you think Yashoda is your
0: mother? కాదు కాదు కాదు.
1: No, no.
0: యశోద నీ తల్లి అయితే యశోద తెల్లగుంది, నందుడు తెల్లగున్నాడు, నీవెందుకు నల్లగున్నావు?
1: If Yashoda is your mother, Mother Yashoda is fair in complexion, Father Nanda is fair, but you are
0: Nanda Yashodala koduku kaadu neevu.
1: You are not the son of Nanda and Yashoda.
0: Satyame cheppadu Balaramudu.
1: Balarama said truth.
0: Kaani velli talli daggara cheppadu, amma nenu nee koduku kaadata.
1: And Krishna went and told mother, Mother, it seems I am not your son.
0: ఆమె కూడా నువ్వు అర్థం చేసుకుని బలరామ చెప్పింది సత్యమే.
1: షీ అండర్స్టూడ్ వాట్ బలరామ సెడ్ ఇస్ ట్రూ.
0: నాకు కొడుకుగా పుట్టలేదు నాయన నీవు.
1: యు ఆర్ నాట్ బోర్న్ యాజ్ ఎ మియర్ సన్.
0: కానీ నీవు దేవకీ దేవి కుమారుడు.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ దేవకీ దేవి.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవకీ దేవి కూడాను ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట.
1: దేవకీ దేవి
0: దైవము మనుషు రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటాడు.
1: When God assumes human form, many people also feel sad.
0: ఈ బాధన పడక దైవత్వం అనేటువంటి బయటికి రాదు.
1: Unless you suffer, the divinity would not manifest.
0: పిలచి అడుగా చెరకు పెట్టును బెల్లంబు.
1: By merely calling, inviting the sugar cane will never give you the jaggery.
0: రసము పీల్చకున్నా.
1: Unless you crush it, you cannot make a sugar.
0: కనుకనే మనం చెరుకును పిలిచి బెల్లమా పెట్టు అన్నింటే పెట్టదది.
1: సో జస్ట్ సేయింగ్,
0: అనేక రకమైనటువంటి బాధలు పెట్టినప్పుడే, పీల్చి పిప్పి చేసినప్పుడే, దాన్ని కాల్చినప్పుడే అది పర్మనెంట్ గా నిలిచిపోతుంది బెల్లంగా.
1: ద షుగర్ కేన్ మస్ట్ బి క్రస్ట్, మస్ట్ బి బాయిల్డ్.
0: దేహమే ఒక చెరకు,
1: ద బాడీ ఇస్ ఎ షుగర్ కేన్.
0: ఈ బాధలే ఈ యొక్క కష్టములు, దీన్ని పిప్పి చేసేటువంటి మిషన్.
1: ఆల్ ద సఫరింగ్ ఇస్ ది క్రషింగ్ మిషన్.
0: దైవత్వం అనేటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వీ గెట్ ది షుగర్ కేన్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
0: రసో వై సహా అని వస్తుంది.
1: దట్ ఎసెన్స్ ఇస్ డివినిటీ.
0: ఈ రసస్వరూపమే భగవంతుడు బ్రహ్మ అని.
1: ఆల్ దిస్ ఎసెన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
0: కనుక కన్న తల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు కూడా నిరంతరము బాధలే.
1: ద పేరెంట్స్ దట్ బ్రింగ్ అస్ అప్ ఆల్సో సఫర్.
0: యశోద
1: యశోద
0: ఈ విధంగా బాధపడుతుంటే
1: దేవకీదేవి
0: ఇంకొక రకంగా బాధపడుతుండాలి.
1: దేవకీదేవి వాజ్ ఫీలింగ్ ఇన్ అనదర్ వే.
0: నీ బొద్దను ఎన్నో త్రాళ్లతో కట్టిందట ఆ యశోద.
1: యశోద ఇట్ సీమ్స్ షీ హ్యాడ్ టైడ్ అప్ యువర్ స్టమక్ ఇన్.
0: కానీ ఎన్ని త్రాళ్లు కట్టినా కానీ నీ బొజ్జ నిండలేదట.
1: But in spite of that, it seems all that was not enough.
0: ఇవన్నీ నేను చూడలేకపోయాను.
1: Well, I could not see all that.
0: బిడ్డడుండియు నేనొక గొడ్డురాలు.
1: Though I have children, I am barren without any children.
0: బిడ్డ కనకుండినను పుత్రవతి యశోద.
1: Though Yashoda did not beget any son, but she has the chance of being a mother.
0: ఇది నా కర్మమా?
1: Is this my fate?
0: ఆమె అదృష్టమా?
1: Or is it her fortune?
0: అని ఏడుస్తూ ఉంటుండది.
1: So saying she was
0: crying. ఇదే విధంగానే రామాయణమునందు కూడాను.
1: In Ramayana also.
0: కేవలము కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది.
1: Kausalya was feeling very sad.
0: కుమారుణ్ణి దైవముగా, రాముల్ని నేను కుమారునిగా పుట్టాను, కన్నాను, కానీ ఆ ఆనందాన్ని నేను అనుభవించలేకపోయాను.
1: ఐ హావ్ గివెన్ బర్త్ టు రామ గాడ్ హింసెల్ఫ్, బట్ యట్
0: ఎక్కడైనా ఏ అవతారం నందైనా కూడా కన్న తల్లికి పెంచిన తల్లికి ఎప్పుడూ బాధలే.
1: Every incarnation time, the two mothers, one who has given birth, other
0: కారణం
1: మదర్
0: తన ఎందున్నటువంటి దైవత్వాన్ని లోకానికి వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంటాడు.
1: Both feel sad. The reason is that the divinity must be publicized to the entire humanity.
0: తండ్రి ఆటను నచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి ఉండాలి?
1: Where is the need for Rama to follow the command of the Father?
0: పితృవాక్య పరిపాలకుడు రాముడు అనేటువంటి సార్థక నామాన్ని జగత్తుకు అందించాలి.
1: Rama wants to demonstrate to the entire world that he would follow the command of the Father.
0: అదే విధంగానే అన్ని అవతారములు కూడాను
1: all incarnations
0: ఈ జగత్తునకు దైవత్వాన్ని వ్యాపింపచేసే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి డ్రామాలు చేయవలసి వస్తుంది.
1: Incarnation certainly makes a drama for himself to teach the lesson of divinity
0: Kani,
1: to humanity.
0: భక్తులు దీన్ని చక్కగా గుర్తించలేరు.
1: But the devotee does not understand clearly.
0: ఎందువల్లనగా
1: why?
0: దైవం ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్క సమయం లోపల అనేక రకమైనటువంటి చేష్టలు చేయవలసి వస్తుంది.
1: God is one, but he needs to act in different styles.
0: మీకు అందరికీ తెలుసు రాత్రి పెద్ద వర్షం వచ్చింది.
1: You all know last night there was heavy rain.
0: ఈ వర్ష బిందువులు నీరే.
1: Yes, the water drops.
0: తర్వాత వడగళ్ళు పడ్డాయి.
1: You also find hailstones.
0: ఆ వడగళ్ళు కూడా నీరే.
1: That's also water.
0: కానీ వర్షం దెబ్బతో కొట్టదు కానీ వడగళ్ళు దెబ్బ కొడుతుంది.
1: But you will be hit by the hailstone, but not by the rain water.
0: వడగళ్ళు తగిలితే దెబ్బ తగులుతుంది.
1: Yes, when hailstones hit you,
0: నీరు తగిలితే దెబ్బ తగలదు.
1: But you'll never sustain injury because of water.
0: భగవంతుడు ప్రేమతో తిట్టినా ప్రేమతో కొట్టినా అంతా కూడాను భగవంతుని యొక్క ప్రేమనే.
1: So God, incarnation, may accuse you, charge you, beat you. Well, that's all love.
0: కొట్టినప్పుడు ఐస్ గడ్డతో కొట్టినట్టుగా ఉంటుంది.
1: When incarnation beats you, as if hitting
0: the hailstone. జలమే ఉన్నది.
1: The hailstone has water.
0: అందులో కూడాను ప్రేమనే ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We should know the truth that there is.
0: భగవంతుడు ఏది చేసినా కానీ ప్రేమతోనే చేస్తున్నాడు కానీ ప్రేమకు భిన్నంగా చేయడానికి వీలు కాదు.
1: Whatever God does, it's full of love.
0: కష్టం పెట్టని, దుఃఖం పెట్టని, విచారం చేయని, అనేక విధమైనటువంటి మీకు టెస్ట్ చేసినప్పటికీ అదంతా ప్రేమ చేయటమే.
1: God may make you suffer or pass through the difficulty and anxiety. It's all out of love.
0: మనం ఏమాత్రం కూడా విచారం చేయకూడదు.
1: We should not worry to any extent.
0: విచారం చేయటం మన యొక్క దోషమే.
1: ద వరీ
0: ఎందుకంటే మనము అంశము
1: స్పార్క్ ఆఫ్ ద డివైన్
0: అలాంటి అంశమునకు దుఃఖము లేదు.
1: బీయింగ్ ద
0: బాధలు లేవు, కష్టములు లేవు, కనుక నేను భగవత్ అంశము అనేటువంటి విషయాన్ని విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వన్స్ వీ డెవలప్ ది ఫెయిత్ హియర్ దట్ వేర్ స్పార్క్స్ ఆఫ్ ద డివైన్ దెర్ బి నో ఎంగ్జైటీ ద ట్రబుల్ వరీ టెన్షన్ సాడ్నెస్ అండ్ మిజరీ.
0: కనుక మనము ఏ విధమైనటువంటి బాధలకు మనము ఉరి కాకూడదు.
1: సో విల్ నెవర్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
0: ఇన్నంత ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ రెసిస్ట్ అండ్ దెన్ అకంప్లిష్.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి భావం ఇష్టంగా ఉంటుంది.
1: ఎస్, వీ లవ్ వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఫీలింగ్.
0: కానీ ఆ ప్రీతి అన్నింటి ఎందుకున్న ప్రీతి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లవ్ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
0: లడ్డు కావాలంటాడు, ఒకరి మిఠాయి కావాలంటాడు.
1: One relishes laddu, another relishes
0: ఒకరు బర్ఫి కావాలంటాడు, ఒకరు జిలేబీ కావాలంటాడు.
1: వన్ రిలీషియస్ బర్ఫి, నాదర్
0: జిలేబీ. చాపల్యమే కాని అన్నింటి ఎందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే.
1: దో ద టేస్ట్ డిఫర్, ద షుగర్ కంటెంట్ ఇస్ సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఒక్కొక్కరు సాధన ఒక్కొక్క రకమైనటువంటి మార్గంలో ఉంటుంటారు.
1: అవర్ స్పిరిచువల్ పర్సూట్.
0: కాబట్టి ఒకరు సాధనను ఒకరు విమర్శించడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: నో వన్ హెస్ గాట్ ఎనీ అథారిటీ టు క్రిటిసైజ్ అనదర్ స్పిరిచువల్ పాత్.
0: ఎవరు ఏది చేసినప్పటికీ వారికి ఆ ఫలితం లభిస్తూనే ఉంటుంది.
1: వాట్ ఎవర్ వన్ డస్ హీ విల్ హ్యావ్ ద రివార్డ్.
0: అది వారి ప్రీతి.
1: That's what they like.
0: ఆ ప్రీతికి తగినటువంటి ఒక ఫలితం వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది.
1: ద రివార్డ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు దేర్ లైక్స్.
0: కనుకనే దైవత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా విమర్శించడానికి పూనుకోకూడదు.
1: నో వన్ షుడ్ క్రిటిసైజ్ ఎనీ డివైన్ పాత్.
0: దైవత్వం దైవత్వమే.
1: గాడ్ ఈజ్ గాడ్ అలోన్.
0: అట్టి దైవత్వాన్ని దివ్యత్వమైనటువంటి భావంతో మనము అందుకోవాలి.
1: యు షుడ్ అప్రోచ్ గాడ్ విత్ ద డివైన్ థాట్.
0: కనుక అనేక మంది సాధకులంతా, అనేక విదేశీయులు కూడాను ఇక్కడ ప్రవేశించి అనేక విధములుగా మీరు వింటూనే ఉన్నారు.
1: We have here in this August Assembly the seekers, aspirants and foreigners.
0: రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు, ఈశ్వరుడు, ఈ బ్రహ్మ, ఈ రకమైనటువంటి భేదములు అన్నింటి ఎందుకూడను రూపనామములు భేదం ఉండినట్టుగా ఉంటుంది కానీ దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: భగవాన్ టెల్స్ ఎంఫాటికల్లీ అండ్ రిపీటెడ్లీ దట్ దెర్ ఆర్ సో మెనీ నేమ్స్ లైక్ రామ, కృష్ణ, బ్రహ్మ, శివ అండ్ సో ఆన్. నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఫార్మ్స్ ఆర్ డిఫరెన్స్.
1: ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
0: బట్ దివ్యత్వం ఒక్కటే.
1: బట్ ద డివినిటీ ఈజ్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మాత్రం మీరు విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
0: జీసస్ అనుకోండి, రాముడు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, విష్ణు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి.
1: యు మే కాల్ హిమ్ జీసస్ ఆర్ రామ ఆర్ కృష్ణ బ్రహ్మ ఆర్ ఈశ్వర.
0: కనుక ఏ పేరు పెట్టుకున్నప్పటికీ దైవం ఒక్కడే.
1: యు గివ్ ఎనీ నేమ్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఏకం సత్తి ప్రాభుదావదంతి అని అనేక మంది మహర్షులు చెప్పారు.
1: మెనీ సేజెస్ డిక్లేర్డ్ దట్ ది ట్రూత్ ఈజ్ వన్ రిఫర్డ్ బై స్కాలర్స్.
0: అన్నింటికీ ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ద ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్ ద క్రియేటర్.
0: మీకందరికీ తెలుసును ఇక్కడ హార్మోని వాయిస్తుంటారు.
1: యు ఆల్ నో దిస్ దట్ వి ప్లే ఆన్ హార్మోని.
0: హార్మోని విషయం తెలుసును.
1: యు ఆల్సో నో దట్.
0: కానీ హార్మోని వాయించేటప్పుడు శృతి ఒక్కటే అవుతుంది.
1: As you play on the harmonium, Shruti is
0: ఒక్కొక్క రీడ్ కొట్టినప్పుడు సారి గామా పాదాని అని శబ్దములు వేరు వేరుగా వినిపిస్తాయి.
1: When you press the reeds, you find the different sounds, notes.
0: Sounds difference కానీ గాలి ఒక్కటే.
1: Those sounds differ, the very air that goes in is same.
0: అదే విధంగానే
1: likewise
0: మనకు పేర్లు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి కానీ
1: we have names and forms.
0: దివ్యత్వమైనటువంటి ఒక్కటే ఉంటుండాలి.
1: Names and forms are different, but divinity is one.
0: కనుక ఆ దివ్యత్వాన్ని మీరు గుర్తునందుంచుకోండి.
1: We have to keep in view this
0: divinity. ఆ దివ్యత్వాన్ని మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
1: Let us install the divinity in our heart.
0: అర్జున నన్ను బయట రథంలో కూర్చోబెట్టకు.
1: అర్జున డోంట్ మేక్ మీ సిట్ ఇన్ ది ఔటర్ చారియట్.
0: నేను బయట మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఎన్ ఔటర్ పర్సన్.
0: నేను లోపలింటి వాడిని.
1: ఐఎమ్ యూ విదిన్.
0: నీ హృదయం అనేటువంటి రథంలో నన్ను కూర్చోబెట్టుకో.
1: మేక్ మీ బీ సీటెడ్
0: అక్కడ నాకు స్థానం
1: ఇన్ చారియట్ ద హార్ట్ విచ్ ఇస్ మై ప్లేస్.
0: అక్కడ నేను మంత్రస్వరూపుడైపోతాను.
1: దేర్ ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: బయట ఉండేంత వరకు యంత్రస్వరూపుడైపోతాను.
1: ఇన్ ద ఔటర్ వరల్డ్ ఐఎమ్ ఓన్లీ మెషిన్.
0: కాబట్టి యంత్రం అనేటువంటిది కేవలం ఒక పని చేసేటువంటిది కానీ దానికి లైఫ్ లేదు.
1: Yantra is the machine that works, but it has no
0: mantramu,
1: life.
0: Mantra can do a lot of work.
1: Mantra can do a lot.
0: Yantra sahajana ina kudu alkattutundi.
1: It can control any big thing.
0: Kanuka mantra swarupudu bhagavantudu.
1: God is the very personification of mantra.
0: Kanuka atanni hrudayapeetham paina pratishtha chesukovali.
1: Let us install him at the altar of
0: atan
1: our
0: nivasamu hrudayame.
1: God's dwelling place is our heart.
0: Kanuka hrudayavasi ani peru pettaru.
1: So God is called like this, the indweller in our heart.
0: కనుక హృదయం నందు స్థానం ఇవ్వండి.
1: లెట్స్ గివ్ ప్లేస్ ఫర్
0: కేవలం బయట ప్రపంచంలో మనము కేవలం అవకాశం ఇచ్చి మనము కేవలం పోగొట్టుకుంటున్నాం మన యొక్క విశ్వాసాన్ని.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లూజింగ్ హిమ్.
0: ఎంతకాలం నీవు అవుట్లుక్ చూసుకుంటావో ఇదంతా పశ్చితీతి పశువు. అవుట్లుక్స్ అనేటువంటిది పశువుది.
1: దిస్ అవుట్లుక్ ఈజ్ అన్ అనిమల్ నేచర్.
0: కానీ అంతర్దృష్టిని డెవలప్ చేసుకోవాలి.
1: ది ఇన్వర్డ్ లుక్ వి హావ్ టు డెవలప్.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: దట్ ఇస్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఈ సాధన మీరు డెవలప్ చేసుకున్నప్పుడు అందరి ఎందుకు దైవం ఒక్కడే ఉన్నాడు.
1: వెన్ వి ప్రాక్టీస్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వి నో గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీబడీ.
0: కనుక ఎవరిని పలకరించినప్పటికీ మనము మర్యాదగా గౌరవంగా మనం వారిని సంభాషణ జరపాలి.
1: విత్ హూమ్ సో ఎవర్ వి కాన్వర్స్ we should talk with all courtesy and respect.
0: Evarni kathinanga manam maatadakoddu.
1: We should never use harsh words.
0: Appudu kathinanga maatadinappudu mana baadhanu manam gurtinchukolemu.
1: When we use harsh words, we will not.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can talk obligingly.
0: ఆ యొక్క వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ.
0: ఎందుకంటే అందరి హృదయం నందు భగవంతుడే ఉంటున్నాడు.
1: బికాస్ గాడ్ డ్వెల్స్ ఇన్
0: ఎవరిని మనం విమర్శించినా భగవంతుని విమర్శించేటువంటి వారం అవుతాము.
1: హూమ్ సో యూ క్రిటిసైజ్ ఇట్ అమౌంట్స్ టు క్రిటిసిజం ఆఫ్ గాడ్.
0: తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: హూమ్ సో యూ డినై ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ గాడ్.
0: సర్వజీవ పురస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: సో హూమ్ సో యూ రెస్పెక్ట్ యూఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: ఆల్ యువర్ సాల్యుటేషన్స్ గో టు గాడ్.
0: కనుక ఏది చేసినా కానీ మన హృదయంలో ఉన్నటువంటి దైవత్వానికి చెందిపోతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ గోస్ టు గాడ్.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇత్యాది దుర్గుణములంతా కూడా అనేక రకములుగా ఆవిర్భవిస్తుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ విత్ ఇన్ ద లేటెంట్ ద యాంగర్ ద జెలసీ
0: ఏమాత్రం
1: ప్రైడ్. డోంట్ గివ్ స్పేస్ ఫర్ దెమ్.
0: అవకాశం ఇచ్చే కొనది కూడాను మనం మరింత చెడిపోతుంటాం.
1: ఇఫ్ యూ గివ్ స్కోప్ ఫర్ దీస్ ట్రైట్స్ యూ గెట్ స్పాయిల్డ్ మచ్ మోర్.
0: అది వచ్చినప్పుడు నీ మౌనం వహించు.
1: వెన్ దీస్ ట్రైట్స్ గెట్ ఇన్
0: కొంతసేపు నీవు సైలెంట్ గా కూర్చు.
1: అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైం.
0: అంతేగాని మాటకు మాటగా నీవు మాట్లాడినప్పుడు అది ద్వేషం మరింత అధికమైపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ ఎక్స్చేంజ్ వర్డ్స్ లైక్ దాట్ ద యాంగర్ విల్ బి ఆన్ ద రైజ్.
0: ఇది సరి అనేటువంటి లక్షణం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: మనం శాంతిని పొందాలి.
1: Be peaceful.
0: అందువల్లనే మనం శాంతి శాంతి శాంతి భజన అయిన తర్వాత మూడు పర్యాయం ఎందుకు శాంతి చెప్తున్నారు.
1: At the end of bhajan we say this word శాంతి peace thrice.
0: కానీ రెండు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: Why not twice?
0: మరి నాలుగు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: Why not four times?
0: మూడు తూర్లు ఎందుకు చెప్పాలి?
1: Why thrice?
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: దేహ సంబంధమైన శాంతి.
1: Peace at the body level.
0: మానసిక సంబంధమైన శాంతి.
1: Psychological peace.
0: ఆత్మ సంబంధమైన శాంతి.
1: Atmic peace.
0: కనుక ఈ మూడింటి ఎందుకు నాకు శాంతి కావాలి.
1: ఐ షుడ్ బి పీస్ఫుల్ అట్ ఆల్.
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక శాంతి నాకు మూడు కావాలి.
1: ఐ నీడ్ పీస్ ఫిజికల్లీ, మెంటలీ అండ్ స్పిరిచువలీ.
0: కనుకనే శాంతి శాంతి శాంతి.
1: సో వీ సే శాంతి పీస్ థ్రైస్.
0: ఈ మూడింటి ఎందు శాంతి లేకపోతే మనం జీవించలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యూ కెనాట్ లివ్.
0: ఓ భగవంతుడా, నాకు ఈ మూడింటి ఎందు కూడా శాంతి నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ విత్ పీస్ ఇన్ దీస్ త్రీ ఏరియాస్.
0: ఆధ్యాత్మికంగా శాంతి ఉండొచ్చు నీకు.
1: You may have peace
0: spiritually. కానీ శారీరకంగా నీవు సరైనటువంటి ఆరోగ్యం లేకపోయినప్పుడు అక్కడ అశాంతే వస్తుంది.
1: ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఇన్డిస్పోజ్డ్ యూ విల్ బి రెస్ట్లెస్.
0: శారీరకంగా ఆధ్యాత్మికంగా శాంతి ఉంటుండాలి.
1: యూ మే బి ఫిజికలీ
0: మానసికంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూఆర్ మెంటలీ రెస్ట్లెస్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: శాంతి అనేది మూడింటి ఎందు ఉంటుండాలి.
1: సో పీస్ ఈస్ నెసరీ ఇన్ ఆల్ దీస్ త్రీ రెల్మ్స్.
0: ఈ విధమైనటువంటి ప్రార్థనలు ప్రాచీన కాలం నుండి మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి విషయాలు.
1: దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ is followed by the ancient sages and his parents and seekers, and in fact they have propagated and
0: liberated.
1: Many did penance in search of God to know where he is.
0: కాని కొంతమంది విరమించుకున్నారు, మేము మా చేత కాదని.
1: Some have dropped in the middle.
0: మరి కొంతమంది ఇంకా చేయాలి, మన జీవితం వచ్చిండేది ఎందుకోసము, దైవాన్వేషణ చరిపే తీరాలి అని పట్టుదల పట్టాడు.
1: Some have thought over why the life is given and they continued their effort to know God.
0: ఆ విధంగా పట్టుదలతో కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు తపస్సు నుంచి వచ్చి వేదాహ వేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారట.
1: బై దిస్ పర్పెచువల్ ట్రయల్ అండ్ పర్సిస్టెన్స్ అండ్ ఇన్సిస్టెన్స్
0: భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హావ్ యు సీన్?
0: వేదాహ వేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం, వెయ్యి సూర్యుల కాంతితో ఉన్నాడట భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గాట్ ద ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
0: తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: ఈస్ బియాండ్ తమస్ డార్క్నెస్.
0: దాని తర్వాతనే భగవంతుని మేము చూచాము.
1: దేర్ వి సా గాడ్.
0: మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి అని పుణ్యపురుషులంతా కూడా జగత్తునకు చాటుతూ వచ్చారు.
1: సేజెస్ అడ్రస్ ద హోల్ యూనివర్స్ సేయింగ్ దట్ వీ హావ్ సీన్ గాడ్.
0: తమస్సు,
1: వాట్ ఈస్ దిస్ తమస్?
0: దేహమే తమస్సు.
1: బాడీ తమస్సు.
0: దేహాభిమానకు అవతలనే ఉంటున్నాడు దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: ఈ మనసే తమస్సు.
1: అండ్ దిస్ మైండ్ ఇస్ తమస్.
0: ఈ మనసుకు అవతలనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ద మైండ్.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
1: Body is like a water bubble, don't follow the body. Mind is like a mad monkey, don't follow the mind, follow the conscience.
0: రెండు కూడాను తమస్సుకు సంబంధించినటువంటివి.
1: సో బాడీ అండ్ మైండ్ రిలేట్ టు తమస్ ఆర్ డార్క్నెస్.
0: తమస పరస్తాత్ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఈస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఎక్కడో కాదు, ఏ దేశంలో కాదు, తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: నాట్ దట్ ఈ సెపరేట్ ఆర్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, ఈస్ బియాండ్ డార్క్నెస్.
0: అనగా మన యొక్క మనస్సుకు, శరీరమునకు ఆవరణ ఉన్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్ తమస్ డార్క్నెస్ మీన్స్ బియాండ్ ద బాడీ అండ్ మైండ్.
0: ఈ శరీర మాత్రం కలుధర్మ సాధకం, ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు ఫాలో ద సీక్రెట్ పాత్.
0: అయితే దేహానికి సరైన పోషణ చేకూర్చే నిమిత్తమై మనసును ఇచ్చాడు.
1: However, to take care of the body, the mind is given.
0: కాబట్టి ఇవి రెండు కూడాను కేవలం నెగటివ్ సంబంధించినటువంటివే.
1: సో బాడీ మైండ్ ఆర్ నెగటివ్.
0: కనుక పాజిటివ్ మనం పట్టుకోవాలి.
1: వీ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద పాజిటివ్.
0: ఆత్మతత్వము.
1: దట్ పాజిటివ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: పాజిటివ్ మనం లోపల పెట్టుకున్నప్పుడు నెగటివ్ ఏమాత్రం కూడా పనిచేయలేదు.
1: విత్ పాజిటివ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విత్ ఇన్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై నెగటివ్.
0: ప్రేమ అనేటువంటి పాజిటివ్ లేకపోతే
1: Without this love, the positive,
0: అంతా కూడా నువ్వు వ్యర్థమే అన్నా.
1: Everything will be useless.
0: కనుక మనము ఆ ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోండి.
1: సో వీ షుడ్ హ్యావ్ దిస్.
0: ఆ ప్రేమనే భగవత్ స్వరూపం. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమతత్వాన్ని, ఎట్టి ప్రేమ? నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ.
1: వాట్స్ టైప్ ఆఫ్ లవ్? ప్యూర్ లవ్, సెల్ఫ్లెస్ లవ్.
0: అనగా ఏమిటి? సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: Self is lovelessness.
0: Love is selflessness.
1: Love is selflessness.
0: కనుకనే ఈ లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్నెస్ లవ్వే నిజమైనటువంటి ప్రేమ.
1: సో ట్రూ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
0: దీన్ని మనం పెంచుకోవాలి.
1: దిస్ వీ హావ్ టు డెవలప్.
0: తద్వారానే మనకు దివ్యత్వం అనేటువంటి క్షణంలో మనకు ప్రాప్తిస్తుంది.
1: బై దిస్ యూ విల్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ ఇన్ ఎ మోమెంట్
0: ఆఫ్ టైం. కాదు సంవత్సరాలు, కాదు యుగాలు, కాదు.
1: Not days, months, years,
0: అనే మనకు ప్రాప్తిస్తాయి.
1: ఇన్ ఎ మొమెంట్ యుల్ రియలైజ్ ఇట్.
0: ఓ స్విచ్ వేస్తే ఎట్ట లైట్ తక్షణమే వస్తుందో అదే రీతిగానే మనం నిజమైనటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు క్షణంలోనే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: జస్ట్ ఎస్ వెన్ యూ పుట్ ఆన్ ద స్విచ్ ద లైట్ స్టార్ట్ బర్నింగ్ లైక్ దట్ యుల్ హ్యావ్ రియలైజేషన్ ఇన్ ఎ మొమెంట్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం ఈ జగత్తులో ఉండినంత వరకు మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకుంటూ
1: సో లాంగ్ వేర్ ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: ఈ జగత్తును కూడా గౌరవిస్తూ
1: రెస్పెక్ట్ ద వరల్డ్.
0: ఈ జగత్తు కూడా దైవ స్వరూపమే.
1: కన్సిడర్ ద వరల్డ్.
0: ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు దైవ స్వరూపమే.
1: ఎంటైర్ మెటీరియల్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ డివైన్.
0: అన్నింటినీ కూడా దైవ స్వరూపంగా భావించుకుంటుంటే ఇదే మన నిజమైన కర్తవ్యం.
1: వీ హావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్ డివైన్.
0: ఇది నిజమైన సాధన.
1: దిస్ ట్రూ స్పిరిచువల్ పర్సూట్.
0: ఇంతకంటే మించిన సాధన మరొకటి లేదు.
1: నథింగ్ బియాండ్ దిస్.
0: ఈనాడు చేసేటువంటి సాధనలన్నీ కూడాను
1: ద స్పిరిచువల్ పాత్ ప్రాక్టీసెస్
0: తో కూడినటువంటివి.
1: ద మోడర్న్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్
0: ఈ స్వార్థం దేనికోసం చేస్తున్నాం మనం ధ్యానం.
1: Why do we meditate?
0: దైవం కావాలని చేస్తున్నాము.
1: We say that we want.
0: ఈ నిమిత్తమే చేసుకునేటువంటిది కానీ ప్రపంచము సమాజ నిమిత్తం కాదు కదా.
1: You are just meditating for yourself, not for the world and society.
0: సమస్త నిమిత్తమే మనం చేయాల్సినటువంటి ప్రార్థన.
1: We have to pray for the society.
0: ప్రార్థన వ్యక్తి స్వరూపమైనటువంటిది కాదు.
1: The prayer cannot be the individualistic.
0: వ్యక్తిత్వం అనేటువంటిది కేవలం భ్రష్టత్వమే.
1: వ్యక్తిత్వ అది ఇండస్ట్రియలిస్టిక్ ఇస్ భ్రష్టత్వ టోటల్ రూయిన్.
0: సమష్టి తత్వమే మనకి నిజమైనటువంటి వ్యక్తిత్వం.
1: ఇట్ ఈస్ ది కాస్మిక్ యూనివర్సాలిటీ.
0: సమాజం అంతా ఒక్కటే.
1: ద సొసైటీ
0: సమాజంలో మనం ఒక మెంబర్.
1: వేర్ మెంబర్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో రూపం ఏమిటి?
1: వాట్ ద ఫార్మ్ ఆఫ్ సొసైటీ?
0: రూపం లేదు.
1: ఇట్ హెస్ నో.
0: సమాజంలో ఉన్నటువంటి మెంబర్స్ రూపం ఉంటుంది.
1: ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ ఫార్మ్.
0: కనుక ఈ మెంబర్స్ వల్లనే అది సమాజం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ద మెంబర్స్ ద సొసైటీ నేమ్ ఇస్ అప్లికబుల్.
0: కనుకనే సమాజ నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి.
1: సో వీ హావ్ టు ప్రే ఫర్ సొసైటీ.
0: అంతా లోక సమస్త సుఖినో భవంతు.
1: లెట్ ది హోల్ వరల్డ్ బి హ్యాపీ. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్.
0: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ ఐ టూ విల్ బి హ్యాపీ.
0: కనుక నీవు ఆనందంగానే ఉండాలంటే నీ స్వార్థాన్ని పక్కకు నెట్టి సమస్త స్వరూపంతో లోక సమస్తాన్ని గురించి విచారించు.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి హ్యాపీ బ్రష్ అసైడ్ ఆల్ ది సెల్ఫిష్నెస్ అండ్ ప్రే ఫర్ ది ఎవ్రీబడీ ది కమ్యూనిటీ అండ్ సొసైటీ.
0: కనుక
1: విల్ బి హ్యాపీ. సో
0: మనము దివ్యత్వాన్ని గుర్తించాలంటే
1: to know the divinity
0: మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
1: we should make our hearts pure.
0: ఇది పరిశుద్ధం చేసుకున్నప్పుడే పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది. అద్దంలో కనిపించినట్టుగా ఉంటుంది.
1: when we purify our hearts we can see the reflection of god as we see our own reflection in a mirror.

kabitu walin yang